0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్ కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో సర్వీస్ శ్రోతలారా, మీకు అందరికి స్వాగతం సుస్వాగతం. ఆదివారం సాయంత్రం ఏదో అయిందంటేనే మనకి రేడియో సురభి ద్వారా వచ్చే ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం మీకందరికీ మెదలు మెదులుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా మన ప్రయాణం ఉంటుంది. మన ప్రయాణం ఎక్కడికి అంటే ఆ రోజుల్లోకి వెళ్తాం, ఇక్బాల్తో ఆ రోజుల్లో. ఏ ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత మీ ఆర్జే ఇక్బాల్. నేను 9 గంటల వరకు మీ తోడుగా ఉంటాను. స్టూడియోలో నంబర్ 972-636-1966. ప్రతిసారి చెప్తుంటట్టుగానే మీకు ఈ సాయంత్రం ఎందుకు అంటే ఈ వారమంతా బిజీ బిజీగా గడిపేసి, వారాంతంలో కూడా బిజీ బిజీగా గడిపేసిన తర్వాత ఈ ఆదివారం సాయంత్రం 6:00 దాటి 7 గంటలు అవుతుందంటేనే మీకు అందరికీ గుండెల్లో గుబుల్ ఉంటుంది. గుబుల్ అంటే అదే ఉండదు, అదేంటంటే మళ్ళీ సోమవారం వస్తోంది, సోమవారం నుంచి మళ్ళీ మనదైనంత కార్యక్రమాలు, ఆఫీసు, బాసు, గొడవ, సబార్డినేట్స్, ఇలాంటి పెండింగ్ ఈమెయిల్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ

0: గుర్తుకొచ్చి అద్దో లాంటి గుబుల్లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ వాటినంతటికి దూరంగా అలా దూరంగా తీసుకెళ్ళడానికి నేను మీ ముందుకు వచ్చేస్తుంటాను. మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇక్బాల్తో ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో అంటే అది ఏ దశాబ్దమైనా కావచ్చు ఏ శతాబ్దమైనా కావచ్చు అక్కడికి మనం ప్రయాణిస్తూ ఉంటాము. చిత్రసీమకు సంబంధించింది అయితే మనం మరి ముందుకు వెళ్ళడానికి ఉండదు. 1930s నుంచే మనకు చిత్రసీమ తెలుగులో కూడా ఆరంభం కాబట్టి అంతకంటే ముందుకు వెళ్ళడం లేను కాబట్టి అక్కడితో ఆగిపోతుంటాం. కాబట్టి అక్కడి నుంచి ఒక్కొక్కసారి 30s జమానవి కూడా మీకు వినిపిస్తుంటాను. కానీ ఇవాళ మొదటి పాట ప్రతిసారి నేను నా కార్యక్రమంలో ఒక మొదటి పాటగా ఒక మంచి ప్రబోధాత్మక గీతము లేకపోతే దేశభక్తి గీతము ఇలాంటిది వినిపిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ ఫ్రెండ్షిప్ మొదటి పాటగా ఒక మంచి ప్రబోధాత్మక గీతము లేకపోతే దేశభక్తి గీతము ఇలాంటిది వినిపిస్తూ ఉంటాను. అలాగే ఇవాళ ఫ్రెండ్షిప్ డే అన్నారు కాబట్టి ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ ఇక్కడ యుఎస్ఏలో మనకు ఫ్రెండ్షిప్ డే ఇండియాలో కూడా దానికి సంబంధించి ఇవాళ కార్యక్రమం మొత్తం అది ఉండదు కానీ మొదటి పాటగా దానికి సంబంధించిన ఒక పాట వినిపిస్తాను. ఈ పాట అలనాటి సినిమాల్లోదే కాబట్టి కొద్దిగా డైలాగ్స్ కూడా ఉంటాయి. డైలాగ్స్ వినేసి డైలాగ్ చెప్పింది ఎవరు అలాగే ఈ పాట ఏ సినిమాలోది తెలిస్తే మంచి బాగా పాపులర్ అయిన పాటే మంచి రేడియో పాట ఆ రోజుల్లో రేడియో పాటే ఇది. ఈ పాట ఇప్పుడు మీకోసం. ఇందులోని మొదటగా వచ్చే డైలాగ్స్ ఏ నటుడు తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.
1: మృతుడిపూట నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది, ప్రొద్దిగిన కొద్ది నీడ కోసైపోతుందిగా. కానీ మంచివాళ్ల స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది, పొద్దు వాళ్ళని కొద్ది నీడ కూడా పెరుగుతుందిగా. అలాగే మన ధర్మయ్య సత్యం మధ్య స్నేహం చూడండి, రోజు రోజుకి ఎంత గాఢంగా అందుకుపోతుందో.
2: వాళ్ళిద్దరి మధ్య స్నేహమేంటి మాస్టర్? వాడు కామంది కొడుకు, వీడు పాలేరు కొడుకు. రాజులకి కాకి పొత్తేలా కుదురుతుందండి.
1: నల్లగవన్నీ కాకులు కావురా, కోయినా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమీ అడ్డు రావు. అయి ధర్మయ్య, ఏది నీ నేతలు పాట పాట.
0: పాట మొదలవబోతుంది కానీ పాట మొదలవే ముందు నేను ఇందాక మీకు అడిగినట్టుగానే అయితే ఈ డైలాగ్స్ చెప్పారు కదా, నల్లని కాకి కోకిల నల్లగా ఉన్నా కానీ వాటి మధ్య పొత్తేమిటి, ఒకరు కామందో ఒకరు కూలివాడేదో అంటారు కదా డైలాగు, వాళ్ళిద్దరి మధ్య పొత్తేమిటి అని ఒకతన్నాడు ఒక విద్యార్థి అడుగుతాడు. దానికి సమాధానం ఈ ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటాడు. అయితే ఈ ఉపాధ్యాయుడు నటించింది ఎవరు ఇది మీకు తెలిస్తే ఆ నటుడు ఫోన్ చేయండి 9726361966. ఇంతకుముందు చెప్పినట్టుగానే రేడియో సురభి మీరు ఈ 107.9 FM HD3 కారులోనే కాకుండా మామూలుగా మీ ఆండ్రాయిడ్ కానీ iOS ఆ డివైజెస్ లో కూడా మీరు వింటూ ఉండొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లోనూ రేడియో సురభి ప్రెజెన్స్ ఉందన్నమాట. సరే ఈ పాట అయితే నేను వినిపిస్తాను. ఆ డైలాగ్స్ అంతకుముందు ఈ పాటకు ముందు వచ్చినటువంటి డైలాగ్స్ ఎవరు చెప్పారు ఫోన్ చేయొచ్చు మీరు ఇంకా స్టూడియోకి 9726361966. ఈ పాట ఇప్పుడు మొదలెట్టేస్తున్నాం. సినిమా తెలిస్తే ఫోన్ చేయండి.

0: రైట్ పాట వినిపిస్తున్నప్పుడు మనకు రైట్ కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇంకా కరెక్ట్ ఆన్సర్ సుగాత్రి గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఆ గొంతు ఎవరిది అన్నది. ఈ పాటకు ముందు ఆ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ గొంతు విలక్షణమైన గొంతు చాలా మందికి తెలిసినటువంటిది ఆ కాలంలో. అయితే ఆ గొంతు ఎవరిది అన్నది ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారేమో చూద్దాం. సినిమా పేరు కూడా చెప్పగలిగితే చెప్పండి. సుగాత్రి గారు రెండు ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారు. ఓకే, మనం ఏం చేద్దాము అంటే ఈ ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని నేను మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫ్రెండ్షిప్ డే మీదే చేయట్లేదు నేను. తర్వాత ఒకటి రెండు మాత్రమే దాన్ని స్పృశిస్తూ వస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకో డైలాగ్ వినిపిస్తాను, ఇది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది ఎవరు ఎందుకంటే పేర్లు కూడా ఇందులో వినిపిస్తాయి నేను వినిపించబోయే ఈ డైలాగ్స్ లో. అయితే ఆ డైలాగ్స్ ని బట్టి చెప్పండి ఇది దేనికి సంబంధించింది అన్నది. చలోనా ఇప్పుడు వినిపించేస్తాయి ఈ డైలాగ్స్.
1: నన్ను కుచేలుడు అంటారు. శ్రీకృష్ణస్వామి దర్శనం చేద్దామని వచ్చాను. కుచేలుడట స్వామి వారి దర్శనం కోసం వచ్చాడట.
2: మహామహావారిగా దిక్కు లేదు.
1: ఆ మాట అనకండి. స్వామివారు నేను చిన్నతనంలో ఒక గురువు వద్ద విద్య నేర్చుకున్నాం. మేమిద్దరం ప్రాణ స్నేహితులం. సుధాముడు వచ్చాడని చెప్పండి, వారే వస్తారు.
2: ఆ పైన నా అదృష్టం.
1: ఈ బక్క బాపడత ప్రాణ స్నేహితుడట. పేరు చెప్తేనే ఎదురు వస్తారట. నడు నడు మిత్రమా. నేనయ్యా నీ బాల్యమిత్రం కృష్ణమూర్తి.
2: కృష్ణ నా కృష్ణ శ్రీకృష్ణ నా కృష్ణ
1: కృష్ణ. Oh.

0: అభిమానించే ప్రాణమిత్రునికి ఏం బహుమానం చేశారో ఎవరూ సమర్పించేరుదని అపూర్వమైన బహుమానమే తెచ్చి ఉంటారు.
1: విన్నారు కదా, ఇది అందరికి బాగా తెలిసినటువంటిదే. ఈ బాల్యమిత్రుడు పేరు ఏమిటి, రిసీవ్ చేసుకున్నటువంటి అతిథి ఎవరు, సారీ రిసీవ్ చేసుకున్నవాడు అతిథి ఎందుకు అవుతాడండి బాబు, వచ్చిన అతను అతిథి, రిసీవ్ చేసుకున్న అతను ఏమంటారు, ఓకే రిసీవ్ చేసుకున్న పాత్ర పేరేమిటి, ఆ తర్వాత ఈ బాల్యమిత్రుడు తెచ్చినటువంటి ఆ బహుమానం ఏమిటి, బహుమానం ఏమిటో అని అడుగుతున్నారు కదా ఒకరు. అయితే ఏమిటి ఇది మీకు ప్రశ్నలు చూద్దాం. 9726361966 ఇంతకు ముందు ప్రశ్న అలాగే ఉంది, అంటే రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది, మళ్ళీ ఇంకెవరైనా చెప్తారేమో ఎదురు చూస్తాను. ఆథెంటిక్ గా చెప్పగలిగేవారు తప్పకుండా ఫోన్ చేయండి, అథెంటిక్ గా చెప్పగలగాలి. అలాగే అథెంటిక్ గా మనకు ఫ్లేవర్స్ కావాలి అంటే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, ఇప్పుడు మనకు నౌ ఇట్స్ మేడ్ ఈజీ విత్ ఏ టు బి ఇస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికిల్స్ from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at A to B Frisco and Little Elm. Visit a2btexas.com or call them at 214-872-2345. Manaku stotra ostarandi aaneer teskune prayatnam cheddam. Hello andi, radio service phone chesara, evaru maatladutunnaru?
2: Hello, assalamu alaikum.
1: Wa alaikum
2: assalam.
1: Kon bol rahe hai bhai? సందీప్ భాయ్.
2: హలో
1: సందీప్ బోలియే.
2: ఇది మన కృష్ణుడును కుట్టేటుడు సుధాముడు అంటాం కదా, ఇద్దరు సందీప్ అని గురువు దగ్గర నేర్చుకున్నారు. నా పేరుకి అర్జున్ అదేనంట, కృష్ణుడు గురువు.
1: పేరుకు
2: నా పేరుకి సందీప్ కి ఆర్జున అదే సందీప్ నేర్చుకున్నాను.
1: సందీప్ సందీప్ లో మీరు ఆ వ్యత్యాసం ఏంటో వివరించగలరా?
2: అంటే మన మా తాత దగ్గర కొంచెం సందీప్ ప్రొనౌన్సియేషన్ ఇదవుతుంది, సందీప్ అని
1: పెట్టడం. ఓకే చెప్పండి.
2: దాని తర్వాత అతను తెచ్చేది అటుకులు అండి.
1: అటుకులు, ఓకే ఓకే. సో అటుకులు ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్ రైట్ రైట్. పేద వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ ఉండి ఉండకపోవచ్చు సందీప్, ఐ మీన్ సుధాముడి దగ్గర. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. ఏ సినిమాలో ఏమైనా గుర్తుందా ఇది సందీప్ భాయ్?

0: the real, you know...
1: Voice.
0: Hello?
1: కొంచెం లోపొస్తుంది
0: పంపై. అట్లా ఇప్పుడు వినిపిస్తుందా మంచిగానే?
1: వినిపడుతుంది.
0: ఇప్పుడు? అది మీరు కార్లో వింటున్నారా మీ ఫోన్ లోనా? అది కొద్దిగా సౌండ్ అక్కడ తక్కువ చేసుకుని మీ ఫోన్ లో వినండి, కార్ లో
1: కాకుండా.
0: ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది రైట్ ఆన్సర్ సందీప్. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ యూ హావ్? మనం అన్ని ఆ కాలంలో వేస్తాం. ఓకే ఓకే ఉన్నాయి లైన్ అప్ ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో మనకు రైట్ ఆన్సర్ అయితే ఇచ్చేసారు ఎవరంటే గురువు గారు ఇచ్చేసారు. ఎందుకంటే సాందీపుడు గురువు దగ్గర వీళ్ళిద్దరు చదువుకున్నారు, కృష్ణుడు కుచేలుడు. అదే గురువు గారు పేరు పెట్టుకున్నటువంటి ఆయన మనకు సందీప్ బాయ్ ఫోన్ చేశాడు కాబట్టి కరెక్ట్ ఆన్సరే చెప్తాడు ఆయన. ఎందుకంటే గురువుకు మించి ఇంకేం వాళ్ళ గురువులందరికీ ఇప్పుడు గురువులో నేను గమనించిందంటే గురువులు ప్రసక్తి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు హై స్కూల్ టీచర్ ఉన్నారు అనుకోండి, 10th క్లాస్ బ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు వాళ్ళు 30 ఇయర్స్ 35 ఇయర్స్ పనిచేసినా ఏ బ్యాచ్ లో ఎవరెవరు ఉంటుండే, తర్వాత వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏ బ్యాచ్ లో మంచిగా ఉన్నారో లేకపోతే ఎట్లా ఉన్నారో అన్నది వాళ్ళకి అన్ని గుర్తు ఉంటాయి వాళ్ళకి. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు వాళ్ళే బెస్ట్ బ్యాచ్ గురువు గారి దృష్టిలో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ స్పాన్ అనుకో ఆ గురువు గారికి కెరీర్ లో, ఆ 30 బ్యాచ్ వాళ్ళు ప్రతి బ్యాచ్ వాళ్ళు వాళ్ళే బెస్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ గురువుకే తెలుసు ఎవరు వేసి ఉంటారు. ఓకే చలో మనం ఏం చేద్దామంటే ఇక్బాల్ తో ఆ రోజుల్లో కాబట్టి మనము ఒక ఆ రోజుల్లోకి వెళ్తాం. ఆ రోజుల్లో అంటే మరీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఇంత ఆ రోజుల్లో అంటే దాదాపు 76-77 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదామా? ఓ 77 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వింటున్న ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ 77 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా వస్తే అందులో ఒక పాట, అప్పుడు ఆ కాలంలో పాట ఎట్లుంటుండే, ఆ తర్వాత ఈ పాట ఆ రోజుల్లో కూడా ఇది హీరో మీద పాట కాదు, ఒక అందులో ఉండే నెగటివ్ క్యారెక్టర్ ఒక విలన్ మీద ఒక పాట అయితే చూద్దాం మీలో అసలు గుర్తుపట్టగలరో లేదో. ఆ విలన్ పేరు మీద అంటే విలన్ పేరు కాదు, విలన్ యాక్చువల్ పేరు కాదు, విలన్ పాత్ర పేరు మీద ఈ పాట ఉంటుంది, వినండి. విని ఏమన్నా మీరు గుర్తుపట్టగలరని చూద్దాం ఆ విలన్ ఎవరుండే అన్నది. ఓకే చలో ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: ನು ದಾದಿರ ಇದಿರ ಅದನು ದಾದಿರ ಪಲ್ಯ ಕರಲಕು ದರ ಕನಿಸೊಸು ಅನು ದೊರು ಕುಲು ರಂಗಯ್ಯ ಸರು ಕನು ದೊರು ಕುಲು ರಂಗಯ್ಯ ರಂಗಯ್ಯ ಅನು ದೊರು ಕುಲು ರಂಗಯ್ಯ
1: విన్నారు కదా ఈ పాట. పాట సినిమా పేరు చెప్తానా? అయితే సినిమా పేరు చెప్పినాక చూద్దాం. ఇది అందులో రంగయ్య రంగయ్య అని పాట వస్తుంటది కదా. అయితే ఈ సినిమా పేరు షావుకారు.

మీకు ముందే చెప్పేస్తున్నాను, ఈ సినిమా పేరు షావుకార్. అయితే ఈ పాట ఎవరి మీద చిత్రీకరించి ఉండొచ్చు, అది క్వశ్చన్. సినిమాలో హీరో ఎన్టీఆర్ అని తెలుసు మనకు, షావుకార్ జానకి వినో. తర్వాత ఈ అంటే ఈ పాట ఎవరి మీద, రంగయ్య రంగయ్య అని వచ్చింది, అయితే ఎవరి మీద చిత్రీకరించబడి ఉండొచ్చు చెప్పాలి. ఇందాక మనకు ప్రశ్న, మొదట పాట మనం విన్నాం కదా బాలమిత్రుల కథలో, బాలమిత్రుల కథలో ఆ డైలాగ్స్ జగ్గయ్య గారి, అది టీచర్ గా ఉంటాడు జగ్గయ్య, ఆ జగ్గయ్య గారి డైలాగ్స్ అవి. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు మనకు మన సుగత గారు. ఓకే సందీప్ గారు సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు నేను థర్డ్ క్వశ్చన్, ఇది ఈ షావుకార్ సినిమాలో ఈ రంగయ్య రంగయ్య అనేది ఎవరు, ఎవరి గురించి అన్నది చెప్పాలి. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎన్టీఆర్ మీద కాకుండా ఎన్టీఆర్ ఉన్న సినిమాలోని ఒక పాట ఇప్పుడు వినిపించబోతున్నాను. ఈ పాట మంచి హిట్ అయిన పాటే, కానీ ఎన్టీఆర్ మీద ఉండదు ఈ పాట, కానీ మీకు మీరు వినే ఉంటారు ఈ పాట. అయితే ఇది ఏ సినిమా, ఎన్టీఆర్ ఉన్నటువంటి ఎన్టీఆర్ జమున ఉన్నటువంటి సినిమా ఇది, కానీ పాట మాత్రం చాలా మంచి హిట్. వీళ్ళ డ్యూయట్ కూడా కాదు ఇది, కానీ వాళ్ళ అబ్బాయి మీద పాట ఇది. ఓకే

0: benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Sirabhi. Congratulations on being the first radio station, Radio Sirabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope while you go conquer the world.
0: Listening to Radio Sirabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
2: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440213.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రేడియా?
5: Yes sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalu anipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajaraj Kitchen in Irving, Isplano and Eldorado. For more information, visit rkusa.com.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
2: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

ఏడేశ్వరుపై పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్తో ఆ రోజుల్లోనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలలో 107.9 FM HD3. ఇందాకటి పాట రాము అనే సినిమా నుంచి, రాము అనే సినిమాలో ఎన్టీఆర్ వాణిశ్రీ వాణిశ్రీ కాదు వాణిశ్రీ ఎందుకంటే జమున ఉంటారు, కానీ ఇది సిల్వర్ జూబ్లీ హిట్. ఇందులో కథ అంతా అబ్బాయి వాళ్ళ అబ్బాయికి మాటలు రావు, మూగతనం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది సంక్రమాతో. సో సినిమాలో అలా ఉంటుంది, అందుకే అతను ఏమి మాట్లాడలేడు, ఆ తర్వాత మాటలు వస్తాయి అనుకోండి. బట్ దిస్ రాము అన్న మూవీ సిల్వర్ జూబ్లీ తమిళ్లో వచ్చింది, ఏవిఎం వాళ్లే తీసినటువంటి సినిమా. తమిళ్లో జమినీ గణేశన్ నటించారు. జమినీ గణేశన్ అంటే సావిత్రి హస్బెండ్ మీకు తెలిసి ఉంటుంది. అందులో ఐ థింక్ తమిళ్లో సావిత్రి కాకుండా ఆ పాత్రని కేఆర్ విజయ్ ఎవరో ధరించారనుకుంటాను. కానీ దీని స్టోరీ అంటే తెలుగులో కానీ తమిళ్లో కానీ, తెలుగులో డైలాగ్స్ ఆఫ్ కోర్స్ డివి నరసరాజు రాశారు, కానీ స్టోరీ కిషోర్ కుమార్ అండి. ఎందుకు కిషోర్ కుమార్ అయి ఉంటుంది అని ఆలోచిస్తారా? కిషోర్ కుమార్ అంటే మన కిషోర్ కుమారే, హిందీలో సింగర్ కిషోర్ కుమార్, ఆయన స్టోరీ ఎందుకై ఉంటుంది?

అది ఆలోచించి చెప్పండి నాకు. ఓకే, ఈ లోపల ఒక ఒక పాట మనము వినిపించేస్తాం. ఈ పాట విన్న తర్వాత దానిలోకి వెళ్ళిపోదాం ఇంకొద్దిగా లోతుగా, స్టోరీ ఎందుకు కిషోర్ కుమార్ స్టోరీ ఇచ్చారు అన్నది. ఓకే, ఈ పాట కూడా మీకోసం.

ఇప్పుడు మీరు విన్నటువంటి పాట మంచివాడు నాగేశ్వరరావు వాణిశ్రీ. నాగేశ్వరరావు ఆఫ్కోర్స్ అంటే ఇందులో ద్విపాత్ర అభినయం. ఇది సినిమా కూడా రీమేక్, తమిళ కాదు కన్నడ రీమేక్, కన్నడ రీమేక్. తర్వాత దీని నుంచి మరి హిందీకి హంశకల్ అని ఇంకో మూవీ హిందీలో తీశారు. హంశకల్ అంటే తెలుసు కదా అర్థం, ఒకే శకల్ ఉన్న వాళ్ళు అని. అదే అయితే ఈ అఫ్కోర్స్ ఈ సినిమాలో నాగేశ్వరరావు, తర్వాత మనకు హంశకల్లో రాజేష్ ఖన్నా అనుకోండి. మళ్ళీ మనం మొదటి ప్రశ్నకే వద్దాం. మొదటి ఇంత ఇందాకట్ట పాట రాములో విన్నాం కదా, అంటే ఈ పాటకు ముందు. అందులో రాము గురించి ఆ సినిమా గురించి చెప్తూ దాని స్టోరీ బై కిష్

కిషోర్ కుమార్ అన్నాను కదా, కిషోర్ కుమార్ ఎందుకు ఉంటుంది అని. బేసికలీ ఎందుకు అంటే కిషోర్ కుమార్ ఈ రాము, తెలుగు రాము సినిమాకి మాతృక దూర్ గగన్ కి ఛావమి అని ఆయన నిర్మించారు 64 లో. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనకి రాము అనే సినిమా వచ్చింది. ఈ రాము కానీ ఈ దూర్ గగన్ కి ఛావమి కానీ క్యారెక్టర్ అంటే ప్రైమ్ క్యారెక్టర్ ఒక అబ్బాయిది. అబ్బాయికి మాటలు రావు, తర్వాత మాటలు వస్తాయి. మాటలు ఎందుకు రావు, మాటలు ఎలా వస్తాయి అన్నది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది బేసికల్లీ కిషోర్ కుమార్ నిర్మించినా గానీ ఆయన కూడా ఇంకో సినిమాకి అడాప్షన్ తీసుకున్నారు. అంటే ఇంకో అమెరికన్ మూవీ, అదే హాలీవుడ్ మూవీ ది ప్రౌడ్ రెబెల్ అని అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ సినిమాగా వస్తే అందులోని ఈ కథాంశాన్ని తీసుకుని కిషోర్ కుమార్ హిందీలో తీశారు. కాబట్టి ఆయన దగ్గర రైట్స్ కాబట్టి ఆ రైట్స్ ని వాడుకుని రాము సినిమా తీశారు ఏవిఎం వాళ్ళు. కాబట్టి ఒరిజినల్ గా అతనికి క్రెడిట్ వెళ్తుంది. కానీ అతను కూడా కిషోర్ కుమార్ కూడా ఇన్స్పైర్ అని అయింది ప్రౌడ్ రెబెల్ అనే సినిమా నుంచి. ఓకే, మీకు వీలైతే ఈ 3 సినిమాలు చూడొచ్చు. ప్రౌడ్ రెబెల్ ఇంగ్లీష్ లో, దూర్ గగన్ కి ఛావమే అని హిందీలో కిషోర్ కుమార్, ఇంకోటి ఆ కిషోర్ కుమార్ అబ్బాయి అమిత్ కుమార్ ఈ ఒక అబ్బాయిగా నటించారు, అతని అబ్బాయిగా, ఆ మాటలు రాని మూగ అబ్బాయిగా. తెలుగులోకి వచ్చేసరికి ఆ ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయి నటించినటువంటి అంటే మూగగా నటించినటువంటి ఆ అబ్బాయి ఇప్పటికీ హీఈస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ నటుడిగా కాదు. ఆయన ఒక సంగీత అంటే నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, కానీ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆయన సహాయకుడిగా, తర్వాత వాద్యం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను వాయించే అతనిగా అతను ప్రసిద్ధి చెందారనుకోండి. మీరు తర్వాత వీలైతే చూడండి అతను ఎవరో తెలుస్తుంది. ఇందాక మనం విన్న పాట మంచి పాట. ఓకే, చాలా పాట మాట్లాడుతున్నాను కానీ నేను ఇవాళ ఓ పని చేద్దాం. మనం చాలా రోజులైంది, మీరు కన్నా స్టూడియోకి ఫోన్ చేస్తే మనం తెలుగులో మాట్లాడుకుందాం. అదేంటి తెలుగులోనే కదా ఇందాక మీరు మాట్లాడుతున్నారంటే, తెలుగులో చాలా మాటలు మన ఇంగ్లీష్ పాటలు మాటలు ఉర్దూ మాటలు ఇలాంటివి దొల్లిపోతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మీరు ఎంతవరకు తెలుగులో మాట్లాడగలరో చూద్దాం. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. నా ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, ఉర్దూలో ఏదైనా కానీ ఉండొచ్చు, కానీ నీ సమాధానాలు తెలుగు పదాలతో ఉన్నటువంటి సమాధానాలే ఉండాలి. వేరే భాష పదాలు ఉంటే మీరు అవుట్ అయిపోతారు. ఎంతవరకు మాట్లాడతారో చూద్దాం. స్టూడియో ఫోన్ చేయాల్సిన నంబర్ 9726361966. ఓకే, మనం ఏం చేద్దాం, ఇంకో పాటలోకి వెళ్దాం. కానీ వెళ్లే లోపల ఇక్కడ డాలస్ లో మీ చిరునవ్వుకి సంబంధించింది, మీ పనులకు సంబంధించింది ఏంటి అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది, అయితే మీ కిడ్స్ స్మైల్ స్కూల్ కి రెడీగా ఉందా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ఉందండి. స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ క్లీనింగ్ దట్స్ ఓన్లీ $99. మీ పిల్లల హెల్త్ హెల్తీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైం ఆఫర్ ని వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ వాళ్ళకి 9724845400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే టు విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇది ఓకే, తెలుగులోనే మాట్లాడుకుందాం ఈ ఆటకి. మీరు ఫోన్ చేయాల్సిన నంబరు 9726361966. ఓకే, ఈ లోపల ఇంకో మంచి పాట మీకు వినిపించేస్తాను. ఇంకో మంచి పాట అంటే మనం మంచివాడు పాట విన్నాం కదా, ఈ మంచివాడులో ఏఎన్ఆర్ కూడా మంచి డాన్సరే. మొదటిగా తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ స్టెప్స్ ని ప్రవేశపెట్టింది ఆయన అని చెప్తారు కదా, మీకు అందరికీ తెలుసు. అయితే ఆయన ట్రెండ్కు తరతరానికి మారుతూ అప్పటికి డిస్కో శకం వచ్చేటప్పటికీ మంచి డిస్కో డాన్సర్ గా కూడా ఆయన కొన్ని పాటల్లో నటించారు. అలాంటి వాటిలో ఒక పాట ఇప్పుడు మీకోసం.

అమరజీవి ఈ సినిమా జంధ్యాల డైరెక్షన్ లో నాగేశ్వరరావు నటించి తర్వాత డిస్కో డాన్స్ చేసినటువంటి సినిమా అమరజీవి జయప్రద తర్వాత చక్రవర్తి మ్యూజిక్. ఇందాక ఐఎమ్ స్టిల్ ఓపెన్, స్టూడియో లైన్స్ ఆర్ ఓపెన్. మీరు తెలుగులోని మాట్లాడాలి అనుకుంటే

ఫోన్ చేయాల్సిన నంబర్ 9726361966. వాట్ ఈస్ తెలుగులోని మాట్లాడాలి ఏంటి అంటే ఏం లేదు, మీరు ఫోన్ చేస్తే నేను ప్రశ్నలు అడుగుతాను, కొన్ని వాటికి తెలుగులోనే సమాధానాలు ఎంతవరకు చెప్పగలరో చూద్దాం. అది ఇందాక ఒక ప్రశ్న, ఇందాక మనము కృష్ణ కుచేల గురించి అప్పుడు మాట్లాడుతూ కుచేలుడు అతిథి అన్నాము. అయితే హోస్ట్ని ఏమంటారు, హోస్ట్ని ఏమంటారు తెలుగులో అలాగే సంస్కృతంలో, వాట్ ఎవర్ ఆ వర్డ్ మీకు తెలిస్తే ఫోన్ చేయండి 9726361966 కి హోస్ట్ని ఏమంటారు. ఓకే, అయితే ఇంతకుముందు కూడా కొన్ని పదాలు తెలుగులో దాదాపు ఒకే విధంగా ఉంటాయి కానీ అర్థభేదాలు ఉంటాయి, చాలా అర్థభేదం ఉంటుంది. అలాంటివి కూడా నేను ఇంతకుముందు అడిగేవాన్ని, అలాంటిది ఒకటి అడుగుతాను. ఆహుతి ఆహోతి, ఆహుతి ఆహోతి, ఈ రెండు జంట పదాల్లో వాటి అర్థం ఏంటి? ఆహుతి అంటే ఏమిటి, ఆహోతి అంటే ఏమిటి తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. ఇందాక మరి పాట విన్నాం కదా, మనకి నేను మనకి ఓకే ఇందాక రాము సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. కిషోర్ కుమార్ ఎందుకు అంటే ఆయన తీసినటువంటి సినిమా కాబట్టి, లైట్స్ అతనికి వచ్చాయి కాబట్టి, ఆ సినిమాకి కథాపరంగా కిషోర్ కుమార్ ని అందులో మనకు వాళ్ళు కిషోర్ కుమార్ పేరు వేశారన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు జంట పదాలు ఆహుతి ఆహోతి ఈ రెండిట్లో ఏది అర్థం, రెండింటి అర్థం ఒకటేనా, రెండు వేరే వేరే అర్థాలా, రెండు వేరే వేరే అర్థాలైతే ఏమిటి అన్నది మీరు చెప్పాలి. మనం తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక పాట నేను చాలా చాలా చాలా చాలా కాలం తర్వాత నేను విన్నాను. ఆ పాటని మీకోసం వినిపించాలని తీసుకొచ్చాను ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ పాట ఎప్పుడో ఇప్పుడు ఉన్నది, మంచి హిట్ అయిన పాటే, ఎంతమందికి గుర్తుందో తెలీదు. వినిపించబోతున్నాను ఈ పాట వినేసి, ఇది ఏ సినిమా, ఎప్పుడు మీరు ఇంతకుముందు విన్నారా, చాలా మంచి హిట్ అయిన ఉంది ఆ పాట, మంచి ఇప్పటికీ ఒకసారి వింటేనే మీకు తెలిసిపోతుంది. ఈ పాట వినేసి మనం ముందుకెళ్దాం.

0: విన్నారు కదా ఈ పాట, ఇంకా ట్రాన్స్ నుంచి బయటకు వచ్చారా లేదా అని ఐ మీన్ చాలా చాలా రోజుల తర్వాత విన్నాను ఈ పాట మీకు వినిపిద్దామని. ఇది ఏ సినిమా అన్నది అసలు మీకు గుర్తే ఉండకపోవచ్చు. ఈ పాట ఇది ముద్దు ముచ్చట అనే సినిమా, అప్పుడు కే వాసు డైరెక్షన్ లో, అందులో నుంచి చక్రవర్తి వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని అనిపించింది నాకు. చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్ లో రేడియోలో ఎప్పుడు వచ్చేటప్పుడు చిత్రరంజని వాటిల్లో చాలా చాలా మంచి పదాలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఆ రచన దీనికి నాగభైరవ, ఇందులో కవితలు భావమై నవతలు జీవమై మమతలు మధురిమై పెదవిపై మెరుపునే, ఇలా చాలా చాలా నేను మొత్తం సంగీతపరంగా సాహిత్యపరంగా. ఓకే, మనం బ్రేక్ లోకి వెళ్ళబోతాం కానీ వెళ్ళబోయేందుకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న బిట్ వినిపిస్తాను. ఈ బిట్ లో నేను మొత్తం సంగీతపరంగా సాహిత్యపరంగా. ఓకే, మనం బ్రేక్ లోకి వెళ్ళబోతాం కానీ వెళ్ళబోయేందుకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న బిట్ వినిపిస్తాను. ఈ బిట్ లో మీరు ఇద్దరు డైలాగ్స్, ఇందులో యముడు తర్వాత చిత్రగుప్తుడు ఉంటారు. అయితే ఈ యముడు ఎవరు చిత్రగుప్తుడు ఎవరు వాళ్ళ గొంతును బట్టి మీరు గుర్తించగలరేమో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను అది. లేదు నేను ఆ వీధి నాటకం వేశాను కానీ మీకు కరెక్ట్ గా పని చేస్తాను నేను. ఇది ఇప్పుడు బ్రేక్ కి కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 25 సెకండ్స్ మాత్రం ఉంది కాబట్టి అది దాన్ని పూర్తిగా వినిపించలేదు. దాన్ని నేను ఇక్కడ పాజ్ చేసి మళ్ళీ బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత నేను వినిపిస్తాను. అది ఒక అంతర్నాటకంలో ఉంటుంది. అందులోని పాత్ర అయితే యముడు చిత్రగుప్తుడు. అయితే చిత్రగుప్తుడుగా ఎవరు వేశారు తర్వాత యముడుగా ఎవరు అన్నది మీరు చెప్పగలగాలి. చూద్దాం. సత్యనారాయణ అల్లు రామలింగే కాదు. ఓకే, ముందే చెప్తున్నాను. బ్రేక్ లోకి వెళ్తున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. వింటూనే ఉండండి రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అమ్మా, సాటర్డే మూవీ?
2: మనబడి క్లాస్.
1: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
2: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
1: ఉప్పు కప్పు రంబు.
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నేడే సర్వీక్ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు మనకు అన్ని ఇందాక బ్రేక్ లో మనం రాజా గారితో మాట్లాడుతున్నాం. రాజా గారు అంటే ఇక్కడ రాజా అని అడగచ్చు మీరు. ఇక్కడ మికిని రాజా గారు, మికిని ఆయన ఇప్పుడు ఆనేరు ఉన్నారు. రాజా గారు మీరు యువర్ ఆనాయ్ ఆనేరు.
1: నమస్తే అండి.
0: నమస్తే నమస్తే అండి. మీరేమనుకోరు కదా మికిని రాజా గారు అంటే మీరు. ఓకే, సో మనం రాజా గారు ఏంటంటే తెలుగులోనే మాట్లాడతాం అని శపథం పోని వచ్చారు అండి.
1: నాతో మీరు శపథం చేయించారు.
0: అయితే ఆ తెలుగులో మాట్లాడే ఆటను మాట్లాడే మనం చేద్దాం సరదాగా. ఇది అన్ని సరదాలే అండి బాబు. సరదా రేపటి మండే వచ్చే ఆ మీటింగ్స్ లేకపోతే ఈ బాస్ ఈమెయిల్ లేకపోతే సబార్డినేట్స్ ఇవన్నిటినీ దూరంగా ఉంచడానికి ఇలాంటివి మనం సండే చేస్తాం అనమాట. రేపటికి టెంపరీగా మనశ్శాంతిని పొందడానికి. ఓకే రైట్ రైట్. చలో మాట మొదలు పెడదామా ఒక్కసారి. మళ్ళీ ఒకసారి రూల్స్, నేను క్వశ్చన్ తెలుగులోనే అడగచ్చు, హిందీలో అడగచ్చు, ఇంగ్లీష్ లో అడగచ్చు, మీకు తెలిసిన భాషలోనే అడుగుతాను, మిక్స్డ్ గా కూడా అడుగుతాను. మీకు మాత్రం సమాధానాలు తెలుగులో మాత్రం చెప్పాలి. తెలుగులో మాత్రమే అంటే తెలుగుకి సంబంధించిన పదాలు మాత్రమే ఉపయోగించాలి. ఆ వ్యాకరణం మీద పెద్దగా నేను పట్టింపు లేదు. కర్త క్రియాకరణం సరిగా వచ్చిందా లేకపోతే వ్యాకరణం మనకు చిన్న సూర్య వ్యాకరణం లాగా ఉందా లేదా అలాంటి పట్టింపు లేదు. కాబట్టి శాయశక్తులు అన్నారు కాబట్టి మనం మాట్లాడము. సో రాధా గారు మీరు యూఆర్ కింగ్ ఆఫ్ మికినియా.
1: అవునండి.
0: ఓకే, ఇంకోటి ఏంటంటే అవును కాదు లేదు ఇలాంటి సమాధానాలు కాదు. మీకు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అది ఊరు పేరు కాబట్టి దానికి తెలుగు పేరు లేదు కాబట్టి. ఓకే, మీకు నీకు రాజా గారు. ఇప్పుడు మీకు నీకు రాజా గారు అయితే మీరు మీ రాజ్య పరిధి ఎంత వరకు ఉందండి? ఆర్ యూ ట్రావెలింగ్ ఇన్ యువర్ కింగ్డమ్ నౌ? మీరేనా మీ సారథి ఎవరు రాలేదా?
1: నేనే సారథి అండి. ఒంటరి సారథి, రాజునే నేను, మంత్రులు నేను, భట్టులు నేను.
0: ఓకే బాగుంది బాగుంది. అయితే మీరు ఎక్కడి నుంచి, పార్టీ నుంచా, ఇక్కడ నుంచి వస్తున్నారు?
1: మామూలుగా అలాగా పచారీ కొట్టుకెళ్ళి వస్తున్నాండి.
0: సో ఇది అంత గ్రాసరీస్ అన్ని తీసుకున్నారా? వాట్ ఆర్ ది గ్రాసరీస్?
1: అన్ని కూరగాయలండి.
0: ఏమిటి అందులో?
1: వారానికి సరిపడా కూరగాయలు తీసుకున్నాను.
0: అయితే ఎక్కువ మీరు హైబ్రిడ్ అండి లేకపోతే రిమోట్?
1: మామూలు సాధారణ కూరగాయలు మాత్రమే.
0: అంటే నేను మీ వర్క్ గురించి అడుగుతున్నాను. మీరు వర్క్ మీ బిజినెస్?
1: ఇంటి నుంచే అండి.
0: ఇంటి నుంచే ఏం చేస్తారు?
1: ఇంటి నుంచే అన్ని యంత్రపాలంతా చేస్తారు.
0: ఆహా, ఓకే. రేపు ఇమీడియట్ గా మీటింగ్ ఉందా పొద్దున్నే?
1: పొద్దున్నే 5 గంటలకే ఉందండి.
0: 5 గంటలకే ఉందంటే అయ్య బాబాయ్. ఓహో, అంటే మరి 5 గంటలకి ఎలా ఎవరు జాయిన్ అవుతారు అందులో?
1: మేము
0: ఓకేనా?
1: మా సభ్యులు.
0: ఓకే, ఇందాక ఓకే అన్నారు, అదేంటి?
1: అది తెలుగులో కూడా వాడుక భాష అండి.
0: తెలుగులో ఓకే వాడుక భాష అయిపోయిందా? డిక్షనరీలో
1: నెగటివ్ లో ఉంటది
0: తెలుగు అనే. ఓకే అంటే దాన్ని నమ్మమంటారు నన్ను?
1: అవునండి.
0: ఓకే, చెప్తే నమ్ముతాను కానీ నేను కూడా చాలా రోజుల తర్వాత మన ఆట. బట్ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇదంటే నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. మీరు చాలా బాగా దీన్ని
1: మాట్లాడారు.
0: ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మీకు ఎనీ రికమెండ్ సాంగ్? ఇందాక పాటలోకి ట్రాన్స్ లోకి మీరు కూడా వెళ్ళిపోయారా తన్మయత్నంతో?
1: ఎవరలేదు, మీరు అన్న మాటని నేను పట్టుకున్నాను.
0: పట్టుకున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజా గారు. థ్యాంంక్ యూ సో మచ్. ఎనీ రిక్వెస్ట్ సాంగ్?
1: చిరంజీవి గారి పాట.
0: చిరంజీవి గారి పాట ఆ రోజుల్లో పాట కావాలా, ఈ రోజుల్లో పాట కావాలా?
1: ఎప్పుడుదైనా పర్వాలేదు,
0: ఎప్పుడుదైనా పర్వాలి. చిరంజీవి చిరంజీవి కాబట్టి ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇందాక కొన్ని కాల్స్ నేను మిస్ చేసుకున్నానండి, ఎందుకంటే ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి రాజా గారిని. ఓకే సరే, మనం నేను ఈ చిన్న బ్రేక్ లోకి వెళ్ళబోయే ముందు ఒకటి చెప్పాను కదా విషయం, ఒకటి నేను వినిపించబోతున్నాను. ఒకటి వినిపించడం ఏంటంటే ఒక సన్నివేశాన్ని, ఈ సన్నివేశంలో యముడు ఉంటారు, చిత్రగుప్తుడు ఉంటారు, చిత్రగుప్తుడుగా ఎవరు నటించారు, యముడుగా ఎవరు నటించారు, ఇవి నాకు కావాలి. ఇప్పుడు నాకు కావాల్సిందే ముందే చెప్పాను, సత్యనారాయణ, అల్లు రామలింగ ఇలాంటి పాపులర్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు అసలు కాదు పాపులర్ అంటే, వాళ్ళు పాపులరే కానీ యముడు చిత్రగుప్తుడుగా పాపులర్ కాదు. అయితే వాళ్ళు చాలా చాలా పాపులర్, ఒక హాస్య నటుడు, ఒక పెద్ద హీరో. అయితే వాళ్ళు ఎవరు అన్నది ఇంత అపోద్ఘాతం ఇస్తున్నాను కదా, చూద్దాం. అంటే ఇందులో కొన్ని పద్యాలు కూడా ఉంటాయి, పద్యాలు కాకుండా డైలాగ్స్ వచ్చినప్పుడు పట్టుకోవాలి వాళ్ళని. ఓకేనా? చలో అది చలా దేతాం.
2: ఈ జీవులు చేసే పాపములేమి

0: కదండి.
1: చాలా వరకు ఈ పాటలే అంటే ఈ పద్యాలే వస్తున్నాయి కాబట్టి మీ గుంతు గుర్తుపట్టడానికి మొట్టమొదటగా యముడు ఒకటి చెప్తాడు ప్రవేశపెట్టుడు అనేదో, అది జాగ్రత్తగా గమనించండి ఎవరిది గొంతు తెలుస్తుంది.

0: ఈ జీవులు చేసిన పాపములేమి?
1: ఈ జీవులు చేసిన పాపములేమి? యమధర్మరాజు అంటాడు. ఎవరు ఆ హీరో? మళ్ళీ ఒకసారి,
0: ఈ జీవులు చేసిన పాపములేమి?
1: ఈ హీరోకి ఉన్నంత మంది అభిమానులు అసలు ఏ హీరోకి ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికీ ఈ హీరో లెగసీ నడుస్తోంది. ఇంకో చిన్న స్పాయిలర్ ఇచ్చేస్తే ఈజీగా గుర్తుపట్టేస్తారు. వాళ్ళ అబ్బాయి అయితే చాలా పెద్ద హీరో. ఇంకోటి వాళ్ళ మనవడు కూడా ఈ మధ్య హీరోగా రంగప్రవేశం చేశాడు. ఇంక తగ్గంటే ఇంక చెప్పలేను నేను. కానీ అతను యముడుగా ఒక సినిమాలో నటించాడు. ఈ జీవులు చేసిన పాపములేమి అతను అన్న ఆ డైలాగ్ ఏంటి? ఓకే, మీరు ఆలోచిస్తుండండి. ఈ లోపల నేనైతే ఇటు మైత్రికి వెళ్ళేసి వచ్చేస్తాను. మైత్రికి వెళ్ళడం అంటే మైత్రి రెస్టారెంట్ కి. రేడియో సురభి, మనకు ఈ మైత్రితో ఈ ఆగస్ట్ 1కి బ్రాండ్ న్యూ గ్లో రేడియో సురభి ఇస్ బ్రింగింగ్ ది ఎనర్జీ విత్ ఇట్ అన్నమాట. మీ ఫేవరెట్ ఆర్జెస్ మేము అక్కడ ఉన్నాము ఈ సాటర్డే 11 to 1. ఆఫ్ కోర్స్ 3 వరకు కూడా ఇందుకు అనుకోండి. అందరినీ కలిసాము, ఎంటర్టైనింగ్ అండ్ ఆల్ దట్, సెల్ఫీస్, షేరింగ్ లాఫ్స్ ఇవన్నీ జరిగాయండి చాలా చక్కగా. మైత్రి రెస్టారెంట్ మీకు అందరికీ తెలిసినట్టుగా ఆథెంటిక్ ఆంధ్ర భోజనాన్ని మీకు ముందుకు తీసుకొచ్చే ప్లేస్. మనం కాలర్ వస్తున్నాను, ఆర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: అండి, నా పేరు దేవి ప్రసాద్.
1: దేవి ప్రసాద్ గారు, చెప్పండి సార్. దేవి ప్రసాద్ గారు
2: కృష్ణా గారా?
1: అరే భయ్, కైసా పక్కడే భయ్. అరే ఎట్లా పట్టుకున్నారు
2: అంటే మీరు ఇచ్చిన సగటు అంటే వాయిస్ అయితే మ్యాచ్ కాలేదు, బట్ ఆ క్లూత్ నాకు అర్థమైంది.
1: కృష్ణ యముడిగా ఎక్కడ నటించారని చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు. కృష్ణ యముడిగా ఒక చిన్న సినిమా అంటే సాంఘిక సినిమాల్లోనే ఒక అంతర్ నాటకంలో నటించాడు. అది మీకేమన్నా సినిమా గుర్తుందా? గుర్తులేదండి. మీకు అది రిక్వెస్ట్ సాంగ్, లేకపోతే తెలుగులో ఆడతారా? మాట్లాడండి.
2: లేదండి.
1: అదే సార్, తెలుగులో మాట్లాడదాం అంటే వద్దు అంటారెట్టి నాకు అర్థం కాదు.
2: అంటే వచ్చేస్తుంది
1: ఇంగ్లీష్. సరదా ఇంత రాజా గారు మాట్లాడితే మీరు ఇంకోసారి ప్రయత్నిస్తారా? నో ప్రాబ్లం. అయితే ఈసారి మంచి రిక్వెస్ట్ అని చెప్పండి, మేము వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి
2: ప్రసాద్.
1: అది నేను ఇచ్చినట్టు ఆధారణ చెప్పారన్నారు. ఆ గొంతు కొద్దిగా కష్టమే. ఇందులో రాజబాబు చిత్రగుప్తుడిగా నటించారు, ఎందుకంటే పద్యాలలో ఎక్కువ వాళ్ళ డైలాగ్స్ వినిపించలేకపోయాను కాబట్టి చెప్పేస్తాను. రాజబాబు యాజ్ చిత్రగుప్త, కృష్ణ యాజ్ హేమ. ఇది అఖండుడు అనే సినిమా ఎప్పుడో జమానా క్రితం వచ్చింది, అంటే ఆయన కృష్ణ స్టార్టింగ్ లోనే ఆ టైంలోనే వచ్చినటువంటి సినిమా అఖండుడు. అందులో ఒక అంతర్ నాటకం ఇది. అందులో ఇది యమలోకం సీన్ ఉంటది. అందులో ఈ యముడుగా కృష్ణ అంటే అసలు మీరు నేను ఊహించలేకపోతున్నాను, మీరు కూడా ఊహించలేకపోయి ఉండొచ్చు, కానీ ఇక అది నిజము, నిక్కముగా నిజము. ఓకే, చలో రైట్. ఇప్పుడు యా స్టిల్ ఓపెన్, మీరు మాట్లాడాలంటే తెలుగులో తప్పకుండా తెలుగులో.

ఇక్కడ ఫోన్ చేసేస్తే నేను మీతో మాట్లాడిస్తాను. ఈ లోపల ఏం చేస్తానంటే ఒక మంచి ఒక హిందీ పాట వినిపించాలనుంది. హిందీ పాట ఎందుకు అంటే నేను మామూలుగా ఆదాన ప్రధానాలు వినిపిస్తుంటాను, కానీ ఆదాన ప్రధానాలకు సంబంధం లేకుండా అంటే మంచి ఒక హిందీ పాటనే, కానీ ఒక ఎందుకు వినిపించాలి అనుకుంటున్నాను. సరే ఓ పని చేద్దాం. ఈ హిందీ పాట దాదాపు ఒక 25 ఇయర్స్ అయిందా, ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఈ పాట వినేద్దాం. ఇది ఏ పాట, ఇది ఏ సినిమాలో తెలిస్తే హిందీ నాకు ఫోన్ చేసి చెప్పండి, దీని గురించి కూడా మాట్లాడదాం. దీనికి కూడా చిన్న చకిత్ర ఉంది. ఓకే, చలో ఈ పాట నీకోసం.

ఇందాక విన్నటువంటి పాట ఇది మై ప్రేమ్ కి దివానీ హూ. ఇది మీకు సూరజ్ బర్జాత్యా తెలుసు కదా, సూరజ్ బర్జాత్యా హిందీలో మీకు చాలా సినిమాలు ఆయన డైరెక్షన్ వచ్చాయి. అంటే ఎవరి బ్యానర్ లో ఇది రాజశ్రీ వీళ్ళ మూవీస్ ఉండేవారు కదా, రాజశ్రీ మూవీస్ వాళ్ళ బ్యానర్ లో ఇది సూరజ్ బర్జాత్యా నిర్మించిన మై ప్రేమ్ కి దివానీ హూ. రితిక్ రోషన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్ ఇందులో. అయితే ఈ సినిమా 2003లో వచ్చింది కానీ అంతగా విజయం సాధించలేదు. ఎందుకు సాధించలేదు అన్నది మనం అందులోకి వెళ్ళట్లేదు, కానీ మనం ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నది ఏమిటంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలు అంటే ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఎవరిని చివరికి వాళ్ళు ఇచ్చేస్తారు అన్నది ఆమె ఎంచుకుంటారన్న దాని మీదే ఇలాంటి చాలా సినిమాలు. ఇప్పుడు మొత్తం కథలు చూస్తే ఏడు కంటే ఎక్కువ కథలు లేవట, ఆ కథల్నే వీళ్ళు తిప్పి తిప్పి చేస్తుంటారు. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఈ సినిమా అంతకు ముందు మీకు గుర్తుంటే చిచ్చోర్ అనే సినిమా వచ్చింది 1976లో, అందులో జేసుదాస్ పాట కూడా ఉంటుంది. జేసుదాస్ పాట చాలా బాగా పాపులర్ అయినటువంటి పాట చిచ్చోర్లో. మీకు గుర్తుంటే నాకు చెప్పండి అదేంటి అన్నది. గొరితెరగాము బడా ప్యారా, మీకు గుర్తుందా ఆ పాట? ఆ సినిమానే మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి అటు మార్చి ఇటు మార్చి మై ప్రేమ్ కి దివానీ హూ గా తీశారు. చిచ్చోర్ చాలా హిట్, కానీ ఇది కొద్దిగా ఫెయిల్ అయిపోయింది. ఈ చిచ్చోర్ అనే సినిమానే మళ్ళీ తెలుగులో అప్పుడే చంద్రమోహన్ అండ్ జయసుధ అనుకుంటా అమ్మాయి మనసు తీశారనుకోండి. సో ఈ పాట చిత్రీకరించినప్పుడు, ఇప్పుడు మనకు ఇది 2003 కదా, ఒక తెలుగులో హీరోయిన్

తర్వాత ప్రొడ్యూసరుగా ఉన్నటువంటి ఒక ప్రముఖ నటి ఈ సినిమాలో మొదటిసారిగా తను కనిపించారు. అంటే ఈ డాన్స్ సీక్వెన్స్ ఇందాక పాట కరీనా కపూర్ డాన్స్ చేస్తున్నప్పుడు వెనకాల కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది కూర్చుని ఉంటారు, ఉదాహరణ 100 మందో ఎంతమందో, అందులో ఒకరిగా ఉన్నారు. ఎవరు తను అంటే చార్మి అలా కనిపించింది అందులో. ఆ తర్వాత హీరోయిన్ అవడం, తర్వాత ప్రొడ్యూసర్ అవడం అంత తర్వాత సంగతి, కానీ దట్ వాజ్ హర్ ఫస్ట్ అపియరెన్స్ అని తను చెప్పారు ఇప్పుడు ఎక్కడో. సో దట్ వాజ్ ది థింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. ఓకే, అయితే మనం ఇంకో బ్రేక్ లో కలుపుతాం. ఇంకో 3.5 నిమిషాల టైం ఉంది కాబట్టి ఏ పాట వినిపించవచ్చు అని చూస్తున్నాను. అలాగే ఒక ఇంకో మంచి హిందీ పాట వింటారా లేకపోతే తెలుగు పాటలోకి వెళ్దామని సరే ఒక పాట చాలా అనుకుంటా హిందీ మరీ ఎక్కువ కాకుండా డోసు. ఓకే, మనకు కాలర్ వస్తున్నారు కాబట్టి ఆయన తీసుకుందాం అండి. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? డ్రాప్ అయిపోయింది కాల్. ఓకే, చలో వెళ్ళండి, మళ్ళీ ఫోన్ చేయండి. అయితే ఇంకో మంచి పాట వినిపిస్తాను. ఓకే, పాట బదులు ఓపెన్ చేద్దానండి. నేను కొత్త రకంగా ఒకటి మీకు వినిపిస్తాను. కొత్త రకంగా వినిపించడం అంటే ఇందులో చాలా పాపులర్ పాట, ఆ పాటని ఉన్నటువంటి ఆ పాటలో ఉన్నటువంటి ఆ ట్యూనింగ్ ని చేంజ్ చేసేసి దాన్ని మార్చి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మార్చి ఉన్న ఒక ఆ పాటను నేను వినిపిస్తాను. కానీ అందులో ఉన్నటువంటి సాహిత్యం అదే ఉంటుంది, అలాంటి పదాలు అవే ఉంటాయి. అయితే ఆ పాటను మీరు గుర్తించగలరా లేదా చూద్దాం. చాలా పాపులర్ అయిన పాట ఈ పాటలో ఉన్నటువంటి మధ్యలో వినిపిస్తాను చరణంలో, అందులో వినేసి చెప్పండి ఇది ఏ పాట అన్నది. ట్యూనింగ్ ని పట్టుకోకండి,

ఇది ఈ మధ్యలో చరణ విన్నారు కదా, మళ్ళీ కావాలంటే ఒక్కసారి వినిపిస్తా. ఇట్ టోటల్లీ డిఫరెంట్, సాహిత్యం ఒక్కటే కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ తర్వాత ట్యూనింగ్ వేరేగా ఉంటుంది. ఈ పాట ఏ పాట బాగా పాపులర్ అయినటువంటి పాట ఇది.

0: ఓకే, ఈ పాట అన్నారు కదా, మరి ఈ హీరో ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇందాక మాకు ఒక శ్రోత ఈ హీరో పాట అడిగారు. ఓకే, అయితే ఇది ఏ పాట? మనం బ్రేక్ లోకి వెళ్ళబోతాం. బ్రేక్ లో నీకు కూడా మీకు కాల్స్ తీసుకుంటాను ఆఫ్ ఇయర్, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా దీన్ని గుర్తించగలరు. సరే, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇంట్లోనే ఉండండి రేడియో సోబి.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ఎస్సీ ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్.

0: RadioSurabhi.com.
1: Kavin Talaki, Kerin Talaki. Kera Fedras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించడాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
5: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. It's the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: Oh, hello, dinner plans ఏంటి? Group లో ఎవరం సపోర్ట్ చేస్తారు?
7: What a day. I'm completely exhausted. Dinner plans ఏంటి?
8: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, ఒకటే question. Dinner plans ఏంటి? Answer మాత్రం చాలా simple. Madeira and masala. Simple charge to mithai. Corporate lunch buffets నుంచి interesting weekend buffets దాకా. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం కదా.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

రేడియో సర్వీస్ శ్రోతలకు పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మనం ఆల్రెడీ 8:30 దాటే సమయం, ఇంకో 25 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఇందులో వీలైన పాటలు విందాం, మాట్లాడుతుందాం. అలాగే మీరు తెలుగులో మాట్లాడాలా అనే ఛాలెంజ్ తీసుకుంటే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966. మీ హోస్ట్ మీ ఆర్జే ఇక్బాల్. ఇక్కడ ఒక ప్రశ్న నేను అడిగాను, రెండు అంటే అర్థభేదం, ఆహుతి ఆహోతి, ఈ రెండిట్లో మధ్య అర్థభేదం ఏమిటి? ఆహుతి అంటే ఆహోతి అంటే రెండు ఒకటేనా, రెండు వేరే వేరా? వేరు వేరు అయితే వాటి అర్థాలు ఏమిటి? అది అడిగాను, అట్లాగే ఉంది ఆ ప్రశ్న. ఓకే, ఇందాక మనకు చిన్న ట్యూన్ వినిపించాను కదా, ట్యూన్ అంటే వేరే ట్యూన్ లో ఒక పాట, ఆ పాటని గుర్తిస్తారేమో అనుకున్నాను. మళ్ళీ ఒక్కసారి ఆ పాటని వినిపిస్తాను, చూద్దాం అది ఏ పాటని గుర్తిస్తారో లేదో ఒకసారి.

0: ఓకే. ఈ పాట ఏ పాట? వెరీ పాపులర్ పాట, తెలిసిన పాటే, కానీ ఇందులో ట్యూనింగ్ వేరేగా ఉంది. అదే సాహిత్యం చూద్దాం. సో మనకు రాజాగారు అడిగిన చిరంజీవి పాట, ఆ పాట ఒక మంచి పాట అడిగారు, ఆ చాయిస్ నాకే వదిలేశారు కాబట్టి నేను ఒక పాట వినిపించబోతున్నాను. ఈ పాట మనకు ఒక శ్రోత వస్తున్నారా అని చూద్దాం. ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, రేడియో సులభి అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆనీర్ ఉన్నారు మీరు? అబ్బని తీయని దెబ్బ. ఓకే, ఎలా గుర్తుపెట్టారు? ట్యూనింగ్ లేదు కదా.
1: లిరిక్స్ బాగా మిస్తున్నాయండి, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్
0: సాంగ్. ఓకే ఓకే.
1: యాక్చువల్ నేను ఇందాకలే గుర్తుపట్టాను, చాలా మంది ఇక్కడ ఎందుకు పని చెప్పుకుంటారే అని చాప్ గుర్తు.

0: ఓకే
1: అట్లయితే ఇప్పుడు మీరు ఒకసారి చూన్ వినిపిస్తాను అంటే సరే అది ఆన్సర్ చేయలేదు
0: యా మీ పేరు శ్రవంతి గారు మీకు ఎనీ రిక్వెస్ట్ సాంగ్ ఉందండి
1: మీరు వేసే పాటలు అన్ని బాగుంటాయండి సో జస్ట్ గో విత్ ద ఫ్లో
0: ఓ థ్యాంక్ యూ అండి ఓకే
1: థ్యాంక్ యూ సో మచ్
0: థ్యాంక్ యూ ఓకే సో శ్రవంతి గారు కరెక్ట్ గా చెప్పారు అవినీతి అని దెబ్బ అది అంటే అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా అది మన మన నేనే క్రియేట్ చేశానండి ఈ పాట ఏఐని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి నేను క్రియేట్ చేసిన పాటే అవినీతి అని దెబ్బ మచ్చు కొద్దిగా వినిపిస్తాను ఓకే ఓకేనా తర్వాత చిరంజీవి పాట లైనప్ చేశాను రాజా గారు అడిగింది ఆ యాక్చువల్ వేరే పాట కానీ నేను క్రియేట్ చేసిన పాట ఒకసారి అవినీతి అని దెబ్బ ఎలా ఉందో ఒకసారి చూద్దాం

పూర్తి కాదు. ఇది కృత్రిమ మీద అంటుంటారు కదా, ఏఐ టూల్స్ ని ఉపయోగించి నేను క్రియేట్ చేసిన పాట సాహిత్యానికి మాత్రం తప్పకుండా ఒరిజినల్ లిరిసిస్ట్ కే మనం క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి, కానీ మ్యూజిక్ ని మాత్రం కొద్దిగా అలా చేంజ్ చేశాను. సరే మనం ఏం చేద్దాం ఇప్పుడు, అది చిరంజీవి పాట స్టేట్ రౌడీ బప్పి లహరి. ఈ సినిమా నుంచి పాట వినేద్దాం. రాజాగారు అడిగారు.

మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆహుతి ఆహుతి రెండు పదాల డిఫరెన్స్ ఏమిటి అని అడిగాను. దానికి చిన్న క్లూ కూడా నేను ఇచ్చాను కృష్ణ కుచేల సందర్భంగా. అయితే ఇప్పుడు ఈ పాట మనం వినేద్దాం. ఏ సినిమా

ఇది అమ్మాయిల శపథం ఈ సినిమా నుంచి. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళే తీసినటువంటి సినిమా. చంద్రమోహన్ అండ్ లక్ష్మి ఇందులో నటించారు, అంటే ఈ పాటలో చంద్రకళ కూడా ఉన్నారు అందులో. ఓకే, అయితే సంగీతం విజయభాస్కర్ దీనికి. ఈ పాట ఆ రోజుల్లో మనకు రేడియోలో చాలా బాగా వినిపించేది. అలాంటి వాటిల్లోనే ఇంకో మంచి పాట ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాను. ఈ పాట కూడా నేను వినిపించబోయే పాట కూడా చాలా చాలా చాలా పాపులర్ గా అప్పుడు వినిపించేది, కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత నేను వింటున్నాను మీకు వినిపిస్తాను. అరే భయ్య, ఆహుతి ఆహుతి వీటి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు. కృష్ణుడు మన కుచేలుడు అతిథి అయితే కృష్ణుడు ఏమిటి, అది ఆహుతి. ఆహుతి అంటే ఆహుతి అవ్వడం, మంటలు ఆహుతి అవ్వడం అవన్నీ ఆహుతి. ఆహోతి అంటే హోస్ట్, కృష్ణుడు హోస్ట్ గా అందులో మనం చెప్పాం కదా, అది హోస్ట్ అన్నమాట. ఓకే, ఇండియా బజార్ వాళ్ళు వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి మీకు కావాల్సినవన్నీ ఇండియా బజార్ లో లభిస్తున్నాయి. ఫర్ శ్రావణ మాసం ఆథెంటిక్ క్వాలిటీ పూజా స్పెషల్స్ కి ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్ ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బేటల్ లీవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ ఈజీ విత్ ది widest selection at unbeatable prices only at India Bazaar.

visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. India Bazaar. మనకు ఈ కార్యక్రమం ముగించడానికి చాలా దగ్గరలో వచ్చేసాను, కానీ నేను రెండు పాటలను వినిపించగలను. ఒక పాట అని ఇప్పుడు వినిపించబోతున్నాను. ఇది కూడా నేను చెప్పినట్టుగా చాలా పాపులర్ గా ఆ రోజుల్లో వినిపించిన పాట. సినిమా పేరు అత్తవారిల్లు అని, అందులో నుంచి ఈ పాట ఇప్పుడు మీకోసం.

విన్నారు కదా, మీలో ఎంతమంది ఈ పాటను మొదటిసారి విన్నారో తెలియదు, ఇంతమంది ఎప్పుడు విన్నారో తెలియదు. సో దట్ ఈస్ ది అత్తవారిల్లు అనే సినిమా. ఇందులో నరసింహరాజు హీరో, మోహన్ బాబు కూడా ఉంటారు, నరసింహరాజు హీరోగా నటించినటువంటి సినిమా. ఓకే, ఆ పాట ఎప్పుడో 77లో వచ్చినటువంటి సినిమా ఇది. ఓకే, చాలా ఇప్పుడు మనం చాలా దగ్గరలోకి వచ్చేసాము మన కార్యక్రమం ముగించడానికి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీ ముందుకు నేను తీసుకువస్తుంటున్నాను, మీ ఆర్జే ఇక్బాల్, ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే ఈ కార్యక్రమం. మనం ఏం చేద్దామంటే చివరిగా ఈ పాటతో నేను సైన్ ఆఫ్ చేయబోతున్నాను. ఒక మంచి హుషారైన పాట, బాలయ పాట. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే ఆదివారం ఇదే సమయానికి వస్తాను, 7 గంటల నుంచి 9 గంటల వరకు. అంతవరకు వింటూనే ఉండండి రేడియో సురభి. అలాగే రేడియో సురభి ఈ 107.9 FM HD3 లో

అనే కాకుండా మీకు ఐఓఎస్ మీద కానీ ఆండ్రాయిడ్ మీద కూడా ఉంది కాబట్టి మీరు కారు దిగంగానే అందులోకి మారిపోయి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హలో, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ మీ ఇక్బాల్. మళ్ళీ వచ్చే వారు కలుసుకుందాం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then

0: Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Istinamma vayanam puttukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ సుశీలా.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, undiga thodga Radio Surabhi, America lo telugistam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇసి బెల్లవా, చీజ్ దోశ.

0: పన్నీరు దోశ ఆని చిల్లి గారి లోటస్ ఆమ్కి పన్నీ టిక్క చమి కబాబ్ పరాటా
1: ఏంది బ్రో అన్ని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
0: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సాస్.కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

మోసం అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: ఎప్పటి నుంచే? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాక్టర్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేస్తావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ కోటి. దిస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Kotcom. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
10: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
12: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
14: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
13: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
14: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
15: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: నాన్న గోపాల.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్.

0: stay connected because help is always within reach.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पड़निचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी इज योर calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్
2: డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, indiga thoduga Radio Surabhi, America lo telugu istam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలే విసిరిందద్దా. కొంగ చిట్టి కొంగ, కొంగు

0: ఐ ఎం రాము కల్వర్ణ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ స్పోర్టి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Pallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: హాయ్, ఐఎమ్ రామగోపాల్ వర్మ.
8: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam ivanni kuda todutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
4: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Punnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, రామగోపాల్ బండా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్గొన్నా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: at 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

వ్యత్యాసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: టాటూ,
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
2: రేడియో సురభి, రేడియో సురభి.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: నిన్ను చూడగానే చెప్పి ఉండగా

0: calibration knowledge, though, you could best experience on this Taruk. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.

0: ఆయన రాము పల్ వర్ణ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
6: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్.
17: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
20: రేడియో సురభి.
21: రేడియో సురభి.
22: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పల్వర్ణ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Shepherd sir, what you'd like to order?
2: Bhaiya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ee dosa, meedu vada, it will be extruded special thali, misi bada cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which amika va parata.
2: Hindi bro, gandhi yeppi no, and specials matra me adina.
1: Inka onne, chappantara, meed appadina authentic vegetarian, Jane or...
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, visit vvfagtech.com or call
9: 848-244-0213. Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kabothundi. Keep listening, me nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku

0: 919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పరా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్రఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్

0: back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా ఏంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ ఆక్టెక్ ఐఎన్సి. వల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ ఆక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమారి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can

0: 919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3.

0: is your channel, BNRJ Bukanair.
1: Just get benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
2: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంత వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలమరి ఫార్మ్స్, visit vvfagtech.com or call 848-244-0213.
6: Nallanthu tella chira appo arachakam.
5: Mari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: Nallanthu tella chira appo arachakam.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabotham. Keep listening, me nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel, BNRJ Bukanair.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
2: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్.
10: Alimbari Farms. Visit vvfagtech.com or call
11: 848-244-0213.
12: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality. Keep listening, me next on Radio Surabhi.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: America వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
10: 848-244-0213.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Nallantu tella chira appappo arachakam.
8: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality tho meeku marinta chelu kaabotham. Keep listening me nestam Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Media room screen size gurinchi tension padtunnara? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా చేసావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, visit vvfactech.com or call
8: 848-244-0213. Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me next time, Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9.

0: 1-4-5-1-4. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call
6: 848-244-0213. Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే

0: ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvat

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా

0: తొడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్
1: 848-244-0213.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్, హమారా ఘర్.
3: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ చిల్లారి, బిస్వెల్లవ, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గారి లోటస్ అండ్ ఆంకి పనీర్, చమికవ పరోటా.
4: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.

हेलो टू NRI पेज माना इंडियंस की द डिजिटल मार्केटिंग प्लेटफॉर्म इंडियन कम्युनिटी की फुल ऑन इन्फॉर्मेशन हब मी बिजनेस इंडियन ऑडियंस की रीच अवालना सोशल मीडिया प्रमोशंस को समाइना वीकली न्यूज़लेटर्स को समाइना फुल विजिबिलिटी गारंटीड विद NRIPage.com फ्रॉम बिजनेसेस टू नॉन प्रॉफिट्स NRI पेज इज द प्लेस टू बी फॉर मोर इन्फॉर्मेशन विजिट NRIPage.com और कॉन्टैक्ट गोपाल पोन्नंगी एट 2148687538 మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: and even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లా బాత్, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా విత్ చమికా పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Hi, name is Arti Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani oka kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukoni radio ni vinochu. Good luck, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వి గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

బటర్ఫ్లైస్ కావాలా లేక సీతాకోక చిలుకలు కావాలా? రెండు ఒకటే కదా. మార్నింగ్ మార్నింగ్ కన్ఫెషన్. సరే ఓకే. డే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అద్దరివే పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. నిన్న కోయంబత్తూర్ లో మంచి ఎనర్జీ ఈవెంట్ జరిగింది అనమాట. సూర్య గారు అక్కడికి వెళ్ళి ఆడియో లాంచ్ చేశారు. సో ఈవెంట్ అంటే గుర్తొచ్చింది, ఐ వాస్ గోయింగ్ త్రూ డాలస్ వాట్ యూ కాల్ వీకెండ్ తాలూకా హడావడి రీల్స్ అనమాట. నిన్న ఐ హ్యాపెన్ టు గో త్రూ వన్ ఆఫ్ ద రీల్ వేర్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ ఆఫీసీ ఏదో ఒక బ్యాండ్ నుంచి పెర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి వచ్చిన బ్యాండ్ అయితే మాత్రం వాళ్ళందరూ పాడమంటే వీళ్ళందరూ కూడా పాడి మంచి హై అయితే క్రియేట్ చేశారనమాట. సో నాకు తెలిసి వీకెండ్ అయితే సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేస్తాం. మండే స్టార్ట్ చేయడానికి కొంచెం లైట్ గా అట్లా సింక్ అవుతున్నారు అంటే చేసుకోండి, లైట్ స్ట్రెచెస్ ఏం చేయండి. నల్ల కాఫీ, నల్ల కాఫీ కావాలంటే నల్ల కాఫీ తాగండి, అదే బ్లాక్ కాఫీ. లేదా యూనో మార్నింగ్ జిమ్ కి వెళ్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది అంటే గో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీక్ నుంచి మెల్లగా స్కూల్స్ కూడా స్టార్టింగ్ అంటగా, ఐ హర్డ్ ఇట్. సో ఉడుకులు పరుకుల జీవితం బ్యాక్ టు లైఫ్ అని చెప్పి రీస్టార్ట్ అయిందని చేసుకుంటూ, ద గ్రేటెస్ట్ వే టు యాక్సెప్ట్ రియాలిటీ ఇస్ టు యాక్సెప్ట్ అంతే. అరే అది వచ్చింది ఇది వచ్చింది అనుకుంటే వెళ్ళిపోతే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి రియాలిటీ ఎలా ఉందని మీరు నన్ను అడిగితే మాత్రం బ్యూటిఫుల్ క్లైమేట్ అండి. మెల్లమెల్లగా రోజు మొత్తంలో సడన్ గా ఒక్కరోజున వర్షం ఒక్క పూటైన వర్షం పడుతుంది. వర్షం పడడం పడడం అప్పటిదాకా ఉన్న చిరాకు అంతా సెట్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ ఈస్ నైస్. కాస్త మా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా సెట్ అయితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా. బట్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే ద మండే హజిల్ హాస్ స్టార్టెడ్ అండ్ లెట్స్ ఆల్సో స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ ట్రాక్స్ దిస్ మార్నింగ్ అండ్ ఇట్స్ అవర్ ఫన్ కన్వర్సేషన్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ కాసేపట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్, కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు అన్ని మనం మాట్లాడుతాం. ఓకే. సో మొట్టమొదటి పాట ఎవరికి చేద్దాం? ఇప్పుడే లైట్ గా లేచారు కదా, చంద్రుల్లో ఉండే కుందేలు కిందికి వచ్చింది.

ఈ పాట ఇప్పుడు పొద్దు పొద్దునే ప్లే చేయడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? మా వాళ్ళు డాలస్ లో అసలు రీసెంట్ గా ప్రభుదేవ గారు వచ్చారు, అసలు మామూలు కదా మెంటల్ మ్యాట్రెస్ వచ్చిందని చెప్పేసి అనగానే ఫోమో, మామూలు ఫోమో కాదనమాట. నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ మొత్తంలో ఒకే ఒక్క వ్యక్తిని చూసి, దాని ఏమంటారు, సిటీ ఛానల్ వచ్చే పాటలు చూసి డాన్స్ నేర్చుకున్నా, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రభుదేవ. ఇదేంటి, మా అమ్మ లిటరల్లీ ఎక్కడున్నా సరే ఏ పని చేసుకున్నా సరే అదే ప్రభుదేవ పాట వస్తుందా అంటే ఆ తలుపుల నుంచి సందులోకి తీసుకెళ్లిపోయి లాస్ట్ కాడికి వచ్చి అల్లెల్లే అల్లె అల్లే అల్లే అల్లెల్లి అని చెప్పి టీవీ ముందు డాన్సెస్ అన్నాను. సరే అని ప్రభుదేవ గారు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కలర్లేదు, ఒక చిన్న దగ్గర ఉంది. ఎనీవేస్ సో మొత్తానికి వన్ థింగ్ ఇస్ గుడ్ ఐ ఫెల్ట్ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 53 కూడా ఆ మనిషికి ఉన్న ఎనర్జీ నేను మామూలు ఇక్కడ ఇండియాలో కూడా పర్ఫామ్ చేసినట్టు చూసినా అనమాట. అంటే కొన్ని కష్టమైన డాన్స్ మూవ్స్ ఉంటాయి, డెఫినెట్లీ స్ట్రెస్సింగ్ అవుట్, బట్ ద వే ఈస్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ మ్యాన్ అట్ దాట్ ఏజ్ ఇన్సేన్ ఇన్సేన్ ఇన్సేన్. నాకు తెలిసి ప్రభుదేవ గారు అందరికి డాన్స్ నేర్పాలా లేదా అన్న విషయం పక్కన పెడితే, అట్ దాట్ ఏజ్ టు బి దాట్ ఫ్లెక్సిబుల్ అండ్ టు ఏబుల్ టు డాన్స్ అట్ ద ఎనర్జీ దట్ వీ వాంట్ అన్నది ఎత్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ టైం డాలస్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఇది నేర్పడానికి వెళ్ళి సార్ ప్లీజ్. ఓకే, నేను ఇండియాలో ఉంటాను కాబట్టి ఇండియాలో ఎక్కడైనా ఒక వర్క్షాప్ ఓపెన్ చేస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. ఏమడుకోమాట కొంచెం లైట్ గా 25 దాటితేనే ఇట్లా స్ట్రెచ్ చేస్తే పట్టేసింది రా, ఈరోజు ఆఫీస్ కి రాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నా అనమాట. అది ఇంకా 40-50 వచ్చి ఎలా ఉంటుందని భయం వేస్తుంది నాకు, అది సంగతి. ఎనీవేస్ పొద్దు పొద్దునే ప్రభుదేవ గారిని తలుచుకున్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ మెలడీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నాకు తెలిసి పొద్దు పొద్దున కొంచెం ఈజీ ఈజీ గోయింగ్ సాంగ్స్ కావాలి, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కాబట్టి. సో దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ, బ్యూటిఫుల్, అంతకన్నా అందమైన మెలడీ ఇది. సో ఇవన్న వెంటనే వస్తుంది, ఎక్కడ లేని ఎమోషన్ వచ్చేస్తుంది. నేను

0: ఇంపుడు మూవీ నుంచి మంచి పాట విన్నాం. దేవ్ ధనాధన అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజి తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఎనీవేస్ టైం వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకోవాలి. సో ఏఆర్ రెహమాన్ గారు అసలు ఆయన పాటలు కానీ వాటన్నిటి కానీ ఉన్న క్రేజ్ అంతా ఎంత కాదు అవునా? సో ఇప్పుడు ఈ పాట ఎస్పెషల్లీ ఓ చెలియా నా ప్రియ సఖియా ఆ పాటలో ఫ్లూట్ ఒకళ్ళు వాయిస్తారు అన్నమాట. ఓకే, సో ఎన్ని రోజులు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు నేను ఎవరు వాయించారు అనుకున్నాం, కానీ ఆయన ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఎప్పుడు ఫ్లూట్ వాయించేది ఒక తెలుగు ఆయన, ఆ తెలుగు ఆయన అండ్ హీస్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, సో ఒకసారి వైజాగ్ ఆయన వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. ఆయన లైఫ్ లో ఆయన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అని తెచ్చుకుని ఆయన ఒక రెండు ప్లే చేశారు అనమాట. ఇట్ వాస్ లైక్ లిటరీ బ్లోన్ అవే. సో ఇంతమంది టెక్నీషియన్స్ మనం జనరల్లీ ఫాలో అవుతాం కదా, ఒక సింగర్ ని ఫాలో అవుతాం లేదా మ్యూజిక్ ఫాలో అవుతాం ఫాలో అవుతాం, కానీ ఎంతమందికి ఆయన దగ్గర ఉన్న అంటే ఆయనతో పాటు ప్లే చేసి కొలాబరేట్ అయ్యి ఆ మ్యూజిక్ ఆ ఫ్లూట్ ప్లే చేసే ఆయన ఆర్టిస్ట్ పేరు తెలుసు, ఆయన తెలుగు ఆయన. ఓకే, చాలా మటుకు ఏఆర్ రెహమాన్ గారి పాటల్లో వచ్చే ఫ్లూట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆయనే వాయిస్తారు అది సంగతి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎప్పుడైనా లైవ్ పర్ఫార్మెన్సెస్ ఏఆర్ రెహమాన్ గారి వాటి దానికి వెళ్ళినా కూడా యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ హిమ్ అండ్ ఈస్ జస్ట్ అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు డ్రమ్స్ విషయంలో ఆయన ప్లే చేసిన మోస్ట్ ఆఫ్ టైమ్స్ సోమన్ గారు ఎట్లా ఉంటారు, ఫ్లూట్ అన్నప్పుడు ఆయనే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆ జుగల్ బందీ కూడా లైవ్ చాలా సార్లు చేసి చూపించారు అనమాట, బట్ ఐ నెవర్ థాట్ హీ వాజ్ అ తెలుగు పర్సన్. సో నాకు అది చూసి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ థింక్ ఒకవేళ మీరు డాలస్ లో కనుక డెడికేటెడ్ గా ఒకవేళ ఆయన పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా ఫ్లయర్స్ లాంటివి ఉంటే కనుక స్ట్రైట్ వెళ్ళిపోండి, అసలు ఆలయం చెప్పారు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఓకే, బట్ ఆ ఫ్లూట్ ప్లే చేసిన ఆయన పేరు మీకు తెలుసా అనేది నేను అడుగుతున్నాను అనమాట. సో ఎవరైనా సంగీతం రిలేటెడ్ చాలా టచ్ ఉండి రెగ్యులర్ గా అన్ని కాన్సర్ట్స్ ఏ షోస్ అన్న అన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే గనక దిస్ విల్ బి మెదడుకు మేత ఫర్ యూ. మీ మెదడు పొద్దున్న మేత పెట్టండి, మ్యాత్ ఇచ్చి మంచిగా పాలు పెరుగు కాఫీ పెట్టేలా ట్రై చేయండి అండ్ నాకు కాల్ చేయండి. 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఎంతైనా తెలియగాను కదా, మరి మనం తెలుసుకోలేదు
1: రేడియో సురభి 107.9 HD3 ఈజ్ యువర్ ఛానల్. BNRJ బుక్ అన్ యాడ్
2: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: వచ్చా వచ్చా వెనకొచ్చా ఉంది ధన ధన వినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే, సో మొత్తంగా ఒకటి మాత్రం చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, సో ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు దగ్గర 10 ఏళ్ల నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంది ఏది వైజాగ్ రిలేటెడ్, ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి ఉండాలి అంటే సమ్వేర్ ఇన్ఫ్లో ఆఫ్ పీపుల్ పెరిగిపోయారు. సో ఇన్ఫ్లో ఆఫ్ పీపుల్ మేనేజ్ చేయడానికి ఇక్కడ ఈ ప్లేస్ కాదు అండ్ మోర్ ఓవర్ నేవీ బేస్ లో ఉండడం రెస్ట్రిక్షన్స్ అలా ఉంటే ఇక్కడ ప్లేస్ లో పెట్టాలి అని ఏదైతే దేశం ఉందో ఆ దేశం తీసుకుని ఫైనల్లీ ఒక అత్యపే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు. అసలు నిజంగా ఇక్కడ నుంచి వీడియోలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. అసలు నాకు తెలిసి అంటే అమరావతిలో ఒక హైకోర్టు కట్టినప్పుడు ఇన్ఫాక్ట్ నేను లిటరలీ కార్ వేసుకుని ఆ పర్టికులర్ ప్లేస్ దాకా వెళ్ళాను అనమాట. హైకోర్టుకి వెళ్ళాం, సచివాలయంకి వెళ్ళాం, అసలు ఇంత బాగా కట్టారా అమెజోన్. సో ఇవన్నీ తెలియకుండా ఒక మైండ్ స్టోన్స్ అయిపోతాయి కదా. అలా ఎయిర్పోర్ట్ కి చూడడం కూడా సెపరేట్ గా భోగపురం దాకా వెళ్తారని 100% షూర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లైట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ రోజు మన షోలో ఆ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ అసలు ఇన్ని పర్టికులర్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ వాళ్ళు గారిని ఎవరైనా ఈ న్యూస్ వింటుంటే ఆహా ఈసారి నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతానా అని చెప్పి మాట్లాడుకున్న బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో జనరల్ డాలస్ మార్నింగ్ పిల్లలు స్కూల్ తీసుకెళ్ళి దింపేయడం, హడావిడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. స్టాండప్ కాల్స్ అన్ని ఉంటాయి. వాటి అన్నింటి మధ్యలో మన ఫేవరెట్ ప్లేసుల్లో మన ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళకి కూడా ఫీల్ ఇట్ లైక్ సెపరేట్ ఆఫీస్ డెఫినెట్లీ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే పక్క స్టేట్ లో ఉంది అని అంటే బాగుంటుంది, మంచి ఫీలింగ్. సో దర్స్ లాట్ టు డిస్కస్ అండ్ లాట్ టు నో ఆల్సో కూడా. దాని వెనకాల డిజైన్ వెనకాల ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అండ్ రకరకాల ఎయిర్పోర్ట్స్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ డిజైన్ విషయాలు ఏంటి అవన్నీ కూడా మాట్లాడుతున్నాం. సో ఈరోజు మార్నింగ్ లెట్స్ టేక్ ఆఫ్ అ ఫ్లైట్. ఓకే, సో వెంటనే విమానం రిలేటెడ్ సాంగ్ అయినా వేద్దాం. విమానం రిలేటెడ్ సాంగ్ విమానం రిలేటెడ్ సాంగ్స్ లేవు కానీ ఒకవేళ పక్షిలాగా ఎగిరిపోవాలంటే ఏం చేయాలో అయితే ఒక పాట ఉంది ఇమ్మీడియట్ ప్లే చేయడానికి. సాంగ్ ఇస్ కమింగ్ అప్ ఫర్ యూ. సో ఒకవేళ ఈ రోజు ఎవరైనా లీవ్ పెట్టుంటే ఈ సాంగ్ మీకోసమే వింటుండీ. రేడియో సోరబి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ప్లే చేస్తున్న ఫ్లూటిస్ట్, ఫ్లూట్ వాయించే వాళ్ళు అండి, గిటార్ వాయించే వాళ్ళు గిటారిస్ట్ అంటారు కదా, అలా ఫ్లూట్ వాయించే వాళ్ళు ఫ్లూటిస్ట్ అంటారు, ఫ్లాటిస్ట్ అంటారు అంట. సో అప్పుడు అది కూడా నేను రీసెంట్ గా తెలుసుకున్నాను. సో ఆ ఫ్లాటిస్ట్ గారి పేరు నవీన్ కుమార్ అండ్ ఆయన తెలుగు అండి. సో ఆ విషయం ప్రతిసారి ఒకవేళ మీరు ఏఆర్ రెహమాన్ గారు కాన్సర్ట్ ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్ లో మీరు పిల్లి చూసినా కూడా విత్ పర్సన్ ప్లేయింగ్ ఫ్లాటిస్ట్ లుక్స్ లైక్ సౌత్ ఇండియన్ అండ్ ఈజ్ అ తెలుగు మ్యాన్, హిస్ నేమ్ ఇస్ నవీన్ కుమార్. ఓకే, Columbus, Columbus.

Columbus! On this, Dhanadhana Vinash to DOW Morning Vibes and her only on Radio Surabhi 107.9, HD3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. ప్రతిరోజు ఈ టైం కి ఒక తెలుగు టెస్ట్ పెట్టాలని వచ్చాను నేను ర్యాండమ్ గా చిన్నప్పుడు ఓపెన్ చేసి. సో ఈ రోజు దీని స్పెల్లింగ్ ఏంటో చెప్పండి అని చెప్పి తెలుగు టీచర్ పెట్టేవాళ్ళు కదా. సో అలాగా ఒక తెలుగు మాస్టర్ సెగ్మెంట్ అనుకోండి. సో నాకు ఈ మధ్యన కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు పదాలు తెలుస్తున్నాయి. సో అరే దీన్ని ఎట్లా తెలుగులో పలుకుతారు అని చెప్పి చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు చాలా మంది మనల్ని అడిగేవారు కదా, యాపిల్ తెలుగులో ఏమంటారు చెప్పండి, యాపిల్ యాపిల్ ఏమన్నారు, యాపిల్ యాపిలే అంటారు అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఫైనల్ ఆ పేరు చెప్పి క్రాక్ చేసి చాలా పెద్ద విషయంలో ఫీల్ అవుతారు కదా. సో అలాంటి ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఈ రోజు నేను పొందాలనుకుంటున్నాను అనమాట. ఓకే, సో నేను ఈ పదాన్ని తెలుగులో ఏం పలుకుతారని చెప్పను. ఆ తెలుగు పదం పేరేంటో చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు మీరు చెప్పండి. ఓకే, ఐ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ ఆల్సో. ఓకే, సో ఆ పేరేంటంటే నిసివర్ణోష్టోదకం. నిసి వర్ణోష్టోదకం, నిసి నిసి నిసి, ఐమ్ బ్రేకింగ్ ఇట్ డౌన్, మూడు పదాలు. నిసి వర్ణం అంటే కలర్, వర్ణోష్టోదకం. నిసి వర్ణోష్టోదకం అంటే ఏంటి తెలుగులో? ఓకే, మళ్ళీ చెప్తున్నా, నిసి వర్ణోష్టోదకం. నిసి వర్ణోష్టోదకం అంటే ఏంటి? ఓకే, ఇంకా బ్రేక్ చేయాలంటే నిసి వర్ణం ఉదకం. ఓకే, నిసి వర్ణోష్టోదకం, వాట్ డు యూ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, లెట్ మీ నో. మీరు మనబడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ పేరెంట్ కనుక్కోండి. ఈ పాట ప్లే చేసే లోపల, కంప్లీట్ అయ్యే లోపల నాకు కాల్ చేయండి. ఓకే, 9726361968 ఈజ్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ డిఫరెంట్ డాలర్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్. నిసి వర్ణోష్టోదకం. ఓకే, తెలుగు డిక్షనరీ ఉందా? ఎతకండి, ఏం పర్లేదు. ఓకే, మీ వేళ పచ్చ తెలంగాణ పాట ప్లే చేస్తున్నాను మీకోసం.

ప్రజలారా, పిల్లలారా, సో డాలస్ కు వచ్చిన తెలుగు ప్రజలారా, దే ధనాధర అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ అంటున్నారు. ట్రాఫిక్ ఎక్కడుందమ్మా ఒక్కసారి లుక్ చేద్దాం ప్రస్తుతానికి లైట్ గా.

అప్పుడే మాట్లాడంగా టెంపరేచర్ గురించి మాట్లాడతాం. నేను నేనేదో రోల్ అయ్యాను సరే, మీరు నాతో పాటు ఎట్లా రోల్ అవుతారు, రోల్ అవ్వకూడదు కదా. సో యూ హ్యావ్ టు రోల్ ఇన్ ఎనర్జీ బట్ నాట్ ఇన్ ద టాపిక్స్. సో డాలస్ వెదర్ ప్రశ్న వచ్చేస్తే మాత్రం, వాట్ ఈస్ ద కాన్స్టెంట్ థింగ్? అంటే ఇండియాలో ఫుడ్ యాప్ నోటిఫికేషన్ నుంచి వచ్చే ఫ్లర్టీ మెసేజ్ల లాగా, పలానా స్ట్రీమింగ్ యాప్ నోటిఫికేషన్ నుంచి చూస్తున్నారా లేదా అని అడిగే మెసేజ్ల లాగా, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ డాలస్ వెదర్ అని అంటే, ఎక్సెసివ్ హీట్ బాగుంది మాస్టర్, కొంచెం వేడిగా లైట్ పంప్ లో పంప్ పెట్టినట్టు లైట్ అని అంటారు. సో ప్రశాంత్ గారు మాత్రం మధ్యాహ్నం అయ్యేటప్పటికి దగ్గర దగ్గర రీసెంట్ గా రోహిత్ శర్మ కొట్టినట్టు సెంచరీ దాకా వెళ్ళచ్చు ఫారెన్ హీట్, అండ్ ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు సచిన్ అవుట్ అయినట్టు నర్వస్ గా 90s దగ్గర ఆగిపోవచ్చు అరౌండ్ 2 PM దాకా. సో అది పీక్ ఆఫ్ ద డే విల్ బి 100, అండ్ కొంచెం అడ్డేట్ గా మేనేజ్ చేస్తే ప్రస్తుతం 78, మెల్లగా డే పాస్ అయిపోతే 88, 95, 97, మళ్ళీ డే తగ్గిపోతే 79 దగ్గర అవుతుంది అన్నమాట. అది సంగతి. ఓకే, దిస్ ఇస్ ద వెదర్ అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. బట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇందాక మా ఆర్జే శివగారి ఫోన్ చేసి ఆన్సర్ చేశారు. సో నేనేమంటున్నానంటే, తెలుగు పదాలు అంటే ఈ పదాన్ని తెలుగులో ఎలా పలుకుతారనే కాకుండా నేను తెలుగు పదమే చెప్తాను. ఓకే, తెలుగు పదమే చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది నేను చెప్పాలి. ఓకే ఓకే. సో ఇందాక నేను చెప్పిన పదం ఏంటంటే, రిపీటింగ్ అయ్యే పొద్దున్న ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. దాని పేరు నిసి వర్ణోష్టోదకం. నిసి వర్ణం బికాస్ సంధి జరుగుతున్నట్టు నిసి వర్ణోష్టోదకం ఉదకం. సో నిసి వర్ణం ఉదకం. ఓకే, దీస్ ఆర్ యువర్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అన్ని కలిపితే నిసి వర్ణోష్టోదకం అయింది. అది పొద్దున్న సాయంత్రం రాత్రి పడవ లేకుండా తేడా లేకుండా 3-4 సార్లు తాగేసుకుంటారు జనాలు. అది చెట్లు. సో ఇప్పుడు పాట ప్లే చేస్తున్నాను, ఆ పాట ప్లే చేసే గ్యాప్ లో ఇంతకీ వర్డ్ ఏంటో గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి సరదాగా. ఇంకా పిల్లలు స్కూల్లో దింపాల్సిన టెన్షన్ లేవు, ఇంకో వారం రోజులు టైం ఉంది, లైట్ గా జెట్ లాగ్ ఉంది, అయినా సరే ట్రై చేయండి. నిసి వర్ణోష్టోదకం. ఓకే, కాల్ చేయండి. తెలుసా, తెలుసా మీకు, మీకు తెలిసే ఉంటుంది, మీకోసం పాటిస్తున్నాను.

0: హలో అండి, రేడియో సిటీకి ఫోన్ చేశారు. మార్నింగ్ కాఫీ ఆర్ బ్లాక్ కాఫీయా?
1: మార్నింగ్ కాఫీ అంటారు దాన్ని, బిజీ వర్క్ స్టోర్ రకము అంటే మార్నింగ్ కాఫీ కొత్తది. బిజీ వర్క్ అంటే బ్లాక్ కాదు కదా,
0: సో నల్ల కాఫీ అంటారు అయితే సింపుల్ గా. మరి పాలు ఉండదని ఏమనుకుంటారు?
1: కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా వాహనం ఏంటంటే ఫోర్ వీలర్ బస్సు కాదు.
0: ఓకే ఓకే, సో అలా ఇంకేమైనా తెలుగు పదాలు ఉన్నాయండి సరదాగా మీరు అడగడానికి? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నా మాట నాకే వినపడుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది సో పొద్దున్న కాలర్ ఫోన్ చేశారు, క్వార్టర్ స్టూడెంట్స్ లో గట్టి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకొక కాలర్ ని జాయిన్ చేయడం ట్రై చేద్దాం, లెట్ సీ హౌ హౌ ది గెస్ ఆర్ నాట్. అది సో ద క్వశ్చన్ ఈస్ నిసి వర్ణోస్టో దకం అంటే ఏంటి? ఆయన బ్లాక్ కాఫీ అని అంటున్నారు, నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అది కాదా అవునా అని మీరు గెస్ చేస్తూ ఉండండి. నిసి వర్ణోస్టో దకం, నిసి వర్ణ ఉదకం. ఓకే, దట్స్ పార్ట్ కంటిన్యూస్. సరే నోడు కమింగ్ అప్.

0: ఎస్ మొత్తానికి ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి రిట్ వస్తున్న ప్రజలారా, ఆర్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న ప్రజలారా, మీ అందరికి కాసేపట్లో ట్రాఫిక్ అప్డేట్ నేను రెడీ అవుతున్నాను. బట్ మీన్ వైల్ నేను అడిగిన క్వశ్చన్, నిసి వర్ణోష్ఠోదకం అని అంటే ఏంటి, ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు, అందరూ ఒకటే మాట చెప్తాను, జంధ్యాల గారి సినిమాలో ఒకటి ఒక డైలాగ్ ఉంటుందండి ఆయన అంటారండి కోడా శ్రీనివాసరావు గారు అని చెప్పి గెస్ట్ చేస్తున్నారు. బట్ ఒక చోట కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫైనల్ మాట చెప్పండి, ఒక మాట అనుకుందాం, లైక్ లాక్ కర్గే జయ అన్నట్టు, వాట్ ఈస్ ఇట్ ద వర్డ్, వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద వర్డ్ దట్ యూ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, నిషి వర్ణోష్ఠోదకం. ఓకే, సో కాసేపట్లో యాడ్స్ వస్తున్నాయి, దాదాపు మనం మాట్లాడదాం. 9726361966 ఈజ్ మై కాల్ నెంబర్. I'm waiting for you only on radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station now, Dallas.
1: Radio Surabhi time check. Studio lo time 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetlanu chippulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయినం ఇవ్వడానికి, మీ వాయినం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondi.

0: తట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. indiatodayusa.com.
1: అక్కడే ఆగండి. దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ మండే మార్నింగ్ పర్లేదు, కొంచెం లైట్ గా ఎలా చెప్పాలి, ఇంకా వారే ఉందిలే, బయటకు ఎక్కువ రావద్దు, కొంచెం పొడి పొడిగా వద్దాం, చూసుకుని వద్దాం, కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతాం ట్రావెలింగ్ టైం అని చెప్పేది కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది వీకెండ్ మోడ్ ప్రాపర్ గా బయట తిరిగి వచ్చి జెట్ ల్యాగ్ తో బయటకు వస్తున్నారు ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి. సో ఇందాక వన్ ఆఫ్ ద కాలర్ ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడుతున్న మధ్యలో మీరు పాటలేస్తారండి కంప్యూటర్ గారు, ఒక నిమిషం ఆగలి. ఎనీవేస్, సో ట్రాఫిక్ అయితే మాత్రం ప్రస్తుతానికి డౌన్ టౌన్ ఏరియా పీక్ ట్రాఫిక్ నడుస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు కనబడేది ఇంటర్ స్టేట్ అడిపై ఈస్ట్ అండ్ 930 HOV ఈ ఏరియా సైడ్ అయితే ట్రాఫిక్ గట్టిగానే ఉంది. అండ్ వన్ థింగ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్ దట్ ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ద ట్రాఫిక్ సీమ్స్ టు బి ఈజీ, బట్ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తుంటే మాత్రం కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ ఉందని ఇందాక కాలర్ ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట. సో అంతేకాకుండా బీక్రీ మీడర్స్ నుంచి నార్త్ ఈస్ట్ డాలస్ వైపు వెళ్తుంటే కనుక ఎస్పెషల్లీ బైట్రోక్ ఏరియా వైపు యూ మైట్ సీ ట్రాఫిక్. అండ్ రిచర్డ్సన్ వైపు 635 టోల్ వైపు వెళ్తున్నా కూడా యూ మైట్ సీ ట్రాఫిక్. అండ్ థామస్ బ్రాంచ్ వైపు వెళ్తుంటే దెర్ ఇస్ అ రోడ్ క్లోజర్ దట్ ఈస్ అక్కడ ఉంది. సో దానివల్ల కొంచెం స్లో మూవింగ్ ట్రాఫిక్ మీరు గమనించవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ సెంటర్స్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఫార్ని మెస్కెట్ నుంచి ఫార్ని వైపు వెళ్తున్నా కూడా దెర్ ఇస్ స్లో డౌన్. అండ్ ఫోర్టూ స్పెషల్ కి ఏముంది, ప్రశాంతంగా హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు అనమాట. అండ్ మీన్ వైల్ నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, దానికి సాహితీ గారు ఫోన్ చేశారు, దీపక్ గారు ఫోన్ చేశారు, లైక్ లాట్ ఆఫ్ కాలర్స్ కాల్డ్. అండ్ ఇంతకు మా శివగారు కాల్ చేశారు అండ్ దే టోల్డ్ ఆన్సర్ ఏంటి అని అంటే, నిసి వర్ణోష్టోదకం అంటే ఏంటి అంటే, నిసి అంటే బ్లాక్, వర్ణం అంటే కలర్, ఉదకం అంటే వాటర్. సో నిసి వర్ణోష్టోదకం అంటే బ్లాక్ కాఫీ అని చెప్పేశారు. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే నిసి వర్ణోష్టోదకం అంటే బ్లాక్ కాఫీ, కానీ మరి పాలున్న కాఫీ ఏం చేసింది పాపం, అది ఏం అదేం అదంతా ప్రాబ్లం ఏంటి, దానికి ఎందుకు ఎవరు పేరు పెట్టలేదు అని ఆలోచిస్తాను అనమాట. సో హౌ కెన్ వీ పుట్ అ వర్డ్ టు ఇట్. ఇప్పుడు నిసి అంటే నలుపు, కాబట్టి తెల్లగా ఉన్న పదాన్ని తెలుపు వర్ణోష్టోదకం అని అన్న పిలవచ్చా, లేదా ఆ శ్వేత వర్ణోష్టోదకం అని పిలవచ్చా, లేదా పాలతో చేస్తారు కాబట్టి క్షీరోష్టోదకం అని చేయొచ్చా, హౌ కెన్ వీ కాల్ ఇట్. సో ఈ రోజు మిల్క్ ఉన్న కాఫీ కూడా న్యాయం చేద్దాం పొద్దు పొద్దున్న, పాపం దాన్ని కూడా అన్యాయం వదలదు. ఎన్నిసార్లు ఎంతమంది ఇన్ని స్టాండప్ కాల్స్ నుంచి మనల్ని కాపాడింది, ఎంతమంది రిలేటర్స్ మనం తట్టుకుని వెళ్ళి చేసింది, ఇన్ని గొడవల్ని మనం హ్యాండిల్ చేసేలా హెల్ప్ చేసింది, అలాంటి కాఫీ కూడా ఈరోజు సమన్యాయం చేద్దాం ఈరోజు. సో నిసి వర్ణోష్టోదకం ఇస్ బ్లాక్ కాఫీ అయితే, మరి తెల్లగా ఉన్న కాఫీని ఏమని తెలుసు. ఓకే, లెట్ మీ 972-636-1966 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 and Radio Surabhi 107.9 is the Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vardilali, Vardilali, Tella coffee, Vardilali, Tella coffee, Nyayin Jargal, Dhani Kodok Peer Pad, Yekkar Kellatu, Phone Jishna Chappandi. And Nenne, Baddhe Jarpuntna, Mana DSP Gari Patalu, Rindu, beautiful melodies coming up for you. Okati, వెంకటేష్ గారి ఫ్యాన్స్ కి, ఇంకొకటి నా స్కూల్ క్రష్ కి, అదంతే. ఇట్స్ లైక్ దాట్, కాంట్ హెల్ప్ ఇట్. 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. తెల్లగా ఉన్న కాఫీకి పేరేం పెడదాం, అది ఈరోజు వచ్చిన సమస్య పొద్దుపొద్దునే.

0: హలో సురభి. హలో అండి.
1: హలో
0: శ్రీని, ఎవరండి మార్నింగ్ కాల్ చేసింది?
1: శ్రీని గారు. శ్రీని,
0: శ్రీని గారు మార్నింగ్. సో తెల్లగా ఉన్న కాఫీకి న్యాయం చేద్దాం, దాన్ని ఏమని పిలవాలండి?
1: శ్వేతవర్ణం అంటే వైట్ కాఫీ అంటారు. సో వైట్ కాఫీ పాలు కలిపేది కాబట్టి మీరు అన్నట్టు క్షీర ఉష్ణ ఉదకం అంటే
0: ఓకే పర్లేదు అంటారా?
1: దాంట్లో కలిపిన క్షీరోష్ణ ఉదకం ఇస్తే రైట్ ఆన్సర్.
0: క్షీరోష్ణ ఉదకం, లేదా మనం ఇప్పుడు అంటే నిసి వర్ణోష్ఠోదకం అన్నారు కాబట్టి శ్వేత వర్ణోష్ఠోదకం అన్నచ్చు. అలా ఓకేనా? పర్లేదు.
1: నిసి వర్ణం అంటే బ్లాక్ కాదు, బ్లాక్ కలర్ కనబడుతుంది. శ్వేత వర్ణం అంటే వైట్ గా ఉండదు కదా, కాఫీ పాలు కలిపితే.
0: ఓకే,
1: సో ఈ క్లాస్ స్పెసిఫై వైట్ కలర్.
0: ఓకే ఓకే, సారీ సారీ, కుడెంట్ అండర్స్టాండ్ కెమిస్ట్రీ. ఓకే, లాస్ట్ గా ఒకసారి మళ్ళీ మళ్ళీ పదం చెప్పండి సార్, మర్చిపోకుండా ఉంటాను నేను. క్షీర క్షీరోష్ణ ఉదకం గైస్. ఫైనల్లీ మిల్క్ కాఫీ కూడా ఈ రోజు న్యాయం జరిగింది. దాన్ని కూడా క్షీరోష్ణ ఉదకం అని పిలగండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ న్యాయం చేసిన వ్యక్తి పేరు, మీ పేరు సార్? శ్రీని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒక వారంలో సెలవులు అన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఆచి తూచి ఖర్చు పెట్టండి హాలిడేస్ అన్ని. అయ్యో, మరి ఒక వారంలో డ్రాపింగ్స్ పికప్స్ అన్ని ఉన్నాయి, మరి యూనిఫామ్ లో అట్లాంటి కొనడాలి అట్లాంటి ప్లాన్ చేశారా లేదా ఏంటి సంగతి? వాట్స్ హ్యాపెనింగ్? ఓకే, ఆషాఢం సేల్ లాగా యూనిఫామ్ సేల్ కూడా అని ఉంటే బాగుంటుంది కదండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్ శ్రీని గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ ది మార్నింగ్. అది మొత్తానికి మిల్క్ కాఫీ కూడా న్యాయం జరిగిపోయింది. ఇప్పుడు నేను అసలు ఎవరిని డిస్టర్బ్ చేయను, రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వేస్తాను. ఎంజాయ్ డిఎస్పీ గారి పాటలు కమింగ్ అప్.

మొత్తానికి చాలా మంచి పాటే విన్నది ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఇన్ హర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఎస్, మరి ఈ టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అట్లా లైట్ గా చెవిలో పెట్టడానికి వచ్చేసన్నమాట. అదేంటంటే ఈ టైంలో మూర్తి గారు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడేసుకుంటాం కదా, హెల్త్ కన్సర్న్స్ మనకు చాలా ఎక్కువ. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటాం మనం, మళ్ళీ బయటకు వెళ్ళి మసాలా తింటాం వేరే విషయం. ఎనీవేస్, హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా విని, ఓకే విని, జస్ట్ విని, అమ్మయ్యా హెల్త్ మనం సంబంధించి ఏదో ఫాలో అవుతున్నాం అని చెప్పి హ్యాపీ వెళ్ళదు. ఓకేనా? ఓకే. సో ఎప్పుడైనా సరే మీరు ఒక బౌల్ ఆఫ్ షుగర్ విత్ అ స్పూన్ ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూసుంటారు కదా. బట్ ఒకవేళ ఒక ఐస్ టీ గానీ ఒక స్పోర్ట్స్ డ్రింక్ కానీ మీరు తాగితే ఎగ్జాక్ట్లీ మీరు అంతే షుగర్ తాగుతున్నట్టు. సో లిక్విడ్ షుగర్ ఈజ్ స్నీకియర్ దాన్ స్టఫ్ ఆన్ యువర్ ప్లేట్ అని చెప్పి మా మూర్తి గారు గట్టి చెప్పారనమాట, మంచి వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సో ఇట్ లెట్స్ యూ టేక్ హయ్యర్ షుగర్ వాల్యూమ్స్ ఫాస్ట్ వితౌట్ ఎవర్ ట్రిగరింగ్ ద ఫుల్నెస్ సిగ్నల్స్ దట్ సాలిడ్ ఫుడ్ గివ్స్ యూ. అంటే ఇప్పుడు నార్మల్ గా సాలిడ్ ఫుడ్ తిన్నప్పుడు ఇది తీపి అని తెలుస్తుంది, బట్ లిక్విడ్ మీద తాగినప్పుడు బాడీ తెలిసిన లోపల పట్టుకుని షుగర్ స్పైక్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి విషయాల వల్ల యువర్ బ్రెయిన్ జస్ట్ డజంట్ రిజిస్టర్ ఇట్ ఇన్ ద సేమ్ వే. అండ్ టఫ్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తారంటే ద డామేజ్ ఇస్ మ్యాసివ్ షుగర్ డ్రింక్స్ వాడినప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో అవర్ మిలియన్ ఆఫ్ న్యూ కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఆర్ కాస్డ్ బికాస్ ఆఫ్ దిస్ అని చెప్పి చెప్పారు అనమాట. డయాబెటీస్ కూడా ఎవరి సింగిల్ ఇయర్ పెరుగుతుంది అని చెప్పి. సో అది మ్యాటర్. బాటమ్ లైన్ ఏంట్రా బుజ్జి అని అంటే, సో మీరు ఒక తాగే ముందే ఆ షుగర్ డ్రింక్ లో ఉన్న ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేయండి. అందులో కనుక ఒకవేళ షుగర్ కనుక ఎక్కువ ఉందంటే, ఓకే, మీరు జస్ట్ ఒక కూల్ డ్రింక్ తాగుతున్నట్టు కాదు, ఒక డెజర్ట్ ని ఇట్లా కొంతమంది చేస్తారు కదా అప్పట్లో, మా అమ్మమ్మ చేసేదనమాట, మైసూర్ పాక్, తినే మైసూర్ పాక్ కాకుండా తాగే మైసూర్ పాక్ చేసేది. సో అలా తాగే మైసూర్ పాక్ తాగినట్టు ఉంటుంది అనమాట. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అని మా మూర్తి గారు మీ అందరికి చెప్పమని చెప్పారు. సో నేనైతే మిత భాషను కాబట్టి, ఏ నువ్వా, నేనే కొంచెం తక్కువ మాట్లాడుతుంది కదా, నేనైతే మిత భాషను కాబట్టి ఉన్న విషయం చెప్పేస్తున్నాను. అది కొంచెం జాగ్రత్త, ఓకేనా? తీయని మనసున్న వ్యక్తిలా ఉన్నాను కానీ తీయని తీసుకోవాలి. ఓకే, చూడండి అక్కడ ఎవరు మీరుంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎవరైనా ఆర్యగారు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: Hello, dinner plans Andy. Group lover, I'm Sapade Salar.
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
9: ఇండియా టుడే స్పెషల్.

93 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winterland. So, అసలు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టు అసలు వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కసారిగా అలా అలా ఓపెన్ అవ్వగానే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద మూమెంట్ మ్యాన్, దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. సో ఎంత కాదనుకున్నా సరే ఈసారి ఒక మూమెంట్ కావాలి, దిర్ షుడ్ బి స్ట్రాంగ్ సాలిడ్ ఆఫ్ డెవలప్మెంట్, ఒకటైతే పక్క జరగాలి క్లియర్ గా అనేది ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అది కళ్ళ ముందు కనిపించేటట్టు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో సో సో హ్యాపీ. ఓకే, సో ఆల్మోస్ట్ ముందు ముందు యాజ్ ఎ టోల్డ్ బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్ ముందున్న ఎయిర్పోర్ట్ లో నేవల్ బేస్ ఇవన్నీ ఉండే రెస్ట్రిక్షన్స్ ఉండి ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ దింపడం తీసుకురావడం వీటి విషయంలో కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే, బట్ ఫైనలీ ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫైనలీ దే ఆర్ లైక్ ఓకే ఇంత దూరంలో పెడితే బాగుంటుంది, ఎక్కువ మంది రాకపోకలు హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి అంటారన్నమాట. సో ఇప్పుడు పక్కన పెడితే ఒక పాయింట్ ఆఫ్ టైం ఐ థింక్ విత్ ఇన్ 1 year ఆర్ సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు హ్యాండిల్ దగ్గర 4 lakh కస్టమర్స్ ని హ్యాండిల్ చేద్దామని అనుకుంటున్నారు అది సంగతి. సో నాకు తెలిసి మీరందరూ డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతారు, డాలస్ ఎయిర్పోర్ట్ నుంచి డాలస్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు టు సెలబ్రేట్ వాట్ ఎవర్ హాలిడేస్ ఆర్ వాట్ ఎవర్ సమ్మర్ హాలిడేస్. బట్ వీటన్నింటి మధ్యలో భోగాపురంలో కూడా వైజాగ్ లో ఎస్పెషల్ శ్రీకాకుళం దగ్గరలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, బట్ ఈరోజు నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న క్యూట్ విషయం మీకు కూడా తెలియాలి కదా మరి. సో ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తో పేరు ఉంటుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ కదా. సో అలాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు అనమాట. ఓకే, ఏఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఏఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సో ఒక తెలుగు వాళ్ళుగా ఈ ఫుల్ ఫామ్ ఏంటో మనకు తెలియదు. అండ్ అసలు ఆ డిజైన్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం. అండ్ మీరు కాల్ చేసిన నెంబర్ 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఏఎస్ఆర్ ఏఎస్ఆర్ అంటే ఏంటి? 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.93 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఇప్పుడైతే మాత్రం హరిహరన్ గారి వాయిస్ లో ఉన్న బ్యూటిఫుల్ ట్రాక్ నీలి రంగు చీరలోనో ఫ్రమ్ గోవిందనంద గారి.

0: హలో సురభి. గుడ్ ఈవినింగ్ చాలండి. నా హృదయాన్ని ప్రతిసారి గెలుచుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్, ఏంటి విషయాలు? మీ కృష్ణ గారి మూవీయా? ఓకే ఓకే ఓకే. ఏంటి సార్, మరి ఆగస్ట్ 9th కి 7th కి దూకుడు రిలీజ్ అవుతుంది, వెళ్తున్నారా
1: మళ్ళీ?
0: 7th రిలీజ్ అవుతుంది అక్రాస్ ద స్టేట్స్, అక్రాస్ ద 3 states. ఒక 4-5 days లో లైట్ గా మెల్లగు. నేను చూడలేదండి, యాక్చువల్లీ ఈ వీకెండ్ అంతా చాలా బిజీగా ఉండే. ఒక్క స్పైడర్ మ్యాన్ బ్రాండెడ్ ఒక్కటే మాత్రం నేను చూడగలిగా, టైం దొరకలేదు అసలు. ఇట్స్ టఫ్ అండి, నిజంగానే జనరల్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడం అసలు మామూలు విషయం కాదు. సో ఆన్సర్ ఆన్సర్ ఏంటి సార్ ఇంతకి, మీరు కృష్ణగారి సినిమా లాక్ చేశారు, ఫుల్ ఫామ్ చెప్పేసి? అల్లూరు సీతారామరాజు చూసారా సార్? ఎయిర్పోర్ట్ విజువల్స్ అనేవి చూసారా?
1: చూసారు.

వచ్చినది మస్ట్ హ్యాపీ సార్. నేను మిగతా ఏ డిస్కషన్ లోకి వెళ్ళాలనిపించి అనుకోవట్లేదు కానీ, బట్ ఫైనలీ సంథింగ్ హ్యాపెండ్ ఫర్ ఏపీ అన్న ఫీలింగ్ లో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే. ఒక వారం రోజులు సమ్మర్ హాలిడేస్ అన్ని అండి, పిల్లల్ని స్కూల్లో దింపాలి. ఆల్ ది బెస్ట్. ఊహ ఎంత భయంకరంగా ఉంటున్నారు ఒకసారి. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ అడ్వాంటేజ్ కదా, ఇన్ఫాక్ట్ పిల్లలు స్కూల్లో మార్నింగ్ నింపేస్తే మధ్యాహ్నం దాకా హ్యాండిల్ చేయక్కర్లేదు, టెన్షన్ ఉంది. ఓకే, సో ఎనీవేస్ ఆ విషయాన్ని పక్కన పెడితే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. సో ఇట్ ఇస్ కాల్డ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, సో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ ఆకారంలో ఉందంటే ఒక ఫిష్ ఆకారంలో ఉందన్నమాట. ఓకే, ఫిష్ ఆకారంలో ఉంది. సో వై, వాట్ కుడ్ బి ద రిసెంబ్లెన్స్ దట్ దిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫిష్? ఎవరైనా చెప్పగలుగుతారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. రెండు పాటలు కంటిన్యూ అవుతాయి, నెస్సల్ డిస్టర్బ్ చేయను, బట్ యూ కెన్ కాల్ మీ అండ్ లెట్ మీ నో. 9726361966 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫిష్ ఇన్ ద డిజైన్ వైజ్. ఎందుకు అని ఎవరైనా చెప్పగలుగుతారు? 9726361966.

ఎస్ వీఆర్ బ్యాక్ దేవ్ దరాదర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో వైజ్

ఎవరైనా ఎక్కడున్నా సరే ఒక్కసారిగా వైజాగ్ రా అబ్బాయి అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టే మూమెంట్ ఒకటి వచ్చింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫైనల్ ఓపెన్ అయింది. సో డిజైన్ వైజ్ గా లిటరలీ ద వే దే గేవ్ ఇంపార్టెన్స్ టు ద కల్చర్ ఆఫ్ ద ప్లేస్ ఈస్ వాట్ ఈస్ యునీక్ ఇన్ దిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దట్ ఈస్ వాట్ ఐ ట్రూలీ ట్రూలీ ట్రూలీ లైక్. ఏదో కట్టామంటే కట్టాం, అయిందంటే అయిపోయింది అన్నది కాదు పాయింట్. అక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి చోట షుడ్ రిఫ్లెక్ట్ ద ప్లేస్ వాల్యూస్, ద పీపుల్ సెయింగ్స్ అనేది మాత్రం త్రూ ద డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ దే లిటరలీ టు కేర్ ఆఫ్ ఇట్. దట్స్ వాట్ ఐ ట్రూలీ ట్రూలీ లైక్. సో బుర్ర పెట్టి కొంచెం ఒక ఒక ఈస్థెటిక్ వాల్యూ ఉండి తయారు చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతున్నప్పుడే ఏటి కొప్పాక బొమ్మలతో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టడం, అది పక్కన పెడితే యూనో బొబ్బిలి వీణకు సంబంధించి ఒక వీణకు ఒక ప్లేస్ ఇవ్వడం, లేపాక్షి నందికి ఒక ప్లేస్ ఇవ్వడం, అండ్ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ మన కల్చర్ సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ ఎయిర్పోర్ట్ ని తయారు చేయడం జరిగింది అనమాట అది. సో అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దిస్ ఎయిర్పోర్ట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ అది. సో మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ వేలోనే దీన్ని డిజైన్ చేయడం జరిగిందంట. సో ఇలాంటి న్యూస్లని విన్న తర్వాత, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాట్లాడిన తర్వాత, అండ్ మోస్ట్లీ లాస్ట్ అతి శరవేగంగా ఈ మధ్య కాలంలో కంప్లీట్ చేసిన ఎయిర్పోర్ట్లలో ఇది అని పేరు తెచ్చుకున్నాక ఒక 5,000 crore దగ్గర ఖర్చు అయిందంట. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ద వే ఇట్ ఇస్ టర్న్డ్ అవుట్ టు బి ఇట్ ఈస్ ఈవెన్ టు లుక్ ఇట్ ఇన్ ద విజువల్స్ ఓన్లీ ఇట్స్ నైస్. ఒకసారి అప్ అండ్ రన్నింగ్ లో వచ్చిన తర్వాత హౌ ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి, అమౌంట్ అంతా కరెక్ట్ గా ఖర్చుపోయిందా లేదా ఏంటి అనే తర్వాత తెలుస్తుంది. బట్ ద స్టార్ట్ ఈస్ సంథింగ్ హైయెస్ట్ మ్యాన్, బ్యూటిఫుల్. ఓకే, సో ఈ సెలబ్రేషన్ లో భాగంగా మనం కూడా ఒక చిన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం. అదేంటి అంటే, యాక్చువల్లీ ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అప్పుడు ఒక ఒక ట్రెడిషనల్ డాన్స్ తో మోదీ గారిని ఇన్వైట్ చేశారు. ఓకే, ఒక ట్రెడిషనల్ లోకల్ డాన్స్ తో 13,000 డాన్స్ చేస్తూ మోదీ గారిని ఇన్వైట్ చేశారు. ఓకే, దట్ ఈస్ అరకు ట్రైబల్ డాన్స్ అన్నమాట. ఆ డాన్స్ పేరు ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఓకే, 13,000 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతున్నప్పుడు మోదీ గారు వస్తున్నప్పుడు 13,000 అరకు ట్రైబల్ డాన్స్ వేస్తూ ఆయనకి వెల్కమ్ చెప్పారు. ఓకే, సో ఇంతకీ ఆ డాన్స్ పేరేంటో ఎవరైనా చెప్తారు లెట్ మీ నో. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. సో అరకు ట్రైబల్ డాన్స్ పేరేంటి అని అడుగుతారు. ఓకే, 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. Yes, sounds like home. Em adagamante Dallas odandru with respect to Bhogapur Interstate Airport open in tarvata if ee part ni manchi energy tho celebrate chesukondi, but naaku matram call cheyandi. 9726361966 is my calling number. So Araku tribal dance pair enti nadugutunna. 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manapadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mana shanti, mental peace. మసాలా దోస
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every When we respect the community supports us.
4: Yes, we are back. There's another Avinash to DOW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Ventanaro. Yes, Bhogapura International Airport is someone she matlab to know and we'll just facilities to open in the and Melaga Hyderabad ki Bangalore ki. ఇలా ఆల్మోస్ట్ డిఫరెంట్ ప్లేస్ అన్నిటికి ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి పాజిటివ్ న్యూస్ అన్ని వింటున్న టైంలో కొంచెం ఆ కల్చర్ ని వీటిని కూడా సెంటర్ స్టేజ్ లో పెట్టినట్టు నాకు అనిపించిందని చెప్తున్నాను.

0: చెప్పి. సో ఇన్ఫాక్ట్ పైన పైన ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి పైన రూఫ్ కూడా నాదస్వరం ఉండటం, నాదస్వరం పెట్టడం, ఎస్పెషల్లీ లేపక్ష నందులు లేదా ఏటికొప్పాక బొమ్మలు, ఇలా మన కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా డిజైన్ ఉన్నటువంటి, ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ డిజైన్ ఒక చేపాకారంలో ఉండటం. ఇట్ ఈ ఆల్ టాక్స్ అబౌట్ దట్ దిస్ ప్లేస్ ఎయిర్పోర్ట్ ఇది అని చెప్పి ఆ థీమ్ ని హైలైట్ చేసిన ఫీలింగ్ ఉండే నాకు బాగా నచ్చింది కూడా ఆ మ్యాటర్. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకొకటి, మన మోదీ గారు వచ్చారు కదా ఇనాగురేటెడ్, సో దేర్ ఇస్ వన్ డాన్స్ సెలబ్రేషన్ దట్ హ్యాపెండ్ వెన్ హీ అరైవ్డ్. 13,000 మంది అరకు లోకల్ ట్రైబల్ డాన్స్ వేసి ఆయన వెల్కమ్ చేశారు. ఓకే, సో అరకు ట్రైబల్ డాన్స్ చాలా మందికి తెలుసు, బట్ ఎంతమంది గుర్తుందో అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే, ఆ 13,000 మంది ఆ డాన్స్ వేసినప్పుడు ఆ డాన్స్ పేరేంటో ఎంతమంది చెప్పగలరు? ఇన్ఫాక్ట్ అరకుకి వెళ్ళినప్పుడు కూడా ప్యాకేజ్ లో సార్ ఇక్కడ లోకల్ వాళ్ళు పిలిచి ఈ డాన్స్ కూడా వేపిస్తాను చెప్పి ప్యాకేజ్ లో కూడా పిలుస్తారు, అరేంజ్ చేస్తారనమాట. సో యూనో ద లోకల్ కల్చర్ ఆఫ్ అరకు రిప్రజెంట్ చేసే ఆ డాన్స్ పేరు ఎంతమంది గుర్తుంది అండ్ ఆ పేరేంటి, కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అండ్ మీన్ వైల్ ఈ వారంలో రిలీజ్ అవ్వబోతున్న కొరియన్ కనకరాజ్ నుంచి కంసామీద కమింగ్ అప్.
1: ఇంకేంటి
2: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీను కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద,
2: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద,
2: కంసామిద,
1: నై
2: కంసామిదా.

దేర్ ధనాధర అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇప్పుడు మీరు విన్న పాట ఏ మూవీలోనిది అని మీరు కొంచెం లైట్ గా ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే, సో ఇది పళ్ళ బురుసు అని ఒక ఒక అప్కమింగ్ సినిమా నుంచి పాట. సో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అండ్ ఎపిక్ స్టూడియోస్ వాళ్ళు సంయుక్తంగా నిర్మించిన సినిమా పేరు పళ్ళ బురుసు. ఇందులోకి ఇంట్రెస్టింగ్ అయితే ఏంటంటే, ఒక తాత వాళ్ళ కొడుకు మీద యూనో ఒక చిన్న కేసు ఇస్తాడు. దేనికి? ఆ కేసు పేరు పళ్ళ బురుసు కేసు. అదేంటి, ఆ వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే, బట్ హ్యావింగ్ వర్క్ ఫర్ ద మార్కెటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే మీరు ఇప్పుడు నాకు తెలిసి ఊరి నుంచి వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చి పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నారు కదా, యూ విల్ రిలేట్ అ లాట్ టు ది స్టోరీ. అండ్ చాలా మంచి పాటలు ఉన్నాయి. లవ్ స్టోరీ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ శేఖర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. బ్యూటిఫుల్ సాంగ్స్, ఇందాక కొత్త సూపర్ ఒక సాంగ్ వేశారు. సో యాక్చువల్లీ ఒక తాత రెండోసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, ఆ పెళ్లి షాప్ కి వెళ్తుంటే వచ్చే సాంగ్ అనమాట. అలాగే ఇప్పుడు ఇచ్చి పడేద్దాం సాంగ్ కూడా, ఈ తాతకి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు యూనిక్ క్యారెక్టర్స్, వెరీ క్రేజీ క్యారెక్టర్స్, వాళ్ళతో పాటు ఉండి ఒక పెళ్లికి వెళ్ళినాడు వచ్చే సాంగ్. సో ఇలా ఒక ఇంట్రెస్టింగ్ ప్రమైజ్ లో ఈ సినిమా వస్తుంది అనమాట. అండ్ ఐ థింక్ ఒకవేళ ట్రైలర్ కూడా వస్తుంది, ఆగస్ట్ 14th రిలీజ్ అవబోతుంది అనమాట అది సంగతి. సో డెఫినెట్లీ బలగల్ లాంటి సినిమాలు చూసి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే కనుక పళ్ళ బురుసు విల్ బి ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 14th. బట్ ఒక టఫ్ కాంపిటీషన్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ అటుపక్క ఒక తమిళ సినిమా రిలీజ్ అవుతుంది, ఏంటి విశ్వనాథన్ సన్స్ తమిళ సినిమా ఏంటి తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్ కదా అని అంటే లేదంట. యాక్చువల్లీ ఈ సినిమా మెజారిటీ ఆఫ్ ద షూట్ అండ్ లైక్ షూట్ మోస్ట్ ఆఫ్ షూట్ ఇట్స్ ఓన్లీ షార్ట్ ఇన్ తమిళనాడు. సో తెలుగు మనం చూసేది డబ్బింగ్ వర్షన్ అది. సో అందుకని ఇట్స్ అ తమిళ్ ఫిల్మ్ అని అంటున్నాను నేను, సో దట్ మనం కూడా ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను బటర్ఫ్లై సాంగ్ విన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చూసా అనమాట, లిప్సింగ్ ఉంటుందేమో అని చెప్పి. లిప్సింగ్ లేదు, దట్ వేర్ ఐ వాజ్ రియలీ హర్ట్. అరే అదేంటి అని అంటే తర్వాత వాళ్ళు క్లారిఫై చేశారు. సో అది సంగతి. సో ఆగస్ట్ 14th ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అయ్యా పళ్ళ బురుసు నుంచి ఒక సాంగ్ విన్నాం, అండ్ ఇప్పుడైతే మాత్రం విశ్వనాథన్ సన్స్ నుంచి సూర్య గారి సినిమా అండ్ మమతా బాజీ హీరోయిన్ వస్తున్న సినిమా నుంచి ఒక పాట, బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట లైన్ అప్ చేశాను, దట్ విల్ బి అ సర్ప్రైజ్. వింటూనే ఉండండి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

ఎస్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సన్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్. ఇంకొక పాట ఇమ్మీడియట్ గా లైన్ అప్ చేశాను, అది కూడా వినేశాక మనం మాట్లాడదాం. ఓకే, దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. చెన్నై లవ్ స్టార్ నుంచి హోయిలా హోయిలా కమింగ్ అప్.

అది చెన్నైలో ఎఫ్సీ నుంచి మంచి పాట విన్నాం. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇప్పుడైతే మాత్రం అలా లుక్ వేసుకుంటే ఏది ఇంపార్టెంట్ విషయం, మనకి సపోర్ట్ ఇచ్చే బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ టేకింగ్ ఆర్ రేడియో సర్వీస్ జర్నీ ఫార్వర్డ్. సో ఇలాంటి ఒక బ్రాండ్ గురించి తలుచుకుంటే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ తలుచుకుంటే కడుపు ఉంటుందంటే డెఫినెట్లీ తలుచుకోవాలి. ఎలాగానంటే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ గనక మీరు చాలా మేడ్ ఈజీగా చాలా క్విక్ గా అయిపోయేలా కావాలనుకుంటే ఇన్స్టెంట్ మిక్సెస్ వచ్చాయి. కానీ మార్కెట్ లో ఇన్స్టెంట్ మిక్సెస్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది, అబ్బా అవన్నీ మళ్ళీ ప్రిజర్వేటివ్ అని యాడ్ చేస్తారంటే. బట్ వెన్ యూ బయింగ్ ఫ్రమ్ అడయార్ ఆనంద్ భవన్, యూ నాట్ థింక్.

బికాస్ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో పౌడర్స్ గానీ, మసాలాస్ గానీ, పేస్ట్ గానీ, పికల్స్ గానీ అన్ని ఏ టు బి వాళ్ళ దగ్గర, ఫ్లఫీ రాగి ఇడ్లీస్ నుంచి ట్యాంగీ గోంగూర రైస్ దాకా అన్ని అన్ని దొరుకుతాయట. సో ఇన్స్టెంట్ మిక్స్ కావాలంటే ఇన్స్టెంట్ మిక్స్, లైవ్ ఫుడ్ కావాలంటే లైవ్ ఫుడ్, అన్ని ట్రెడిషనల్ టేస్ట్ తో ఇన్ మినిట్స్ దొరుకుతాయి. ఎక్కడ అని అంటే, అంటే మీరు మరి డౌన్ టౌన్ దగ్గర ఉంటే ఫ్రిస్కో దాకా వెళ్ళాలి, లేదా లిటిల్ ఎల్ దాకా వెళ్ళాలి అది. సో విజిట్ a2bTexas.com ఆర్ కాల్ 214-872-2345 ఆనంద్ భవన్, అది సంగతి. సో మంచి ఇన్స్టెంట్ మిక్స్ కావాలి ఆర్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ కావాలి, వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్ ఇన్ దాట్ యాంగిల్, గివ్ దమ్ అ కాల్. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక మై మంచి హై ఆక్టేన్ నెంబర్. సో నా షోలో డెఫినెట్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా అనిరుద్ధ పాటలు ప్లే చేసిన స్వేచ్ఛ నాకుంది కాబట్టి, ఐఎమ్ ప్లేయింగ్ టూ ట్రాక్స్ బ్యాక్ టు బ్యాక్. ఇట్ ఈస్ ఫ్రమ్ అన్ ఆల్బమ్ కాల్డ్ డిసి, అది కూడా ఆగస్ట్ 7th రిలీజ్ అవుతుంది. సో తమిళ ఫిల్మ్, కానీ ఇందులో క్లాసికల్ దాన్ని అసలు ఇప్పుడున్న ట్రెండింగ్ మ్యూజిక్ తో ఫ్యూజన్ చేశాడు మాస్టర్ అనిరుద్ధ్. చి పడేశాడు అంతే, వినని చెప్తా మీరు ఇది. ఇదొకటి తాళం ట్రిప్ అని రెండు సాంగ్స్ ప్లే చేస్తున్నా, మ్యాడ్నెస్ అంతే.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
5: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా తొడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు రాష్ట్రం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Chappan sir, what you'd like to order?
6: Bhaiya, in the specials me lagara?
9: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, Mr. Bellava, cheese dosa, onion dosa, honey chili, garlic, lotus yam, amki bani tikka, which yami kava parata.
6: Hindi bro, gandhi yappi no, nan specials maathram ayali na.
9: Inka onne, Chappan tara, meed appadena authentic vegetarian, Jain or vegan food crave chest narante.
10: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
11: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
10: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
12: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: Yes, we are back. Dev Danadana Vinash to DW Morning Vibes and Naru. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, Netflix lo ninna koncham kaaliga undanani cheppi oka cinema chudadam jarigindi. Dani peru Rao Bahadur. Obviously, theater lo chudaledu nenu. Aa vishayalo koncham light regret avuta. Definitely, manollu kotta cinemalu attempt cheyadame kashtam. And andulono anni kudiri adi.

చంద్రుడు మైశోకర్ లాంటి యూనో స్టార్ దానికి బ్యాక్ చేయటం, ఇట్లాంటి అన్ని కుదిరి ఒక సినిమా రావడం అనేది చాలా చాలా చాలా చాలా పెద్ద విషయం అని నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, ఇప్పుడు కథ పట్టుకెళ్లారంటే ఒక లవ్ స్టోరీ పెట్టరానమ్మా, ఎందుకు సింపుల్ గా అయిపోయి స్టోరీ పెట్టరానమ్మా, అలా అమ్మా ఇలా ద కన్ఫ్యూజన్ ఉంటాయి. వాటి అన్నిటి మించి ఒక కన్విక్షన్ తో ఒక సినిమా తీయడం అనేది చాలా పెద్ద విషయం. సో యా, నాకు నాకైతే సినిమా యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్టర్ వాచ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఐ థింక్ ఐఎమ్ చాయిసెస్ వాట్ ఎవర్ హీ టుక్ హిస్ ఫర్ ఇస్ లైక్ ఐఎమ్ డిసైడ్ అయినట్టుంది అట్లాంటి అలాగే తెద్దాం సినిమాకి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ కొంచెం చెప్పేది కొంచెం త్వరగా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఆ విషయంలో ఒకటి ఒకటి కుడ్ హావ్ బీన్ ఇన్ దాట్ వే అని అనిపించింది. బట్ ఎక్స్పీరియన్స్ వస్తే సినిమా అసలు ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో చూసిన అసలు ఏ సినిమాకి పొంతనా దగ్గర అసలు ఏవీ లేదనమాట. అది అది ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ రెండోది వాట్ షాక్ మీ వాజ్ లైక్ ద వే సత్యదేవ్ యాక్టెడ్ మ్యాన్. అసలు ఏమన్నా వేసాడా అంటే అప్పటిదాకా సినిమాని చాలా ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫిలిం డిఫరెంట్ ఫిలిం డిఫరెంట్ ఫిలిం అని చెప్పారు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫన్ ఫిలిం. నన్ను అడిగితే అంటే సినిమా సినిమాలో క్యారెక్టర్ కి చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్నా కూడా యూ ఫీల్ లైక్ ఒక చిన్న చిన్న స్మైల్ ఉంటుంది. అంటే యూ లుక్ ఇట్ లైక్ ఎ థర్డ్ క్యారెక్టర్ వైల్ యూర్ వాచింగ్ దట్ ఫిలిం, యూ వోంట్ వాచ్ ఇట్ అలాంగ్ విత్ ద క్యారెక్టర్. సో దాట్స్ వన్ థింగ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఒక చంద్రమాకర్ లానే ఉంది. సో యా, లెంగ్త్ ఆర్ ద వెయిట్ ఇస్ టోల్డ్ ఇంకొంచెం క్రిస్పీ చెప్పుకుంటే బాగుండదని అనిపించింది కానీ యాజ్ అ హోల్ బట్ ఫర్ ద అటెంప్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ మ్యాన్. సో నెట్ఫ్లిక్స్ చూడండి. అండ్ ఈ పాట నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట ఇందాక నేను ప్లే చేస్తాను అన్నా, అది ఇప్పుడు ప్లే చేస్తారు దీని తర్వాత. ఫ్రమ్ డీసీ కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ సౌండ్స్ లైక్ హోమ్. ట్రెండింగ్ పాటలు వేస్తాము, రిలేటబుల్ మాటలు మాట్లాడతాము. విల్ మేక్ యూ ఫీల్ హోమ్. ఓకే, రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్.

Yes, Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in Naroli on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. So మొత్తానికి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా కవర్ చేసాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం, ఒక నిశివర్ణోశోధకం అనే ఒక పదంతో గేమ్ ఆడడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఈ రోజున్న సినిమా అప్డేట్లు చాలా చాలా చాలా కవర్ చేసాం. సో ఇలాగా ఈరోజు బ్లాక్ బస్టర్ షోలో లిటరలీ ద కాల్స్ యూ గేవ్ మంచి ఎనర్జీ ఇచ్చిన సో హ్యావింగ్ సెడ్ దట్, అసలు ఇటు పక్క ఓటీటీలో వెయిటింగ్ బ్రేక్ ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు అని మీరు కాస్త ఆలోచిస్తుండే కనుక ఈ వీకెండ్ కి దర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ అప్లోడ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ Z5. అదేంటి అంటే లెనిన్ ఇస్ కమింగ్ ఆన్ Z5. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ కెన్ వాచ్ అవుట్ ఫర్. అండ్ అంతేకాకుండా ఆగస్ట్ 7 కొరియన్ కనకరాజు ఈస్ ఇన్ థియేటర్స్. అండ్ ఇందాక చెప్పాను కదా డీసీ అని ఒక సినిమా, లోకేష్ కనకరాజు గారి సినిమాలను ఇష్టపడిన వాళ్ళకి కొంచెం ఆఫ్బీట్, నాట్ అ మెయిన్ స్ట్రీమ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ డీసీ. సో అది కూడా బ్రేక్ ఇవ్వాలనుకుంటే యా మీరు బ్రేక్ ఇవ్వచ్చు అనమాట, అది సంగతి. ఓకేనా? సో ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ పాటలు వస్తున్నాయి మీకు. రేపొద్దున మంచి ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో మళ్ళీ కలుద్దాం. అండ్ కొన్ని కొత్త తెలుగు పదాలు అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తా. అండ్ ఏమాట కామంటే సమ్మర్ టైంలో మంచిగా ఎంజాయ్ చేశారు, లాంగ్ వీకెండ్ హాలిడేస్ అంతా బాగుంది, ఇంకొక వారంలో ఇన్ఫెంట్ తెలిసి క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు పిల్లల్ని స్కూల్ పంపించాలి. సో వాట్ ఎవర్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానికి మంచిగా ప్రిపేర్ అవుతుందని కోరుకుంటున్నా. అండ్ ఆషాఢ వారంగానే మనకి తెలుగు వాళ్ళకి అయితే సేల్ ఉంటుంది, ఎక్కడో చోట ఆషాఢం సేల్ ఆ సేల్ ఇసేలు తక్కువ కొనుక్కోవడానికి. సో పిల్లల స్కూల్ కి సంబంధించి ఫీజులకు సంబంధించి కూడా ఎక్కడైనా సేల్ ఉంటే బాగుండు అని చిన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ మామూలు హర్రిబరీలు కాదు, మామూలు టెన్షన్లు కాదు హ్యాండిల్ చేస్తుంది కాబట్టి. యా ఆన్ దాట్ నోట్ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ కమింగ్ అప్ ఫర్ యూ. కొరియన్ కనకరాజ్ నుంచి ఇంకొక సాంగ్ యాక్చువల్లీ రిలీజ్ అయింది, మంచి మంచి రూరల్ సాంగ్ అండ్

ఫోక్ సాంగ్, దాన్ని కూడా ఎంకరేజ్ చేసేద్దాం, బ్రేక్ ఇచ్చేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఆగస్ట్ 7th రిలీజ్. అండ్ సత్య గారు కామెడీ రీల్స్ చూస్తుంటే నాకు టికెట్లు ఇసగానే బుక్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అది రాసా గుమ్మడి కమింగ్ అప్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట మీకోసం. అండ్ రేపు మామూలు ఎనర్జీ కాదు, నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ లో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలాగే కాల్స్ ఇచ్చి కంటిన్యూ చేయండి, తగ్గేదిలే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit BavarchiCaterers.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Cinema. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Good morning. మీ అందరి వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వెల్కమ్ వెల్కమ్. ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. మండే స్టార్ట్ అయిపోయింది. కొంతమందికి బిజీ బిజీగా, కొంతమందికి మేబీ స్లోగా. నాకైతే బిజీగా స్టార్ట్ అయిందండి. వెల్కమ్ వెల్కమ్ అగైన్. మంచి మ్యూజిక్ తో, పాజిటివ్ వైబ్స్ తో, ఎంటర్టైనింగ్ కబుర్లతో మన షోని స్టార్ట్ చేసేద్దాం. కీప్ లిసనింగ్. ఇప్పుడు మీకోసం ఒక మంచి స్లో సాంగ్, ఇది అందరి ఫేవరెట్. లెట్స్ లిసన్ టు దిస్ వన్.

ఓకే, మీరు విన్న ఆ సాంగ్ చెప్పవసరం లేదు. జగదేకరుడు అట్లొక సుందరి అసలు మన షోని స్టార్ట్ చేయడానికి అంతకంటే మంచి పాట ఇంకొకటి ఉండదండి. ఇళయరాజా గారు, వేటూరి గారు, బాలు గారు, జానకి గారు కాంబినేషన్ అంటే అసలు అది అల్టిమేట్ ఫేవరెట్. అందరికీ అది ఫేవరెట్. సారీ, ఆ సాంగ్ కొంచెం మధ్యలో కట్ అయింది, బట్ అలాంటి ఇంకొక సాంగ్ మీకోసం లైన్ అప్ అయి ఉంది. స్లోగా మళ్ళీ ఈ పాటను ఎంజాయ్ చేయండి. అగైన్ వి విల్ టేక్ ఇట్ అ బిట్ స్లో, కానీ మంచి మంచి వైబ్ ఉన్న సాంగ్స్ తో ఎండ్ చేద్దాం. ఫర్ ష్యూర్ ఐఎమ్ హియర్ విత్ యూ నెక్స్ట్ 3 hours. ఎంజాయ్ దిస్ నెక్స్ట్ సాంగ్.

ఓకే, నేను చెప్పవసరం లేదు, మీరు విన్న ఆ పాట ప్రియ రాగాలే హెల్లో బ్రదర్ నుంచి సూపర్ డూపర్ హిట్ అండి. ఓకే, మన పాటల సంగతి పక్కన పెడితే అసలు ఎక్కడ చూసినా ఆషాఢం సేల్, ఈ సేల్, ఆ సేల్, అన్ని సేల్స్ నడుస్తున్నాయండి. మీరు గనక ఇంకా ఏమి సేల్స్ కు వెళ్ళి చెక్అవుట్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి వెళ్ళండి, వెళ్ళి అన్ని చూడండి. చూసి ఎందుకంటారా, పండగలు వచ్చేస్తున్నాయి, ఆషాఢం అయిపోతుంది, శ్రావణం వచ్చేస్తుంది. శ్రావణ మాసం అంటే పండగలు, పెళ్లిళ్ళు, ఇంకా అన్ని స్టార్ట్ అయిపోతాయండి. ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంటది. అసలు ఐ వెయిట్ ఫర్ దిస్ సీజన్ అని చెప్తే అందరూ మంచి మంచిగా రెడీ అయ్యి మంచి పిండి వంటలు, ముచ్చట్లు, ఇంకా అన్ని అన్ని అన్ని స్టార్ట్ అయిపోతాయి కదా. అసలు ఆ వైబే వేరే, ఆ సందడే వేరే. అందరూ ఇళ్లలో పండగలు, చుట్టాలు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు దూరంగా ఉంటే మనం ఈ డాలస్ లో ఉన్నా, అట్లాంటాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కొంచెం కొంచెం కొంచెం ఇండియా అంతా ఉండదు కానీ, బట్ మారిపోతుందండి చాలా చాలా. ఇక్కడ కూడా ఎన్ని ఈవెంట్స్, అసలు వీకెండ్ లో అయితే ఎక్కడ చూసినా 4-5 ఈవెంట్స్ జరుగుతున్నాయి. యూ హ్యావ్ టు బి వెరీ పిక్కీ యాక్చువల్లీ కదా, ప్రయారిటైజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాలి. నేనైతే ఒక ఈవెంట్ కి వెళ్ళాను, దానికి ఒక ఈవెంట్ కి వెళ్ళాను, ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాను. సో దాని గురించి మనం నెక్స్ట్ విందాం, ఇంకా మాట్లాడుకుందాం. అప్పటిదాకా మీరు ఈ సాంగ్ వినేసి వచ్చాయని చెప్తాను.

ఓకే, మీరు విన్న ఆ పాట ప్రేమించు పెళ్ళాడు మూవీ నుంచి. ఒకవేళ మీకు గుర్తు రాకపోతే, ఏదా తెలియకపోతే, ఈసారి గుర్తుపెట్టుకోండి. బికాస్ నచ్చితే మీకు తెలుసు, యూ క్యాన్ కాల్ అస్ అండ్ రిక్వెస్ట్ యువర్ ఓన్ సాంగ్స్ ఆర్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ దట్ యూ లైక్ ఫ్రమ్ యువర్ ఓన్ ప్లేలిస్ట్. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇట్స్ 972-636-1966. ఈ నెక్స్ట్ సాంగ్ మీకు ప్లే చేసే ముందు మనం మాట్లాడుకుంటున్నాం వీకెండ్స్ అసలు ఏం హంగామా ఇక్కడ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి ఏ ఈవెంట్స్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ ఈవెంట్స్ కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, ఇవన్నీ మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇంకా చాలా టైం ఉందండి, వీఆర్ హార్డ్లీ 27 మినిట్స్ ఇన్ టు ద షో. ఇంకా చాలా చాలా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళానని చెప్పాను, అది ఏంటి అనేది ఇంకొంచెం సేపట్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఈ నెక్స్ట్ సాంగ్, ఈ మూవీ ఏదో మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పేయండి. ఈ సాంగ్ తర్వాత మీరు బ్రేక్ లోకి వెళ్ళిపోతారు. బ్రేక్ అవ్వగానే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడికి వెళ్ళను. మనం ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, ఎంజాయ్ దిస్ సాంగ్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. BNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
2: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
2: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ కారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సిరివి, డాలసిస్ నెంబర్ వన్ తెలుగు ఛానల్. ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ వినేసి స్లోగా, ఇది 80s అనాలా 90s అనాలా, ఇది ఒక సూపర్ హిట్ 80s సాంగ్, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో మీరు వినేసి రండి, దీని గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ సాంగ్ చాలా బాగుంటది, ఐ స్వేర్ ఆన్ ఇట్. మీకు నచ్చుతుంది తప్పకుండా. ఒక స్లో మెలడీ.

మీరు విన్న ఆ సాంగ్ నాలుగు స్తంభాల ఆట మూవీ నుంచి కెన్, అది నా ఫేవరెట్. ఒక స్లో మెలడీ అంటారు కదా, స్లోగా ఏమనాలి ఆ వర్డ్, స్లోగా ఎక్కేస్తుంది అంటారు. సో అలా అనమాట, ఒక మ్యూజిక్ లవర్ కి ఆ పాట అయితే స్లో మెలడీ చాలా సూదింగ్ గా ఉంటుంది. దాట్స్ ద రైట్ వర్డ్, సూదింగ్ మెలడీ, రైట్. లిరిక్స్ వస్తే వేటూరు గారి లిరిక్స్ అసలు ఒక్కొక్క లైన్ చాలా చాలా చాలా బాగుంటది. అంటే ఇట్ హ్యాస్ డీప్ మీనింగ్ అనొచ్చు, ఇట్ కనెక్ట్స్ విత్ యూ. ఇప్పుడు ఇంకొక సాంగ్, అగైన్ నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నానండి ఈ రోజు. దేర్ ఈస్ నో పర్టిక్యులర్ థీమ్, బట్ మంచి మంచి సాంగ్స్ ప్లే చేయాలని అయితే అనుకున్నాను. సో మిక్స్ అండ్ మ్యాచ్ ఫ్రమ్ ఆల్ ఇయర్స్, ఆల్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఓకే, నెక్స్ట్ సాంగ్ ఇస్ ఫ్రమ్, నేను చెప్పను, మీకు తెలిస్తే మాకు కాల్ చేయండి 972-636-1966. Here you go.

ఈ మూవీ వెంకటేష్ గారు సౌందర్య గారు యాక్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ అ గోల్డెన్ కపుల్ అని చెప్పొచ్చండి. ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ టు వాచ్ దెమ్ ఆన్ స్క్రీన్ కదా. ఇప్పటి వాటిల్లో చెప్పాలంటే ఆ కెమిస్ట్రీ అంటారు, బట్ నాకైతే ఇట్స్ బిలీవబుల్ కపుల్. అసలు అసలు ఎంత మూవీస్ లో చూస్తే ఇట్స్ లైక్ ఏమంటారు, యూ ఎంజాయ్ దెమ్ ఆన్ స్క్రీన్ టుగెదర్, రైట్? అలాంటి గోల్డెన్ కపుల్స్ మనం మాట్లాడుకోవాలంటే ఇంకెవరు, చిరంజీవి గారు రాధ, బాలకృష్ణ గారు విజయశాంతి, నాగార్జున అయితే మీకు తెలుసా? ఆఫ్కోర్స్ టబు, నాగార్జున టబు. ఇలా ఇవి కొన్ని గోల్డెన్ కపుల్స్ అని నేను చెప్పాను. ఇంకా చాలా చాలా గోల్డెన్ కపుల్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మిలేనియల్స్ గానీ జెన్సీ గానీ ఇప్పుడు వస్తున్న మూవీస్ లో కూడా కొంతమంది వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ పేర్స్ అండి. గోల్డెన్ కపుల్స్ అనొచ్చా అంటే నాట్ యెట్, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ కదా, ఇంకా కాదు. ఇప్పుడు చూస్తున్న కపుల్స్ అయితే ఆబ్వియస్లీ విజయ్ అండ్ రష్మిక, దే ఆర్ గుడ్ పేర్ టుగెదర్. గోల్డెన్ కపుల్ నాట్ యెట్, రైట్? ఐ గెస్ యూ అగ్రీ విత్ మీ. ఇంకా మనం నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ సాంగ్ అగైన్ ఇది ఏమంటారు, ఒక 80s హిట్ సాంగ్, అగైన్ సూదింగ్ సాంగ్. వినేసిరండి, జానకి గారు పాడారు. మీకు ఈ మూవీ నేమ్ తెలిస్తే నాకు కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 972-636-1966. ఓకే, హియర్ యు గో.

ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, శ్రావణ మాసం వచ్చేసింది అని చెప్పాను, వచ్చేస్తుంది ఇంకా 1 వీక్. అండ్ అందరూ పండగలు షాపింగ్ తో రెడీ అయిపోతున్నారు. అలాగే మనం మర్చిపోవద్దు, ఇండియా బజార్ వినాయక చవితి కోసం లార్డ్ గణేష్ ఐడల్స్ ప్రీ బుకింగ్ ఓపెన్ చేశారండి. మీరు గనక వినాయక చవితికి వినాయకుడు విగ్రహం ఆర్డర్ చేయాలనుకుంటున్నట్టయితే తప్పకుండా బుక్ చేసుకోండి. 3 ఫీట్ ఆర్ 4 ఫీట్ గణేష్ ఐడల్స్ కి ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో డోంట్ ఫర్గెట్, ప్రీ బుక్ యువర్ ఐడల్స్ అట్ ఇండియా బజార్. ఓకే, మనం ఇంతక ముందు మాట్లాడుకున్నాం కదా గోల్డెన్ పేర్స్, గోల్డెన్, కొంతమంది గోల్డెన్ కపుల్స్ కోసం. అందులో మనం మాట్లాడుకున్నాం నాగార్జున అండ్ టాబు. మరి నాగార్జున టాబు అని మాట్లాడుకున్నాక వాళ్ళ సాంగ్ వేయకపోతే ఎలాగండి? మీకోసం ఈ నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు. సో నేను మూవీ పేరు చెప్పమని ఎవరిని అడగను, స్లోగా కాల్స్ అయితే వస్తున్నాయి, బట్ పర్వాలేదు, ఈ సాంగ్ ని ఎంజాయ్ చేయండి. కాల్ చేయాలనిపిస్తే కాల్ చేసేయండి. Here you go.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikaters.com.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: I have.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
9: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. ఓకే, మనం ఇంతకు ముందు లాస్ట్ వీకెండ్ ఏమేమి షోస్ జరిగాయి డాలస్ లో అని మాట్లాడుకున్నాం కదా. నేనైతే ఒక్క షో మిస్ అయ్యానండి, బట్ ఇట్ వాజ్ లైక్ సూపర్ డూపర్ హిట్ అని అయితే విన్నాను, ప్రభుదేవా గారి షో. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ సాడ్ టు మిస్ ఇట్, బట్ ఏవో కొన్ని వేరే ఈవెంట్స్ లో నేను పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో సాటర్డే ఈవినింగ్ కొంచెం బిజీగా ఉండే, సో అందుకనే వెళ్ళలేకపోయాను. బట్ అగైన్ ఎవరెవరైతే వెళ్లారో వాళ్ళ దగ్గర నుంచి సూపర్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇట్ వాజ్ లైక్ అ బ్లాస్ట్, ఆబ్వియస్లీ అంతే కదండి, ఇట్స్ ప్రభుదేవా, హీఈస్ కింగ్ ఆఫ్ డాన్స్, రైట్? ఎనీవే మళ్ళీ చూద్దాం, ఎవరైనా ఏమైనా పోస్ట్ చేస్తారేమో.

Okay, మనం నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. హియర్ యు గో. ఇంకా ఇంకా ఇంకా చాలా కబుర్లు మాట్లాడుకుందాం ఆఫ్టర్ ది సాంగ్.

వాట్ ఎ సాంగ్ కదా. అగైన్ ఇది మళ్ళీ ఒక స్లో కిల్లర్ సాంగ్, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కానీ మీరు తీరని సాంగ్స్ అంటారు కదా, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ చాలాలో ఇంకొకటి వెతికి మీకోసం పట్టుకొచ్చాను ఈ సాంగ్. రమ్యకృష్ణ కెరీర్ లోనే ఒక మంచి మెలోడీ సాంగ్, మూవీ కూడా అంత పెద్ద హిట్ అయ్యింది.

కోర్స్ నేను మళ్ళీ మిమ్మల్ని గెస్ట్ చేయమని అడగనులేండి. ఈ మూవీ వచ్చి అల్లుడు గారులో రమ్యకృష్ణ గారు పెద్ద హిట్ అయ్యింది. ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ మిమ్మల్ని గెస్ట్ చేయమని అడగనులేండి. ఈ మూవీ వచ్చి అల్లుడు గారులో రమ్యకృష్ణ గారు ఓన్లీ ఒక ఏమంటారు, ఇట్స్ నాట్ అ ఫుల్ లెంత్ రోల్ బట్ వెరీ క్రూషియల్ రోల్ కదా. ఆ మూవీ అనగానే రమ్యకృష్ణ గురించి మాట్లాడగానే మీకు ఆల్రెడీ పాట అర్థమై ఉంటది. ఓకే, ఐ ఆమ్ ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ వితౌట్ ఎనీ మోర్ డ్యూ. గో హెడ్, లిసన్ టు దిస్.

0: ఓకే ఆ సాంగ్ మీరు విన్నారు అల్లుడు గారు మూవీ నుంచి. ఆ మూవీ కొంచెం మాట్లాడుకుందాం. అప్పట్లోనే కామెడీ ఒక మంచి డ్రామా ఏమి లైక్ హడ్వేసే అది మిక్స్ చేసి లైక్ అక్కడక్కడ కామెడీ ఉంటుంది అలా కామెడీ ఎక్కువ అవుతుంది అనుకోగానే స్లోగా స్టోరీ మళ్ళీ దే విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ టు దట్ డ్రామా లైక్ మంచి మిక్స్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ కామెడీ ఇస్ లైక్ ఏమంటారు 50% కామెడీ ఉంటుంది మూవీస్ లో. ఆబ్వియస్లీ తెలుగు మూవీస్ లో అయితే కమీడియన్స్ కి ఎప్పుడు రోల్స్ ఉంటాయి, మంచి మంచి రోల్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఒక కామెడీ ట్రాక్ నడుస్తుంది, ఒక మూవీ స్టోరీ సెపరేట్ గా నడుస్తుంది, అలాగేం ఉండదు. ఇట్స్ లైక్ కలిపి ఉంటది కదా. అంటే అప్పుడప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయిలేండి కామెడీ ట్రాక్స్ ఎంటైర్లీ సెపరేట్ గా నడుస్తుంటాయి. ఈ మూవీలో పర్టిక్యులర్ గా ఇట్ వాజ్ లైక్ కంబైన్డ్ సిచ్యువేషనల్ కామెడీ అంటారు కదా, దట్స్ ద రైట్ వర్డ్, సిచ్యువేషనల్ కామెడీ ఉంటది. అండ్ చాలా చాలా చాలా బాగుంటది. పెద్ద పెద్ద కమీడియన్స్ అయితే ఉండరు ఈ మూవీలో నాకు గుర్తుంది. చంద్రమోహన్ గారు, మోహన్ బాబు గారు ఉంటారు. అండ్ దేవర్ లైక్ ప్రతి డైలాగ్ వాళ్ళ మధ్యన కామెడీగా ఉంటది. ఎనీవే అవన్నీ కొంచెం ఓల్డ్ మెమరీస్ అండి. ఎందుకో ఆ మూవీ ఆ సాంగ్ వినగానే షేర్ చేయాలనిపించింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ నెక్స్ట్ సాంగ్ మళ్ళీ మనం ఓల్డ్ మెమరీస్ లోకి తీసుకెళ్లిపోతుంది, ఓల్డ్ సాంగ్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఇది యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఈ సాంగ్ విన్నప్పుడు. ఎప్పుడు కూడా నాకు నిజంగానే తెలియదు ఇందులో బాలకృష్ణ గారి సాంగ్ అని. మీరు వినేసిరండి, మేబీ దిస్ విల్ బి అ సర్ప్రైజ్ ఫర్ యూ టూ.
1: ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు.
2: అంటే ఎవరు మీరు?
1: ఒక క్షణం కళ్ళు మూసుకుని చూడుచుని నేనెవరినో నీకే తెలుస్తుంది.
2: గుర్తురావడం లేదు.
1: ఏమి గుర్తురావడం లేదు?
2: అంటే
1: నేనెవరినో తెలుస్తుంది.

సో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా ఈ సాంగ్ బాలకృష్ణ రజని రాళ్లల్లో ఇసుకల్లో సాంగ్ వచ్చి ఇది ఎక్కువగా రేడియోలో వినపడేది ప్లే చేసేవాళ్ళు. అప్పట్లో నిజంగా నాకు తెలియదు బాలకృష్ణ గారి సాంగ్ అని, బట్ తర్వాత తెలిసాక ఓకే దిస్ ఇస్ రియలీ గుడ్ మెలోడీ అని అనిపించింది. అప్పటి నుంచి నా ప్లే లిస్ట్ లో ఇదైతే నేను యాడ్ చేసేసుకున్నాను. ఓకే, మనం ఇంతకు ముందు గోల్డెన్ కపుల్స్ అండ్ బ్యూటిఫుల్ పేర్స్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే అందులో మనం ఆల్రెడీ వెంకటేష్ గారు సౌందర్య గారు సాంగ్ వినేసాం, నాగార్జున టబు సాంగ్ వినేసాం. నెక్స్ట్ ఈస్ చిరంజీవి రాధా, వారి కాంబినేషన్ లో ఆఫ్ కోర్స్ చాలా చాలా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, కానీ మన థీమ్ కి తగ్గట్టు ఒక మెలోడియస్ సాంగ్. ఈ నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఏ మూవీ ఇది, అరే మూవీ పేరు మర్చిపోయానేంటి, ఏం పర్వాలేదు, మీకు గుర్తుంటే మీరు నాకు కాల్ చేసి చెప్పండి 9726361966. కాల్ చేయకపోయినా పర్లేదు, పాటనైతే ఎంజాయ్ చేయండి. పాట ఎంజాయ్ చేసిన తర్వాత కాల్ చేయండి, రైట్? ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు పిక్ అప్ యువర్ కాల్ అండ్ టాక్ విత్ యూ, సో ప్లీజ్ డైల్ అవర్ రేడియో సిరిబీ నెంబర్. హియర్ యు గో.

ఓకే మనం శుభలేఖ రాసుకున్న సాంగ్ వినేసి వచ్చేసాం కదా. ఈ ఇంకా నాకు గుర్తు రాలేదండి ఆ మూవీ ఏంటో అసలు నిజంగా. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే మర్చిపోవద్దు. రైట్, ఇప్పుడు మనం ఒక ప్రకటన చదివేసుకుందాం. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది, ఇంకా 2 మినిట్స్ లో ఆబ్వియస్లీ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. 11:30 అంటే లంచ్ టైం కదా. సో లంచ్ టైం కోసం మీరు లంచ్ ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తుంటే ఆలోచించకండి, మైత్రీస్ కిచెన్ కి వెళ్ళిపోండి. మైత్రీస్ ఇన్ ఇర్వింగ్ హ్యాస్ రియలీ గుడ్ ఫుడ్ ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో లాస్ట్ వీకెండ్

0: Made easy with A to B new range of Insta mixes, powders, masalas, pastes and pickles. మనం లంచ్ టైంలో మనకి ఇన్స్టా మిక్సీలు అవసరం లేదు కదా, బట్ అంతేకాదండి ఇంకా ఫుల్ ఆన్ మెన్యూ ఉంటది.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పనీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
6: ఏంది బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
7: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajdas kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajdas kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Okay, welcome back from the break. సారీ అండి, నేను ఏ టు బి కోసం చెప్తున్నాను, అంతలోపు మనకు కమర్షియల్ స్టార్ట్ అయిపోయినాయి. ఐ విష్ ఐ కుడ్ హావ్ యునో పాస్ట్, కానీ అలా కుదరదు. సో మనం మళ్ళీ ఏ టు బి గురించి మాట్లాడతాము. ఏ టు బిలో ఫ్లఫీ రాగి ఇడ్లీ, స్టాంజీ గోంగూర రైస్, ఇంకా ఇంకా ఎన్నో ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ మెనూ ఐటమ్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ అవుట్. ఓకే, మనం గోల్డెన్ పేర్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఇది ఒక ఇంకొక గోల్డెన్ పేర్ ఉంది. ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళ గురించి చెప్పేసేమో, తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. ఆ సాంగ్ ప్లే చేసే ముందు రాజశేఖర్ జీవిత గోల్డెన్ పేరే, గోల్డెన్ కప్పులు కూడా, కానీ కొంచెం సీరియస్ గోల్డెన్ కప్పులు అనొచ్చు కదా. మనకి ఇంత మండే మార్నింగ్ ఇంత సీరియస్నెస్ అవసరమా అంటే అరే రే, సీరియస్ కప్పలేనండి, ఒప్పుకుంటాను. కానీ వాళ్ళ సాంగ్స్ ఏమైతే ఉన్నాయో, కొన్ని కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్ ఏ మూవీ ఇది, అంకుశ మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం. హియర్ యు గో, వచ్చేస్తుంది వచ్చేస్తుంది, సారీ కొంచెం ప్లే చేయడంలో

ఓకే, మీరు వింటున్నారు డాలసస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. మనం ఇంకా ఈవెంట్స్ కోసం మాట్లాడాం కదా. ఇప్పుడు శ్రావణ మాసం ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఏమేమి ఈవెంట్స్ అంటారా? ఒక లిస్ట్ అయితే మేం ప్రిపేర్ చేస్తాము, అండ్ ష్యూర్ గా మీకు నేను ఆ ఈవెంట్స్ అన్ని చెప్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకే, అవన్నీ మనం మాట్లాడుకునే ముందు, యాక్చువల్లీ ఆల్రెడీ 1 hour 40 minutes అయిపోయింది మన షోలో. తెలియకుండానే ఎంత ఫాస్ట్ గా టైం అయిపోతుంది కదా. మెలోడీస్ వింటుంటే అంతే అండి, యూ వీ నెవర్ రియలైజ్ అసలు ఒక్కొక్క సాంగ్ ఎంజాయ్ చేస్తూ, ఒక్కొక్క సాంగ్ ని ఆస్వాదిస్తూ. బాబా బాబా, ఏం వర్డ్స్ ఉంటాయి కదా తెలుగులో, ఆస్వాదించడం, మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ అనే వర్డ్ అన్నిటికీ వాడేస్తారు, ఆస్వాదించడం అనేది కొన్నిటికే వాడతాం కదా, అది డెఫినెట్ గా మ్యూజిక్ కి వర్తిస్తుంది. నీవే అలాంటిదే ఇంకో సాంగ్ ని ప్లే చేస్తున్నాను, మీరు దీన్నైతే ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. హియర్ యు గో.

సితార సాంగ్ జిలిబిలి పలుకులు విన్నాం కదా. వంశీ గారు మూవీస్ లో ఒక హీరోయిన్ కి డిఫరెంట్ స్టైలింగ్ ఉంటదండి. ఏదో ఒక పెద్ద బొట్టు, పెద్ద జడ, సింపుల్ సారీస్, అంటే సింప్లిస్టిక్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. అంటే యూ కెన్ కనెక్ట్ ఈజీలీ అన్నట్టు ఉంటాయి. ఆబ్వియస్లీ అంటే కొన్ని మూవీస్ యునో వంశీ గారు కాకుండా కొన్ని వేరే మూవీస్ ఫ్యాంటసీ స్టైల్ మూవీస్, ఆబ్వియస్లీ ఒక డ్రీమీ మూవీస్, అవన్నీ ఎవరైనా చెప్పాలి, రాఘవేంద్రరావు గారు రైట్. అదే ఒక డిఫరెంట్ స్టైల్. వంశీ గారి స్టైల్ వచ్చి సాంగ్స్ లో కూడా, మీరు సాంగ్ సెలెక్షన్ లో కూడా, అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ. ఇది నేను విన్నది, చదివింది, మీకు చెప్తున్నాను. హీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెలెక్ట్ మూవీస్ లో సాంగ్స్ కి రైట్. అండ్ కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఏదైతే ఉందో చాలా చాలా టైం స్పెండ్ చేసి మంచిగా వచ్చేటట్టు ఆ మూవీలో అతని స్టోరీలో ఇమిడియట్ టు సాంగ్ ని సెలెక్ట్ చేస్తారని విన్నాను, చదివాను. ఆఫ్ కోర్స్ అంతేకాదండి, స్టోరీస్ కూడా, క్యారెక్టర్స్ కూడా ఎంత సింపుల్ క్యారెక్టర్స్. మనం మూవీని చూస్తున్నట్టయితే ఏదో ఇంట్లో కూర్చొని ఒక విండోలోంచి బయటకు చూస్తున్నట్టు అనిపిస్తుంది, అంటే మన పక్కనే జరుగుతున్నాయి అన్నట్టు అనిపిస్తాయి ఆ మూవీస్ లో అయితే. అది నా ఏమంటారు, నా ఒపీనియన్ ఆర్ ఇమోషన్స్ అంటారు కదా, ఒక సాంగ్ తో ఒక మూవీతో అన్నట్టు. సో దాట్ ఈస్ మై ఇమోషన్ విత్ వంశీ మూవీస్. ఓకే ఓకే, ఈ నెక్స్ట్ సాంగ్ వచ్చి వన్ ఆఫ్ ఇళయరాజాస్ ఫేవరెట్ కంపోజిషన్ అండి, తప్పకుండా వినాల్సిందే. అయినా మీకు ఇంకా చాయిస్ లేదు, నేను పాట వేసేస్తున్నాను కదా, మీరు వినక తప్పదు, వినేసి వచ్చేయండి.

ఓకే ఆ సాంగ్ అరేమైంది ఆ సాంగ్ అది ఆరాధన మూవీ నుంచి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలు చాలా చాలా ఉన్నాయి రుద్రవీణ ఆరాధన ఇంకా మిగతా రాక్షసుడు ఇవన్నీ చూస్తే జగదేక్ వీడత్లో వస్తుంది అదే అలా మర్చిపోతాం అవన్నీ ఎంటర్టైనర్స్ అని చెప్పొచ్చు ఇవి ఆరాధన రుద్రవీణ ఏమైతే ఉన్నాయో ఇవి వేరే కేటగిరీ కదా దీస్ ఆర్ లైక్ క్లాసిక్స్ ఆఫ్ కోర్స్ జగదేక్ వీడు కూడా క్లాసిక్ అని అనొచ్చు ఆ డెఫినేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి బట్ ఎవరి డెఫినేషన్ అవ్వలేదండి తప్పే ఉంది కదా సో అదన్నమాట ఓకే ఇంకొక సాంగ్ మీకోసం లైన్ చేశాను ఇది ఇది ఏమంటారు దీని గురించి మళ్ళీ మాట్లాడతాం ఓకే ఈ సాంగ్ అయిపోయాక మనకి ఒక 2 మినిట్స్ ఉంటుంది బ్రేక్ లోకి వెళ్లే ముందు సో ఆ 2 మినిట్స్ లో ఈ సాంగ్ కోసం మళ్ళీ మాట్లాడదాం ఓకే హియర్ యు గో

0: ఈ మూవీ సీతాకోకచిలుకకి ఏదైతే ఉందో భారతీరాజా గారు డైరెక్షన్ అండి. హీ ఈజ్ అ లెజెండ్ అని చెప్పాలి. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అండ్ సాడ్ వి లాస్ట్ హెమ్. కానీ ఆబ్వియస్లీ యునో ఇట్ హ్యాపన్స్. బట్ మూవీస్ కి మ్యూజిక్ కి ఒకటి ఉందండి. ఇట్స్ లైక్ ఏమంటారు, వాళ్ళు వెళ్ళిపోయినా దేర్ మూవీస్ దేర్ మ్యూజిక్ స్టే విత్ అస్, బ్రింగ్ దెమ్ లైఫ్ బ్యాక్ కదా. లైక్ ఐ థింక్ అది మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యునో మిస్ ఇఫ్ యూ మిస్ దెమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రీలివ్ దోస్ మూమెంట్స్, మనం ఆ మూవీ సాంగ్స్ ఏమైతే ఉన్నాయో లేదా ఆ మూవీ ఏదైతే ఉందో ఒకసారి చూసి మళ్ళీ వాళ్ళని గుర్తు తెచ్చుకోవచ్చు. అండ్ ఈ మాటే మంత్రము సాంగ్ అయితే అది ఒక కల్ట్ క్లాసిక్, మూవీ ఒక కల్ట్ క్లాసిక్ యాక్చువల్లీ కదా. ఫేవరెట్స్ క్లాసిక్స్ వేరే, కల్ట్ మూవీస్ అయితే వేరే. అలాంటిదే ఈ మూవీ. ఈ సాంగ్ వచ్చి చాలా రీమిక్స్ కూడా చేశారు అండ్ రీమిక్స్ కూడా హిట్ అయ్యింది. అది మేబీ నెక్స్ట్ టైం ఒక ఎంటైర్ సెషన్ చేద్దాం రీమిక్సెస్ గురించి. నౌ వీఆర్ 6 seconds అవే ఫ్రమ్ ద బ్రేక్. గో అహెడ్ టేక్ అ బ్రేక్.
1: టేక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinam avainam putzukunti vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని danyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pettaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polalo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఓకే ఆ సాంగ్ అసలు ఈ సాంగ్ లేకుండా జానకి గారు ప్లే లిస్ట్ అయితే కంప్లీటే కాదండి కదా. అది నా ఫేవరెట్ సాంగ్స్ అండ్ సింగిల్స్ అయితే ఇది 16 ఏళ్ల వయసులో ఒక సాంగ్ ఇవన్నీ అసలు చాలా చాలా చాలా బాగుంటాయి. సాంగ్స్ పాడడం వేరు, ఫీల్ అయి పాడడం వేరు. ఆబ్వియస్లీ ఎవరు ఫీల్ అయి పాడుతున్నారో, ఎవరు జస్ట్ సాంగ్ ని సాంగ్ లాగా పాడుతున్నారో ఈజీగా తెలిసిపోతుంది మీరు వింటున్నట్టయితే కదా. సో ఈ సాంగ్ ఇంకా ఎంత ఫేవరెట్ అంటే నాకు ఇట్స్ ఆల్వేస్ ఇన్ మై ప్లే లిస్ట్. ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రామిస్ చేశాను, యునో స్లో సాంగ్స్ మంచి మెలోడీస్ విందాము, మంచి కల్ట్ క్లాసిక్స్ విందాము అండ్ బోర్ కొట్టించకుండా స్లోగా బీట్ ఉన్న సాంగ్స్ స్లోగా మనం యునో మండేని మరిపించేటట్టు ఉండే సాంగ్స్ విందామని చెప్పాను కదా. అందుకనే ఈ నెక్స్ట్ సాంగ్ మీకోసం, ఇంకా 1 అవర్ ఉంది కదా మనకి, 1 అవరా 50 మినిట్స్ ఉంది రైట్. ఈ 50 మినిట్స్ లో స్లోగా మన మెలోడీస్ ని అలా అలా వదిలిపెట్టేస్తూ మంచి బీట్ ఉన్న సాంగ్స్ లోకి వెళ్ళిపోదాం రైట్. ఓకే, మీరు వినేసి ఈ సాంగ్ ని వచ్చేయండి, ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం. There.

ఓకే, ఆ ఫాస్ట్ బీట్ వినేశారు కదా, ఇదే ఫాస్ట్ బీట్ ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఈ నెక్స్ట్ సాంగ్ ని కూడా ఎంజాయ్ చేయండి. ఇదే ఫాస్ట్ బీట్ ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఈ నెక్స్ట్ సాంగ్ ని కూడా ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు రేడియో సురభి, డయాలసిస్ నంబర్ వన్ తెలుగు రేడియో దట్ సౌండ్స్ లైక్ హోమ్. నెక్స్ట్ సాంగ్ అగైన్ ఇంకొక చిరంజీవి గారి క్లాసిక్ సాంగ్ అండి. మన ఫాస్ట్ స్లో బీట్స్ ని వదిలేస్తూ, సారీ స్లో మెలడీస్ ని వదిలేస్తూ ఫాస్ట్ బీట్స్ లోకి మూవ్ అవుతూ ఇది ఇంకొక సాంగ్ నా ప్లేలిస్ట్ లోంచి మీకోసం వేసేస్తున్నాను.

ఓకే, ఆ సాంగ్ వినేశారు కదా. మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చిందండి. నేను ఆ సాంగ్ రిక్వెస్ట్ ఏం సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఎవరు రిక్వెస్ట్ చేశారు చెప్పే ముందర ఇంకొక సాంగ్ ఆల్రెడీ నేను లైన్అప్ చేస్తున్నాను. ఆ సాంగ్ ని మీరు వినేసిరండి. రిక్వెస్ట్ సాంగ్ కూడా నేను నెక్స్ట్ లైన్అప్ చేస్తాను. స్వరూప గారు, మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ నేను ఖచ్చితంగా ప్లే చేస్తానండి. లైన్అప్ చేస్తున్నాను. సో డోంట్ లీవ్ అస్, కీప్ లిసనింగ్.

ఓకే, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. మనం ఇంకా 17 seconds ఉందండి, క్లాక్ ఇస్ టికింగ్ ఫర్ అ కమర్షియల్ బ్రేక్. ఐఎమ్ ట్రయింగ్ టు బీట్ ఇట్. క్లాక్ ని మనం బీట్ చేయలేం కదా, అది నడుస్తూనే ఉంటది టైం.

0: benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Oh, hello, dinner plans ain't it? Group lower M supply seller.
5: What a dare, completely exhausted. Dinner plans ain't it?
6: Name on the ladder is dinner. Dinner plans ain't it?
7: Every time, okay question. Dinner plans, enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నొచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
9: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
12: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి, డాలసస్ నంబర్ వన్ తెలుగు రేడియో విత్ సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, స్వరూప్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ లైనప్ చేశానండి మీకోసం. ఇప్పుడు ప్లే చేసేస్తున్నాను బాడీగార్డ్ మూవీ నుంచి ఈ సాంగ్.

0: అనదర్ ఫాస్ట్ బీట్ అండి. ఫాస్ట్ బీట్స్ అంటే మనం అల్లు అర్జున్ ఎలా మర్చిపోతాం, డిఎస్పీ అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో. నెక్స్ట్ ఫాస్ట్ బీట్
1: ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రెడ్డి గారు.

ఓకే, మీరు చిక్కిరి సాంగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ దట్ ఈస్ ది ఫాస్ట్ బీట్ దీస్ డేస్, ఎవ్రీబడి ఎంజాయ్స్ ఇట్. అది ఏమంటారు, మన మూడ్ ని ఇట్టే మార్చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ సాంగ్ కూడా అలాంటిదే ఒకటి చూసి తీసుకుని వచ్చాను. ఇది కొత్త

చూస్తూ చూస్తూనే 3 అవర్స్ అయిపోయండి. ఇంకా మన షోలో లాస్ట్ 5 మినిట్స్ మిగిలిన్నాయి. మీకోసం ఇంకొక 1 సాంగ్ ఖచ్చితంగా ప్లే చేస్తాను, ఆబ్వియస్లీ టు లీవ్ యూ ఇన్ హై బీట్స్. అండ్ నేను షో స్టార్ట్ చేసినప్పుడు ఒక వీకెండ్ ఈవెంట్ కి వెళ్లాను, దానికోసం మీకు చెప్తాను అన్నాను కదా, మర్చిపోలేదండి, గుర్తుంది. సో అది ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ ఈ మంత్ అంతా మంచిగా ట్రెండింగ్ అవుతున్నది ఆషాఢం గోరింటాకు, రైట్? ఇది ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్లాను, ఆబ్వియస్లీ ఇన్విటేషన్ ఓన్లీ ఫ్రెండ్ లిస్ట్ కి. చాలా బాగా అనిపించింది, అసలు మన తెలుగు ట్రెడిషన్స్ తో ట్రెడిషన్స్ ని ఫీల్ అవుతూ మళ్ళీ అవి రివైవ్ చేస్తూ ఇలా అందరూ కలిసి గోరింటాకు పెట్టుకోవడం అండ్ ఎంజాయ్ చేయడం.

0: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేశారు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇంకా కొన్ని రోజులే ఉంది ఆషాఢం, సో మీరు గనక ఇంకా గొరింటెడ్ పెట్టుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరే ఒక చిన్న ఈవెంట్ హోస్ట్ చేసుకొని. అయ్యో మర్చిపోయాను, ఈ గోరింటాకు మనం హోస్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఏమంటారు ఆకు దొరికితే చాలా బాగుంటది కదా, అది పెట్టుకుంటే బాగుంటది. ఒకవేళ ట్రై చేయండి, దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే ఆబ్వియస్లీ నో అదర్ చాయిస్ బట్ గో విత్ హెన్నా. హెన్నా కూడా బాగానే పండుతుందండి. ఆషాఢం అంటే ఏదైనా సరే గోరింటాకు పెట్టుకోవాల్సిందే. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో కలిసి. ఈ నెక్స్ట్ సాంగ్ మీకోసం, ఆఫ్టర్ ది సాంగ్ యూ విల్ గో ఇన్ టు ద కమర్షియల్స్ అండ్ మీతో నేను మళ్ళీ నెక్స్ట్ మండే మాట్లాడతాను, సేమ్ టైమ్. సీ యూ దెన్, బాయ్ బాయ్.
1: மின்சாரம் போல மாப்பிள்ள புள்ள வந்தாச்சே,
2: சூப்பர் மச்சே
1: தந்தாச்சே தந்தாச்சே. எங்க வீட்டு தங்க திரையவும் கையில தந்தாச்சே,
3: சூப்பர் மச்சே. மச்சே அண்டி
4: மாமா.

0: స్వరూపం. యుఎస్ లో ఫుడ్ బ్యాంక్స్ అండ్ ప్యాంట్రీస్ లాంటి ప్లేసెస్ లో మీల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ అ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్,
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: నీ ముక్కు పైన కోపం కొంచెం తగ్గాలి పిల్లా.
6: చాలే, ఏంటండి మీరు మంచిగా రేడియో సురభిలో అప్రణవి చెప్పి పొడుపు కథలు వింటుంటే డిస్టర్బ్ చేస్తారు.
7: ఏంటి ప్రణవి చెప్పి పొడుపు కథలా? అమ్మో, వినమాకే చాలా ఫిట్టింగ్ ఉంటాయో.
6: కావాలంటే మీరు కూడా వినండి. హలో అందరికి, వచ్చేసారి నేను మీ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. అదిగో చూసారా ఎంత బాగా అడుగుతుందో.
7: అయితే అవే విను, ఇంకా నేను ఇక్కడ
6: అంతేలేండి. పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళకి మీ అమ్మాయిని పువ్వులో పెట్టి చూసుకుంటాను అన్నారు. ఏది ఒక్కరోజైనా అలా చూసుకున్నారా?
7: చెప్పడానికి అందరూ అలాగే చెప్తారు. ఎవరైనా అలా చూసుకుంటారా నీ పిచ్చి కాకపోతే?
6: అలా అంటారేంటండి, పక్కింటి సుబ్బారావు లేడు, ఎంత బాగా వాళ్ళ ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు తెలుసా?
7: నిజమే మరి, ఆ పక్కింటి సుబ్బారావు గారిది పూల వ్యాపారమే, అందుకే బుట్టల పువ్వులు తీసుకొచ్చి పెళ్ళ నందులో పెట్టి చూసుకుంటాడు. మరి మంది మిరపొడి వ్యాపారం పోయేదేముందిరే, ఒక గంపకు తీసుకురానా, అందులో దుఃఖి ఆడుకుందులే గాని.
6: ఎంత మాట అన్నారు, ఉండండి మిప్పు అని చెప్తా. అదన్న మాట మాట. మరి నెక్స్ట్ మన చిల్లింగ్ టైమ్ లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సురభి 24/7 107.9 FM HD3.

0: దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తోటకూర పప్పిచ్చు, గీకోవడానికి గడ్డమిచ్చు, వేసుకోవడానికి బట్టలిచ్చు, తిట్టించుకోవడానికి మా ఆవిడని ఇచ్చు. మరి నాకు ఈ లైఫ్ లో విముక్తి లేదా స్వామి?
1: ఎందుకు లేదండి, ఉంది కదా. ఇప్పుడే ట్యూన్ చేయండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలో బోలెడన్ని పొడుపు కథలతో మీ మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవచ్చు.
0: అవునా, అయితే నేను సేఫ్.
1: మరి ఈనాటి పొడుపు కథ ఏంటంటే, తన తలకాయను గూట్లో దాచిపెట్టేవాడు ఎవరు? చాలా సింపుల్ అండి. తన తలను గూట్లో దాచిపెట్టేవాడు ఎవడు? ఆన్సర్ గెస్ చేయండి. మరి నా ఆన్సర్ కావాలంటే మాత్రం నెక్స్ట్ మన చిల్లింగ్ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు తెలుసు కదా 24/7 మన రేడియో సురభి 107.9 FM HD3 ని వింటూనే ఉండండి. బాయ్ బాయ్.

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలో లాస్ట్ ఒక పొడుపు కథ అడిగాను గుర్తుందా? తన తలకాయను గూట్లో దాచిపెట్టేది ఎవరు అని అడిగాను. మరి ఆన్సర్ కావాలా? సరే చెప్పేస్తున్నాను, వినండి. టార్టాయిస్ అండి, అదే తాపేలు. ఓకేనా, మరొక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, ఓకే. వాళ్ళ ముగ్గురు ప్రసాద్ మా తమ్ముడు అని చెప్పారు. కాని ప్రసాద్ ని అడిగితే మాత్రం నాకసలు అన్నలు అసలు ఎవ్వరూ లేరని అంటున్నాడు. మరి ఎవరి మాట నిజం? ప్రసాద్ కి వాళ్ళ ముగ్గురు ఏమవుతారు? ఇదన్నమాట పొడుపు కథ. నేను మళ్లీ వచ్చి ఆన్సర్ చెప్పేలోగా మరి దీనికి ఆన్సర్ ఎంత మంది గెస్ చేయగలుగుతారో కరెక్ట్ గా చూద్దాం. అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ ప్రశ్న అడిగి ఆన్సర్ ని తీసి పెట్టుకోండి. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM.

0: Kalamari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Kalamari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్వే లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సేమ్ ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాట.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: చికెన్ అయినా చుక్కల్ లాంటి కోయిల చక్కెర.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోప్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలో ఒక సింపుల్ అండ్ లాజిక్ ప్రశ్న అడిగాను, గుర్తుందా? ఒకసారి ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తాం. ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ప్రసాద్ మా తమ్ముడు అని చెప్పారు. కానీ ప్రసాద్ అడిగితే మాత్రం నాకు అసలు అన్నయ్యలు ఎవ్వరూ లేరు అని అంటున్నాడు. మరి ఎవరి మాట నిజం? ప్రసాద్ కి మరి వాళ్ళ ముగ్గురు ఏమవుతారు? మీకు ఆన్సర్ దొరికిందా? మరి కరెక్ట్ గా గెస్ చేశారా? సరే అయితే నేను కూడా చెప్పేస్తా, ఆన్సర్ వినండి. ప్రసాద్ మా తమ్ముడు అని వాళ్ళ ముగ్గురు డాక్టర్స్ అన్నారు కదా, కానీ ప్రసాద్ మాత్రం నాకు అన్నలు లేరు అన్నాడు. అన్నం లేకపోతే ఏమండి, అక్కలై ఉండొచ్చు కదా. ఏంటి నిజమేనా? అక్కలకైనా ప్రసాద్ తమ్ముడే అవుతాడు కదా. సో సింపుల్ కదా ఆన్సర్. మరైతే నెక్స్ట్ మన ప్రశ్న కోసం వెయిట్ చేయండి, అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సురభి 107.9 FM HD3.

అబ్బాబ్బాబ్బా, రేడియో సౌండ్ తీయండి, ఎప్పుడు చూడు పొద్దునే లేచి పెట్టేస్తారు, వేరే పని లేదా మీకు? హెల్లో అందరికి, వచ్చేసా నేను మీ ప్రణవి, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి.

0: తగ్గిమన్నాను కదండి.
1: కర్మరా బాబు, ప్రశాంతంగా రేడియో కూడా వినివ్వదు.
0: రాణి, హోంవర్క్ అయిందా? దిక్కులు చూసావంటే వీపు విమానమోతో మోగుద్ది. ఓ కూరగాయలైనా ఆగాగు, వస్తా ఉంటే అలా వెళ్ళిపోతావేంటి? అబ్బా, ఈ చీపుర కట్ట ఎక్కడ పెట్టాను? ఓ రంగమ్మా, అంటే ఇలా ఎనక అడిగేది చూడు, సగం సబ్బు వీటికే ఉంది. సరిగా అడుగో.
2: నానా నానా.
1: ఆ చెప్పు తల్లి.
2: నానా, కాకి మన ఇంటి ముందరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారని అంటారు, నిజమేనా నానా?
1: అవును బంగారం.
2: మరి ఆ చుట్టాలు వెళ్ళిపోవాలంటే నానా?
1: ఏముంది తల్లి, మీ అమ్మ అరవాలి.
0: ఏమన్నారు? మరి ఇలాంటి జోక్స్ మీరు కూడా డైలీ వినాలనుకుంటే వింటూనే ఉండండి మానవ రేడియో సిరపి 107.9 FM.

వచ్చేసా. మీరు వింటున్నారు రేడియో సిరపి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హో. నేను ప్రణవి. ఇప్పుడు నేను అడిగిపోయే ప్రశ్నకి సమాధానం చెప్తున్నా కదండి 99.99.

99.99% ఆన్సర్ ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అంతే, ఏంటి చెప్తారా? నిజమా? 100% చెప్తారా? చూద్దామా అయితే. రెడీ? అడిగిస్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను ఒక 3 వర్డ్స్ చెప్తా, ఆ 3 వర్డ్స్ తో ఒక అమ్మాయి పేరు వస్తుంది. సో ఆ అమ్మాయి పేరు మీరు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకేనా? స్టార్ట్. తుపాకీ ప్లస్ వెళ్ళు ప్లస్ 3, ఈ 3 వర్డ్స్ ని కలిపి ఒక గర్ల్ నేమ్ తయారవుతుంది. సో అదేంటో చెప్పుకొని చూద్దాం. హా, ఏంటి అప్పుడే డల్ అయిపోయారా? గూగుల్ వెతికితే తూచి తూచండి, మీరు ఒప్పుకున్నారు ఓడిపోయినట్లే. మీకు మీరే ఆన్సర్ గెస్ చేయాలి. ఓకేనా? పోనీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయనా? అయితే వినండి. తుపాకీ ప్లస్ వెళ్ళు ప్లస్ 3, ఈ 3 వర్డ్స్ ని కలిపితే ఒక గర్ల్ నేమ్ వస్తుంది, అదేంటో గెస్ చేయండి. లేదు, నా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తా అంటే ఆగాల్సిందే. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM హిస్టరీ.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps

0: In one login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Manashanti, mental peace. Masala dosa.
0: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki tagattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina, maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటినా సురభి, మే మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. హలో హలో, మే ఐ కమ్ ఇన్? మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సర్వ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత మంది గెస్ చేయగలిగారు? ఏంటి, కష్టంగా అనిపించిందా లేదా ఈజీగా ఉందా? ఆన్సర్ తెలిసిపోయిందా? ఓ వెరీ గుడ్. మరి నేను ఒక్కసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేయను. మరి స్టార్ట్. తుపాకీ ప్లస్ వెళ్ళు ప్లస్ మూడు, ఈ త్రీ వర్డ్స్ ని కలిపితే ఒక గర్ల్ నేమ్ వస్తుంది, అదేంటి అని అడిగా. మరి దానికి ఆన్సర్ నేను చెప్పేనా? లెట్స్ డీకోడ్ దిస్ వర్డ్స్ అండి. ఫస్ట్ ది వచ్చేసి తుపాకీ. తుపాకీని ఇంగ్లీష్ లో ఏమంటారు? గన్, సరేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ వర్డ్ ని డీకోడ్ చేద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెళ్ళు, అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? గో. అలాగే నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పాను? మూడు. సో ఈ మూడుని ఇంగ్లీష్ లో ఏమంటారు? త్రీ. ఓకేనా? మరి ఈ మూడిటిని కలిపితే ఏం వస్తుంది? గంగోత్రి. కరెక్ట్. కాబట్టి ఆ అమ్మాయి నేమేంటి? గంగోత్రి. కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇలాంటి ఫన్నీ పొడుపు కథలు కావాలనుకుంటే తెలుసు కదా, వింటూనే ఉండండి మన రేడియో సురభి 107.9.

0: ప్రణవి, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. హరి ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటండి ఇలా వచ్చారు?
1: ఏ లేదమ్మా.
0: సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. హరి ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటండి ఇలా వచ్చారు?
1: ఏ లేదమ్మా. ఎప్పుడు నువ్వేనా? నేనొక పొడుపు కథ అడుగుతాను, చెప్పగలవా?
0: ఓ, ఈరోజు మీరు నన్ను అడుగుతారా? ఓకే ఆంటీ, అడగండి. నాకేమైనా భయం అనుకుంటున్నారా? చిట్టికలో చిట్టికలో చెప్పేస్తా ఏమనుకున్నారు? ఏం ఫ్రెండ్స్, చెప్పలేమా? ఆంటీ నేనే కాదు, మన రేడియో సిరబి శ్రోతలు కూడా చెప్పేస్తారు తెలుసా? కానివ్వండి, అడగండి అయితే చూద్దాం.
1: సరే అమ్మాయి, అడుగుతున్నాను కాసుకో. ఒకే మాట, ఒక్కటే మాట. ఆ ఒక్క మాట డాక్టర్ చెప్తే మన మొహల్లో చెప్పలేని ఆనందం. కాని అదే మాట రేషన్ షాప్ వాడు గనక చెప్పాడనుకో, చెప్పుకోలేని బాధ. ఏంటో చెప్పు చూద్దాం.
0: ఏంటి ఒకే ఒక్క మాట? ఆ మాటని డాక్టర్ చెప్తే మన మొహల్లో చెప్పలేని ఆనందమా? కాని అదే మాట రేషన్ షాప్ వాడు చెప్తే చెప్పుకోలేని బాధ. ఏంటబ్బా అది?
1: ఇదిగోండి, ప్రణవికి ఒకటే కాదు మీకు కూడా తెలిస్తే కనిపెట్టండి చూద్దాం.
0: సరే అయితే ఈ పొడుపు కథకి ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ నేడొచ్చే వరకు వెయిట్ చేయండి. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 24/7 107.9 FM HD3. బాబాయ్.

0: అమ్మాయి, ఓ ప్రణవే అమ్మాయి. ఆంటీ, ఏంటి మళ్లీ వచ్చారు?
1: అదేంటమ్మాయి అలా అంటో? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పావా? చిటికెలో చెప్పేస్తా అన్నావు.
0: ఓ అదా, చాలా ట్రై చేశాను ఆంటీ, నా మట్టి బురికి తట్టలేదు. నేనే ఎప్పుడు అందరిని అడుగుతుంటాను, మీరు అడిగేసరికి నాకు అసలు ఏం ఆలోచన రావట్లేదు.
1: అయ్యో అవునా, నాకు తెలుసు నీ వల్ల కాదని. పోనీ నేను చెప్పనా?
0: ఆ సరే ఆంటీ, ఒక్క నిమిషం. హెల్లో అందరికి, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్, చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. సరే ఆంటీ, మీరు ఆ పొడుపు కథని విప్పండి.
1: సరే అమ్మాయి, నేను ప్రశ్న ఏమి అడిగాను? ఒకే ఒక్క మాట, ఆ మాట డాక్టర్ చెప్తే మన ముఖంలో చెప్పలేని ఆనందం, కాని అదే మాట రేషన్ షాప్ వాడు చెప్తే చెప్పుకోలేని బాధ అని అడిగానుగా. దానికి సమాధానము షుగర్ అంటే చక్కెర.
0: షుగరా? అదేలా?
1: అవునమ్మాయి, డాక్టర్ మీకు ఒంట్లో షుగర్ లేదంటే సంతోషపడిపోతాం కదా, అదే రేషన్ షాపోడు షుగర్ లేదంటే చిచి అంటూ తిట్టుకొని బాధపడతాం కదా. అర్థమైందా?
0: ఓ సూపర్ ఆంటీ, ఏంటండి మీకు కూడా ఇదే ఆన్సర్ దొరికిందా? అయితే కంగ్రాచులేషన్స్. మరి ఇలాంటి ఫన్నీ పొడుపు కథలు కావాలంటే తెలుసు కదా, వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరపి 107.9 FM HD3.

0: 谢了。
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your

0: అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. కవింతలకి
3: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, Louisville, Texas, అమెరికాలో తెలుగునేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. ఈ రోజు మీకు ఒక మంచి కథ చెప్పాలని వచ్చేసానండి. అది చిన్ననాటి కథ, వింటారా? అయితే చెప్పేస్తా, మీరేయండి. మరి నీ కథ చెప్తున్నప్పుడు నేను ఆ చెప్పే పేర్లకి ఒకసారి కళ్ళు క్లోజ్ చేసుకుని ఆ క్యారెక్టర్స్ ని ఊహించుకోండి. చాలా ఫన్నీగా ఉంటుంది కథ. స్టార్ట్ చేద్దామా? రెడీ. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉంది. బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలుకొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్ కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపేసుకొని లవంగవంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోణి జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారాన్ని ఇచ్చేస్తాడు. చిన్నప్పటిది చాలా మంది వినే ఉంటారు కదా. మరి మీలో ఎంతమంది గుర్తుంది? చాలా మందికి నా తెలిసి గుర్తే ఉంటుంది. మరి ఇలాంటి బోలెడన్ని కథలు, ఇంకా మంచి మంచి ఫన్నీ పొడుపు కథల కోసం వింటూనే ఉండండి మన రేడియో సెలబీ

హలో అందరికి, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మరి ఒక్క సూపర్ సూపర్ పొడుపు కథ అడగడా, మరి లేటేంటి అడిగేస్తాను వినేయండి. మేమైతే కవల పిల్లలం, మేముండే ఇంటికి తలుపులుండవు, తాళాలు లేకుండానే తెరుచుకుంటాము. మమ్మల్ని తాకితే వెలుగొస్తుంది, వదిలేసి చీకటి మిగులుతుంది. మరి మేమెవరము? ఈజీగానే ఉంది కదా ప్రశ్న. ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మేమైతే కవల పిల్లలమండి, మేముండే ఇంటికి తలుపులే ఉండవు, తాళాలు లేకుండానే తెరుచుకుంటాం. మమ్మల్ని తాకితే వెలుగొస్తుంది, వదిలేస్తే చీకటి మిగులుతుంది. మరి మేమెవరము? ఈ ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మరి మీలో ఎంత మంది దీనికి ఆన్సర్ గెస్ చేస్తారో చూద్దాం. మరి నా ఆన్సర్ తో మ్యాచ్ అవుతుందో లేదో కూడా తెలియాలంటే మళ్ళీ నేను వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సురభి 107.9 FM HD3.

మీరు వింటున్నారు రేడియో సిరబి వరల్డ్ 7.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఇట్స్ మీ ప్రణవి. ఐఎమ్ బ్యాక్ అండి. ఇందొక పొడుపు కథ అడిగాను, మరి దానికి ఆన్సర్ ఎంత మంది కనిపెట్టారు? ఆల్మోస్ట్ నాకు తెలిసైతే అందరూ. ఎందుకంటే చాలా ఈజీ ప్రశ్న ఇది కదా, ఎవరైనా చెప్పేయగలరండి. ఆ కాలం వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, మరి ఏ జనరేషన్ వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదేమో. నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఆన్సర్ చెప్పేస్తాను, విందామా? అయితే వినేయండి. క్వశ్చన్ రిపీట్ అయినా, మేం కవల పిల్లలం, మేముండే ఇంటికి తలుపులుండవు, తలుపు లేకుండానే తెచ్చుకుంటాం. మమ్మల్ని తాకితే వెలుగొస్తుంది, వదిలేస్తే చీకటి మిగులుతుంది, మరి మేమేవారం? దానికి సమాధానం కళ్ళు. హాయ్ సండి, మన కళ్ళు. ఓకేనా? సో మీ గెస్ కరెక్టే కదా, సూపర్, కంగ్రాచులేషన్స్. ఎవరైతే గెస్ కరెక్ట్ గా చేశారో, మళ్ళీ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ మన చిల్లింగ్ టైమ్ లో మీట్ అవుదాం. మరొక మంచి పొడుపు కథతో వచ్చిస్తా. అంతవరకు తెలుసు కదా, వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM హిస్టరీ 3 సౌండ్స్ లైక్ హోమ్. చిల్లి టెవిత్ ప్రణవిలు ఒక ఫన్నీ పొడుపు ప్రశ్న అడుగుతా, మరి మీలో ఎంత మంది ఈ పొడుపు కథను విప్పుతారో చూద్దాం. అడిగేస్తున్నాను. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతుంది కానీ న్యూస్ పేపర్ కాదు. దీనికోసం చాలా మంది పోటీ పడతారు కానీ గేమ్ కాదు. మరి నేనెవరు? మళ్ళీ రిపీట్ చేయనా? వినేయండి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతుంది కానీ న్యూస్ పేపర్ కాదు. దీనికోసం చాలా మంది పోటీ పడేస్తారు కానీ గేమ్ కాదు. మరి ఆశ తెలిస్తే నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగి కూడా సమాధానం రాబట్టండి. మరి అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3. బాయ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లే మై ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palimbai Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
0: Radio Surabhi Civic Signal, celebrate proudly, celebrate responsibly. As a community,

0: మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. వెన్ వీ రెస్పెక్ట్ ది కమ్యూనిటీ సపోర్ట్స్ us.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

ఏడా వచ్చేసా, మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసా? అసలు తెలుసా ఎక్కడి నుంచి తేవాలండి ఇన్ని పొడుపు కథలు? తెస్తుంటే వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సర్లేండి, మీరు వింటున్నారు రేడియో సిరిబై 107.3 సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, దానికి ఆన్సర్ దొరికేసిందా? నిజమా? కుంగురా.

అండి, కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. మరి ప్రశ్న ఏంటంటే, ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతుంది కానీ న్యూస్ పేపర్ కాదు, దీనికోసం చాలా మంది పోటీ పడతారు కానీ గేమ్ కాదు, మరి నేనెవరు? ఇది ప్రశ్న. మరి ఆన్సర్ వచ్చేసి ముగ్గు రంగవల్లి. ఇంటి ముందు మనం వేసే ముగ్గడి సెట్ అయిందా? అంతే కదా, రోజు మనం ముగ్గు సేమ్ వేయం కదా, అలాగే ఇంటి ముందే ఉంటుంది కదా. అండ్ దీనికోసం ఫెస్టివల్స్ అప్పుడు లేడీస్ తెగ్గా పోటీ పడిపోతారు, అవునా? ఇప్పుడు కాంగ్రాట్స్ అండి, కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా. మరి మరొక మంచి పొడుపు కథతో మళ్ళీ కలుస్తా, అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సురభి 107.9 FM HT3. బై బై.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. మరి చిన్నప్పుడు చేప కదా, మీకెంత మంది గుర్తుంది? గుర్తుంది కదా, సూపర్ అండి మీరు. మరి ఆ చేప కథ ఏంటప్పా అని చాలా మంది డౌట్ గా కూడా చూస్తున్నట్లున్నారు. వారి కోసం ఒక్కసారి మనం కూడా చిన్నప్పుడు మన కథని మెమరైజ్ చేసుకుందామా, వినేయండి.

0: అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు పోయారు. వేటకు పోయి ఏం చేశారు? 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి ఎండకేశారు. అందులో ఒక చేప ఎండనే లేదంట. దాంతో రాజు కొడుకులు ఇలా అడిగారు, చేపా చేప నువ్వెందుకు ఎడలేదే అని. ఆ గడ్డిమోపు అడ్డొచ్చింది. అవునా అని చెప్పి వీళ్ళేం చేశారు, మళ్ళీ గడ్డిమోపు దగ్గరికి వెళ్లి, గడ్డిమోప గడ్డిమోప ఎందుకే మా చేపకు అడ్డం వచ్చావు అని అడిగారు. ఆ ఆవు నన్ను మెయ్యలేదు. అవునా, ఆవా ఆవా ఎందుకే నువ్వు మెయ్యలేదు? గొల్లవాడు నన్ను మేపలేదు. అయ్యయ్యో గొల్లా గొల్లా నువ్వెందుకు మేపలేదు? అవునా, ఆవా ఆవా ఎందుకే నువ్వు మెయ్యలేదు? గొల్లవాడు నన్ను మేపలేదు. అయ్యయ్యో గొల్లా గొల్లా నువ్వెందుకు మేపలేదు? ఓ అవ్వా బువ్వ పెట్టలేదు. అబ్బబ్బబ్బబ్బా అవ్వా అవ్వా నువ్వెందుకు బువ్వ పెట్టలేదే?
1: పిల్లవాడు ఏడ్చినాడ్రా.
0: పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చినావురా? చీమ కుట్టింది. అబ్బా చీమ చీమ ఎందుకు కుట్టినావే? నా బంగారు పుట్టలు ఏది పెడితే కొట్టనా అనింది. నిజంగా చాలా ఫన్నీగా ఉంది కదా. మరి ఇలాంటి మరెన్నో ఆ రోజుల కథల కోసం వింటూనే ఉండండి మన రేడియో సురభి 107.9 FM HD3. బాయ్.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలు. ఒక మంచి పొడుపు కథతో వచ్చేసానండి. ఇప్పుడు అడిగేస్తున్నా, పచ్చని ఇంట్లో ఎర్రని గదులు, ఆ ఎర్రని గదిలో నల్ల నల్లని పిల్లలు, ఎవరు వాళ్ళు? ప్రశ్న మళ్ళీ అడగమంటారా? జాగ్రత్తగా వినండి. పచ్చని ఇంట్లో ఎర్రని గదులు, ఆ ఎర్రని గదిలో మొత్తం నల్ల నల్లని పిల్లలు, ఏంటది? తెలిసిపోయిందా? అయ్యో, చాలా ఈజీ అండి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు, ఫుడ్ ప్రేమికులకైతే బాగా ఇష్టం అండి ఇది. ఏంటి, ఇంకా కష్టం అనిపిస్తుందా? అలాగే ఒక క్లూ ఇవ్వనా? ఆహా, దోశ అప్పడం వెడ, నేను కానీ ఈ క్లూ ఇచ్చాననుకోండి, చాలా ఈజీగా చెప్పేస్తారు. కొంచెం ఆలోచించండి, ఈ లోపల ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అంతవరకు వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality, to meeku marinta cheru kabothundi. Keep listening, me nestam Radio Surabhi.

తెలుసా? మీరు వింటున్నారు రేడియో సిలబై 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్ చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవిలో. మరిందాక నేను ఒక ప్రశ్న అడిగా, పచ్చని ఇంట్లో ఎర్రని గదులు, అందులో నల్లనల్లని పిల్లలు, ఏంటది అని అడిగాను కదా. మరి దానికి ఆన్సర్ నేను చెప్పేనా? పుచ్చగాయండి, వాటర్ మెలన్. కరెక్టే కదా, పచ్చగా అంటే పైన బాడీ అంతా పచ్చ పచ్చగా ఉంటుంది, మరి లోపల ఎర్రని గదులు అంటే ఓపెన్ చేస్తే పుచ్చగాయ రెడ్ గానే ఉంటుంది కదా. అండ్ పిల్లలు వచ్చేసి లోపల విత్తనాలు, సెట్ కదా. మరి ఇలాంటి ఫన్నీ పొడుపు కథలు ఇంకా బోల్డ్ బోల్డ్ స్టాక్ తీసి పెట్టున్నా. ముందు ముందు ఇంకా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, మరి మిస్ అవ్వకూడదు అనుకుంటే తెలుసు కదా, వింటూనే ఉండండి మన రేడియో సిరబి 107.9 FM.

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఆ రోజులు ఆ తెయ్యని జ్ఞాపకాల్లో ఇప్పుడు మరొక మంచి కథ చెప్తాను, వినేస్తారా? ఒక బిచ్చగాడు ఉదయాన్నే దేవుణ్ణి తిడుతూ ఉంటాడు. తన్ని పేదవాడుగా పుట్టించి రాజుని సంపన్నుడిగా చేశాడు అంటూ. ఇక ఆ దారిని వెళ్తున్న ఒక రాజు ఆ బిచ్చగాడు అంటున్న మాటల్ని విని బిచ్చగాడిని ఒక ప్రశ్న అడుగుతాడు. అవి బిచ్చగాడా, 10,000 వరాలకి నీ అరచేయిస్తావా? 100,000 వరాలకి నీ కాలిస్తావా? 10,000,000 ఇస్తాను, నీ నాలుకిస్తావా అని అడుగుతాడు. బిచ్చగాడు తన అవయవాలు ఏవి ఇవ్వలేనని, అవి లేకపోతే తను బతకలేనని మొహం మీద చెప్పిస్తాడు రాజుకి. దాంతో రాజు ఏమంటాడు తెలుసా? చిరునవ్వుతో, 10,000,000 రూపాయల విలువైన శరీర అవయవాలను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడోయ్, నువ్వు పేదవాడివి కాదు, ఈ శరీరాన్ని ఉపయోగించి కష్టపడి పనిచేసి బతుకు, సోమరితనంతో దేవుణ్ణి నిందించుకు అని రాజు బిచ్చగాడికి బుద్ధి చెప్తాడు. మరి దీని ద్వారా మనకేం అర్థమైంది? దేవుడు అందరికీ అమూల్యమైన శరీరాన్ని, అవకాశాల్ని ఇచ్చాడు. పక్క వారిని చూసి ఏడవడం, సోమర్తనంతో దేవుడు లేదా కాలాన్ని నిందించడం తప్పండి. సరైన ప్రణాళికతో కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఖచ్చితంగా జీవితంలో గొప్పగా ఎదగొచ్చు. మరి ఇవాళ మన చిల్లింగ్ టైలో ఒక మంచి స్టోరీ విన్నాం కదా, మరి మీకెలా అనిపించింది? అయితే ఇలాంటి మంచి మంచి స్టోరీస్, ఇంకా ఫన్నీ పొడు ప్రశ్నలు కావాలనుకుంటే మన చిల్లింగ్ టైమ్ ని అస్సలు మిస్ అవ్వకుండా వినండి. అంతవరకు తెలుసు కదా, విందులో ఉండండి మన రేడియో సిరబీ 107.9 FM HD3. బాయ్.

0: వావ్, వాట్ ఈ సాంగ్ అండి. చాలా మందికి ఈ సాంగ్ గుర్తే ఉంటుంది కదా, ప్రేమ దేశం. అబ్బా, సాంగ్స్ అంటే ఒక విధంగా పిచ్చకే పోతుంది అనుకోండి, ఒక మంచి క్రేజ్ తెప్పించాయండి ఆ సాంగ్స్. హాయ్ అందరికి, నేను మీ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సెరపీ 107.9 FM HD3 సాంగ్స్ లైక్ హోమ్. ఈరోజు ఒక మంచి జోక్ చెప్దామని వచ్చేసాను. నేను కాదు, నాతో పాటు ఒక ఇద్దరు మంచి చిచ్చరు పిడుగులు వచ్చారు. మరి వాళ్ళు ఏం చెప్తారో విందామా? వినేయండి.
1: అరే చింటూ, ఏంట్రా అంత చెట్టు పైకి ఎక్కావు?
2: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 4 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. వన్ name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: See, a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo ma chefs shraddhaga

మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. ఇండియా టుడే USA.com.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. కాకపోతే కొంచెం గ్యాప్ తర్వాత, అంటే మీతో మాట్లాడి ఇప్పటికే కపుల్ ఆఫ్ వీక్స్ అవుతుంది కాబట్టి నేను మాత్రం చాలా చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. ఐ హోప్ అందరూ బాగున్నారు కదా. సో ఎలా గడుస్తుంది మీ వీకెండ్? ఎలా గడిచింది? అండ్ చాలా చాలా జరిగిపోయాయి. ఐఎమ్ అవుట్ ఆఫ్ టౌన్, అందుకనే నేను రాలేకపోయాను. అందుకని సో సారీ టు మిస్ యూ ఆల్, బట్ హియర్ వి గో, నేను వచ్చేసా. సో మరి మన షోలో ఏం చేసామో చెప్పుకుందామా? మరి ఎప్పటిలాగానే మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం, ద నెంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్ ఇన్ డాలస్ అండ్ విచ్ సౌండ్స్ లైక్ హోమ్. మరి మన షోలో ఏం చేస్తాం, మీ అందరికి తెలిసినట్టుగా మంచి మంచి పాటలు, పసందైన పాటలు, కొంటె ప్రశ్నలు. సో వీటన్నిటిని ఎంజాయ్ చేయాలి అంటే సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి. మరి రేడియో సురభిని ఎలా వినొచ్చు? అఫ్ కోర్స్ మీరు కార్ లో వెళ్తుంటే కనుక 107.9 FM HD3. అలా కాదు అనుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాప్స్ లో కూడా మమ్మల్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ వినాలి అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఐఓఎస్ లో వెరీ స్లీక్ యాప్ రేడియో సురభి అనే యాప్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీ అందరికీ ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఒక లేకపోతే వెంటనే ఇప్పుడు చేసేసుకోండి. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏ మూలున్నా కూడా మీరు మా మాటలు పాటలు ఎంజాయ్ చేసేయచ్చు. అలా కూడా కాదు, మేము వర్కాహాలిక్స్ ఇంకా వర్క్ చేస్తున్నాము అనుకుంటే రేడియో సురభి .com లోకి వెళ్ళిపోయి చక్కగా వినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. మండే స్ట్రెస్ ఏమన్నా ఉంటే అలా ప్రెస్ అయిపోతుంది, బికాస్ యు ఆర్ విత్ ఆర్జే వాసవి. మరి 7 o'clock వరకు అయితే మనకి ఫన్ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో అయితే షో స్టార్ట్ చేసేద్దాం. దాని తర్వాత ఎప్పటిలాగానే మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ఆడతాం కదా, సో దానిలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గీతా గోవిందం.

0: సో నేను కూడా వచ్చేసానమ్మా, వచ్చేసాను మీ ఆర్జే వాసవిని వచ్చేసాను ఆఫ్టర్ కపుల్ ఆఫ్ వీక్స్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. మరి మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. Let's take a caller. Hello, Andy. Welcome to...
1: Hey, good evening. My name is Joe. I'm calling because there are pending grocery and cash benefits worth up to $300.
0: Okay, so అలా అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ కాల్స్ కూడా మాకు వస్తూ ఉంటాయన్నమాట. సో నెవర్ మైండ్. ఓకే, సో మరి మీరు కనుక ఇలా అడ్వర్టైజ్మెంట్ కాల్ కాకుండా మామూలుగా మాట్లాడాలనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. సో ఏం చేశారు ఈ వీక్? ఈ టూ వీక్స్ లో చాలా జరిగిపోయాయి కదా. ఎంఎం కీరవాణి గారు వచ్చారు డాలస్ లో, అండ్ ఐఎమ్ ష్యూర్ ద షో మైట్ హావ్ బీన్ మస్ట్ హావ్ బీన్ సో గుడ్ అండ్ వైబ్రెంట్. నేనైతే చాలా విన్నాను షో గురించి, బట్ ఐఎమ్ సో సాడ్ దట్ ఐ మిస్డ్ ఇట్. అండ్ అలాగే ప్రభుదేవ గారు వచ్చారు, అండ్ దాని గురించి కూడా చాలా మంది చాలా వీడియోస్ పెట్టారు. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్, especially who are in Dallas, meer definitely ga you made use of those you know opportunities to enjoy the shows. Mari ippude em jarugutundi ante ఈ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ జరుగుతుంది అనమాట ఇప్పుడు. సో నేను ఫస్ట్ క్లూ ఇస్తాను, ఎవరైతే ఫస్ట్ గెస్ చేస్తారో ఆన్సర్ దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. మరి ఈ రోజు ఇస్తున్న మూవీకి ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీ స్పెషల్లీ ఒక లేడీ ఓరియంటెడ్. అంటే హీరో కూడా ఉంటారు, హీరో కూడా ఈక్వల్ ఏమంటారు రోల్ ఉంటుంది, కాకపోతే స్పెషల్లీ ఈ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా లేడీ ఓరియంటెడ్, అంటే విమెన్ కి చాలా వాల్యూ ఇస్తారనమాట. సో అది ఫస్ట్ క్లూ. ఏదై ఉండొచ్చు, ఏ మూవీ అయి ఉండొచ్చు, ఏ డైరెక్టర్ అయి ఉండొచ్చు, విధ విధాలుగా ఆలోచిస్తున్నారు కదా, ఆలోచించండి. ఒకవేళ మీకేమైనా తడితే యూ కెన్ కాల్ ద స్టూడియో ఎట్ 9726361966. అలాగే ఆలోచిస్తూ ఒక చిన్న ప్రకటన కూడా వినేద్దాం. ఏంటి అంటే బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేస్తుంది. మరి అయితే మీ కిడ్స్ స్మైల్ స్కూల్ కి రెడీ అవ్వాలి అనుకుంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ఉంది. సో స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీ ఫర్ $99. మీ పిల్లల హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. సో కాల్ 9724845400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే అండ్ విజిట్ దమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్, స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అదనమాట. మరి ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్.
2: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది,
3: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: ఓకే, నేను బటర్ఫ్లై బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఇదైతే ఆగస్ట్ లో రాబోతుంది సినిమా. ఐఎమ్ అయితే వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట, బికాస్ సూర్య మూవీస్ అంటే నాకు అదొక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది సంగతి. మరి నేను అడిగిన ఫస్ట్ లుక్ అయితే కొన్ని గెస్సెస్ వచ్చాయి, కానీ ఐ నో దట్ ఈస్ వెరీ హైపోథెటికల్, ఎందుకంటే నేను చాలా ఫస్ట్ లుక్కే అందరూ చెప్పేస్తున్నారంటే అందరూ కాదు కొందరు గెస్ చేస్తున్నారు అని చెప్పి కొంచెం ట్రిక్కీగా ఇచ్చానమాట ఫస్ట్ క్లూ. నేను ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చానంటే ఇప్పుడే చూడాను వాళ్ళ కోసం. ఫస్ట్ క్లూ వచ్చేసి ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, అంటే అఫ్ కోర్స్ హీరో కూడా ఉంటారు, హీరో కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది, కాకపోతే లేడీ ఇంకెక్కువగా కనబడతారనమాట ఈ మూవీలో, అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ లేడీది. సో సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో హీరోయిన్ హీరోని ఇష్టపడుతుంది, కానీ హీరోకి ఫస్ట్ వాళ్ళ మరదలు అంటే చాలా ఇష్టం అనమాట, కానీ ఆ మరదలు వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది, అది ప్లాట్ ఆఫ్ ది ఫిల్మ్. సో ఐ థింక్ ఇది గెస్ చేసేస్తారు. ఇంకా థర్డ్ క్లూ చెప్పానంటే మాత్రం అసలు వెంటనే అలా అలా అలా నాకు కాల్స్ వచ్చేస్తాయని నాకు తెలుసు, బట్ హియర్ ఆర్ ద క్లూ సో ఫార్. సో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, హీ అన్నాను కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ అ మేల్ డైరెక్టర్. ఆయన చాలా వరకు ఆయన ఫిల్మ్స్ అన్ని కూడా లేడీ క్యారెక్టర్ కి చాలా విలువిస్తారు ఆయన సినిమాల్లో. సో అది ఫస్ట్ క్లూ. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, ఐ హోప్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అడ్వర్టైజ్మెంట్ కాల్. లెట్స్ సీ. హలో అండి, వెల్కమ్ టు రేడియో శృభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో శ్రీకాంత్, హౌ ఆర్ యూ? సారీ, can you hear me?
1: It's coming now. It's
0: coming now. Call is disconnected. That's okay. Okay. సో అదనమాట ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, మేల్ డైరెక్టర్, హీ మేక్స్ ఫిల్మ్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్, అంటే ఫిల్మ్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా చేస్తారు.

0: చెప్పండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో, కెన్ యూ హియర్ మీ అండి? హలో, ఆమ్ ఐ ఆడిబుల్? హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీకు నా మాట వినపడుతుందా అండి? What's happening? Hello? Hello, hello? Hello, Andy. Welcome to Radio Surabhi. Hello?
1: Hello?
0: Hi, Andy. Meek na maata vinpadutunda?
1: Vinpadutunda.
0: Okay. How about now? Is it good?
1: Yes. Yes, good.
0: Yeah. Meek pair, Andy? సినిమా ఏదనుకుంటున్నారు? అరే, మీ పేరు? మహతి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. నేను కరెక్ట్ కాదు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో
0: హర్ష గారు, హౌ ఆర్ యూ?
2: గుడ్ అండి.
0: చెప్పండి, కనిపెట్టారా సినిమాని?
2: గోదావరి కదా.
0: గోదావరి అనుకుంటున్నారు. ఓకే, నేను కరెక్ట్ కాదు చెప్పేస్తాను కాసేపట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. మీకు అన్ని సాంగ్ రిక్వెస్ట్? ఓకే, కాల్ కట్ అయిపోయింది. యాక్చువల్ గా పాపం చాలా మంది చేశారు, బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు టాక్ టు దెమ్. బట్ ఈ పాట తర్వాత నేను ఇంకొక క్లూ చెప్పేసి అప్పుడు రివీల్ చేస్తాను. అఫ్ కోర్స్ ఆ క్లూ చెప్తే అందరికి తెలిసిపోయి ఇప్పటికే. Okay, I don't want to talk anything right now. Let's listen to this song from the movie Lenin.
3: Kattuko boye todiki kallato maatladna inapadtadanta. Hindi. Innava.

సో సాంగ్ కూడా వారేవా వారేవా కదా, బాగుంది కదా సాంగ్. మరి లెనిన్ మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు మీరు? మరి ఎస్, ఇందాక అందరూ కరెక్ట్ గా చెప్పారు ఇద్దరు, అంటే మిగతా వాళ్ళు చేశారు కానీ నేను తీసుకోలేకపోయాను డ్యూ టు సమ్ గ్లిచ్ ఆర్ సమ్ నాయిస్, బట్ ఎస్ గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను థర్డ్ క్లూ ఏమిద్దాం అనుకున్నానంటే, ఈ మూవీ అంతా కూడా ఒక బోట్ లో జరుగుతుంది అని ఇద్దాం అనుకున్నాను, బట్ అక్కడ వరకు కూడా మన వాళ్ళకి అసలు అవసరం లేకుండా పోయింది. ఆకులు వరకు కూడా అఫ్ కోర్స్ మీరందరూ సూపర్ టాలెంటెడ్ అండి, మీరెవరి ప్రేక్ష ఐ మీన్ ఆ శ్రోతలు, రేడియో సురభి శ్రోతలు మరి అలాగే ఉంటారు కదా, ఆసమ్. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, ఏ టు బి authentic south indian flavors now made easy with A2B's new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes. Only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345, that is 214-872-2345. Maradan mata sangati ivala ee movies particularly godavari movie gurinchi teyadaniki oka reason undi, adento oka పాట వినేసి అఫ్ కోర్స్ గోదావరి నుండే వినేద్దాము. వినేసి ఆ తర్వాత బ్రేక్ లోకి వెళ్తాం. బ్రేక్ తర్వాత ఐల్ బి రైట్ బ్యాక్. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, వింటూ ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: సో పాట ముందుగానే అయిపోయింది, కాకపోతే మనం కొన్ని సెకండ్లలో కమర్షియల్ లోకి వెళ్ళిపోతాం. మరి మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే వాసవి. సురభి డిటోర్ లో ఉన్నారు, సో డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్. మీకు ఒకవేళ ఏమైనా పాట కావాలి అనుకుంటే, రిక్వెస్ట్ చేయాలనుకుంటే వెంటనే కాల్ చేసేయండి 9726361966. వెంటనే మీ పాట అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఆన్ రేడియో సురభి. మీరు మాత్రం ఐ బి రైట్ బ్యాక్ రైట్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టోర్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, ఇవాళ ఈ పర్టికులర్ మూవీ గోదావరి గురించి అడగడానికి ఒక రీజన్ ఉంది అని చెప్పేసి. సో నేనైతే లాస్ట్ వీక్ బేసికల్లీ మేము క్రూజ్ వెళ్ళాము. దాట్ వాజ్ మై ఫస్ట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇన్ మై లైఫ్. అసలు అమేజింగ్ అమేజింగ్ ఉండింది. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. అండ్ అఫ్ కోర్స్ మీలో చాలా మంది ఇప్పటికే చాలాసార్లు వెళ్ళుంటారు, బట్ నాలాంటి వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడే వెళ్ళిన వాళ్ళు ఆర్ ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఆర్ ఆల్రెడీ వెళ్ళిన మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్రూజ్ మూమెంట్స్ ఆర్ మీ క్రూజ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దాట్ అన్నమాట. సో నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాము. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే కొంచెం భయపడ్డా ముందు వెళ్లే ముందు. అంటే వీ నెవర్ బీన్ ఆన్ క్రూజ్. సో చాలా మంది చెప్పారు, కొందరి సీ సిక్నెస్ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, మోషన్స్ అవుతాయి, వాటర్ ఐ మీన్ ఏమంటారు వామిట్స్ అవుతాయి, అది ఇది అని చెప్పారు. సో వీ వర్ వెల్ ప్రిపేర్డ్, లైక్ ఈ రిస్ట్ బ్యాండ్స్ ఏదో దొరుకుతుందంట అది తీసుకున్నాము, ఇయర్ వెనుక పెట్టుకునేవి, టాబ్లెట్స్, ఎవ్రీథింగ్ వీ క్యారీడ్. బట్ టచ్ వుడ్, by God's grace, all of us were happy and healthy and no sickness at all. And beautiful, beautiful undindi. So maniki inka deen gurinchi maatladukundam, but ee lopala నేనేం చేశాను కాకుండా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది ఆర్ మీరు మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట వెళ్ళక ముందు. సో నేను మా ఫ్రెండ్స్ ని కొందరిని అడిగి తెలుసుకున్నాను, వెళ్లే ముందు ఇది చేయొచ్చా అది చేయొచ్చా, ఇలా ఉండాలి ఎలా ఉండాలి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యువర్ క్రూజ్ మూమెంట్స్, దట్ ఈస్ అ టాపిక్ టుడే. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ మూమెంట్స్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్, ప్లీజ్ డూ కాల్ మీ అట్ 9726361966, దెన్ వీ కెన్ గో అహెడ్. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్, డ్రైవ్ టైమ్ ఈస్ యువర్ టైమ్. సో మీకు ఒకవేళ పర్టికులర్ సాంగ్ రిక్వెస్ట్ ఉంది, ఈ పాట వినాలని ఉంది అనుకుంటే వెంటనే కాల్ చేసేయండి, మనం వెంటనే ఆ పాట అయితే వినేద్దాం. మీతో పాటు నేను కూడా వినేస్తాను. మరి అలాగే మీకు స్పెషల్ పీపుల్ ఎవరైనా మీ లైఫ్ లో లైక్ పర్సన్స్ ది బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఉంటే మాతో మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ పర్సనలైజ్ మెసేజ్ తో పాటు ఒక సాంగ్ కూడా మీరు వాళ్ళకి డెడికేట్ చేయొచ్చు. మరి టూ మచ్ ఆఫ్ టాకింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సింగింగ్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే పాట వింటూ మనం కూడా పాడుకుంటాం కాబట్టి. లెట్స్ హియర్ ది సాంగ్ ఫ్రమ్ ది మూవీ ఆ టాక్.

ఓకే, సో ఆట లోంచి అయితే ఆ పాట వినేశారు కదా, ఆటలోంచి పాట బాగుంది. సో మరి మన మాటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆట పాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాటల్లోకి వెళ్దాం. సో ఇందాక నేను చెప్పాను కదా క్రూజ్ విశేషాలు మాట్లాడుకుందాము అని చెప్పేసి. అంటే నేనైతే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అసలు ఏం నేను నిజంగా టైటానిక్ లో ఉన్నానా అని ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. అంత హ్యూజ్ ఉంది, ఇట్ వాజ్ లైక్ సో బిగ్ అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అసలు అదొక వేరే ప్రపంచం. లిటరలీ అదొక వేరే ప్రపంచం. బెస్ట్ పార్ట్ ఏంటంటే యు నీడ్ నాట్ టు కుక్, యు నీడ్ నాట్ టు క్లీన్, యు జస్ట్ గెట్ రెడీ, ఎంజాయ్ ద ఫుడ్ అండ్ హ్యావ్ ఫన్. అదనమాట క్రూజ్ అంటే. అండ్ స్పెషలీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సీ సిక్నెస్ దట్ ఈస్ వే ఆసమ్. ఎందుకు అంటే కొందరిది నేను విన్నానమాట కొన్ని స్టోరీస్, అంటే ఫస్ట్ డే స్పెషల్లీ సెయిల్ అయిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డే చాలా సిక్ అవ్వడము, వాళ్ళంతా పాపం ఇదయ్యారు అని విన్నాను నేను. ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్ మాలో ఎవరికైనా సిక్ అవుతామా అని చెప్పేసి. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ ఆల్ వర్ గుడ్. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే అక్కడ మెయిన్ టాప్ ఆఫ్ ది డెక్ లో, అంటే మేము వెళ్ళిన క్రూజ్, ఐ డోంట్ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రూజ్, బట్ మేము వెళ్ళిన క్రూజ్ లో అయితే పైన టాప్ డెక్ లో మోస్ట్లీ బొఫే ఉంటుంది. ఎనీ టైమ్ యూ గో యుల్ హ్యావ్ ద ఫుడ్ సిన్స్ మార్నింగ్ 6 AM టు నైట్ 11:30 వరకు కూడా ఉంటుంది అనమాట. సో పిజ్జాస్ అనుకోండి, బర్గర్స్ అనుకోండి, అండ్ కాంటినెంటల్ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ కిడ్స్ కి అయితే పండగే పండగ అనమాట. మా పిల్లలు అయితే అసలు సూపర్ గా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇండియన్ కి, అంటే మనకి పుట్టినా కూడా ఇండియన్స్ కి పుట్టినా కూడా వాళ్ళకి ఇక్కడ పెరుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం అమెరికన్ ఫుడ్ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదా. సో మా పిల్ల అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసి నేను కూడా ఫుల్ గా ఎంజాయ్, ఎందుకంటే మాకు ఇండియన్ ఫుడ్ కూడా ఉండింది. దాట్ వాజ్

ఏమంటారు ఐసింగ్ ఆన్ ద కేక్ అన్నమాట. సో ఇండియన్ ఫుడ్ ఉంది కానీ కొంచెం బ్లాండ్ గా అనిపించింది. ఎప్పుడెప్పుడు కొంచెం అలా కారు నోటికి తగిలితే బాగుంది కదా అని. బట్ దొరికిందే మహాభాగ్యం లాగా తినాలమ్మా, ఏంటి వంకలు అనుకుంటాం కదా. ఎస్, కాకపోతే మనిషి ఆశ జీవండి. ఒక కొంచెం అలా కారు నోటికి తగిలితే బాగుంది కదా అని. బట్ దొరికిందే మహాభాగ్యం లాగా తినాలమ్మా, ఏంటి వంకలు అనుకుంటాం కదా. ఎస్, కాకపోతే మనిషి ఆశ జీవండి. ఒకటి ఉంటే సరిపోదు, ఇంకోటి కూడా ఉండాలి అనిపిస్తుంది కదా, ఆ టైప్ అనమాట. బట్ ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు వెళ్ళంటే, నా మాటలు ఎక్కువైపోతున్నాయి, మీకు ఒకవేళ మీరు వెళ్ళంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఐ వాంట్ టు లిజన్ ఆల్ యువర్ స్టోరీస్, ఎక్స్పీరియన్సెస్. డూ కాల్ మీ అట్ 972-636-1966. మన ఆ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మన్మధుడు.

రైట్, సో వినేశారు కదా. మరి ఇప్పుడు టైం ఫర్ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్. సో ఈ రోజు థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ ఏంటి అంటే, జాగ్రత్త వినండి, ఇట్ ఈస్

logical, but it is not silly. Okay. So, I'm in banana, but not in apple. I'm in train, but not in bus. What is that? What am I? So, I'm in banana, but not in apple. I'm in train, but not in bus. What am I? తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. ఒకవేళ దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే, అఫ్ కోర్స్ నేను ఆ వర్డ్స్ ని ట్రాన్స్లేట్ చేయను, ఎందుకంటే ఆ వర్డ్స్ లోనే ట్రికీ ఉంది కాబట్టి. నేను బనానాలో ఉన్నాను కానీ యాపిల్లో లేను. నేను ట్రైన్ లో ఉన్నాను కానీ బస్సులో లేను. అఫ్ కోర్స్ నేను బస్సులో లేను, స్టూడియోలో ఉన్నా. లేం చూ కదా. ఓకే, తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. అండ్ అలాగే సాంగ్ రిక్వెస్ట్ చెప్పండి అబ్బా. ఎవరికన్నా ఏం పాట వినాలని లేదా, నేనే వెతుక్కొని నేనే వేయాలి అంటే నాకు బోర్ కొడుతుంది. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ పాట వినాలనుంది వాసవి అంటే కాల్ చేసేయండి 972-636-1966. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ రంగ్ దే. సారీ.

వావ్, నిజంగానే రంగుదే అనిపించారు మన కాలర్స్ అందరూ. ఎందుకంటే కలర్ఫుల్ గా అంత మంది, అంటే మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయమంటే, ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటే కాల్ చేయరు, కానీ ఆన్సర్ చెప్పడానికి మాత్రం అసలు హోర్న కాల్స్ వచ్చాయి అనమాట. బట్ ఐ కుడ్ ఓన్లీ స్పీక్ టు మేబీ 5 or 6 పీపుల్, మిగతా వాళ్ళని మిస్ అయ్యాను. బట్ వాళ్ళకు కూడా ఆన్సర్ తెలిసే ఉంటుంది. నేనేం చెప్పాను, ఐ మీన్ బనానా నాట్ ఇన్ యాపిల్, ఐ మీన్ ట్రైన్ బట్ నాట్ ఇన్ బస్ అని చెప్పా. ద ఆన్సర్ ఈజ్ లెటర్ ఎన్, ఆల్ఫాబెట్ ఎన్ అనమాట. అండ్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు శ్రీజిత వెంకట్ గారు, సుష్మిత గారు, మోక్ష అండ్ నరసింహం గారు. ఇంకా కొందరు నేను మిస్ అయ్యాను, బట్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నాకు ఆల్రెడీ 3 పాటలు రిక్వెస్ట్ వచ్చింది. మన వాళ్ళు సూపర్, ఇలా అడిగితే అలా ఫుల్ఫిల్ చేసేస్తారు ఏదైనా కూడా. అండ్ వెంకట్ గారు అన్నారు మీరే చెప్పండి మీ క్రూజ్ విశేషాలు ఇంకా, ఎందుకంటే మేము కూడా వెళ్లాలనుకుంటున్నాము, మోటివేట్ అవుతాము అన్నారనమాట. ఆఫ్ కోర్స్ అండి, ఫస్ట్ టిప్ ఏంటి అంటే మీరు ఒకవేళ క్రూజ్ వెళ్లాలి అనుకుంటే ట్రై టు గో విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే అట్లీస్ట్ మరీ వందలు కాకపోయినా అట్లీస్ట్ 3 to 4 ఫ్యామిలీస్ అలా వెళ్లారనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అఫ్కోర్స్ మన ఓన్ ఫ్యామిలీ వెళ్ళినా కూడా ఎంజాయ్ చేస్తాము, బట్ అక్కడ కొంచెం టైం పాస్ అవ్వడానికి, యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుంది. లక్కీగా మేము ఒక గ్రూప్ తో వెళ్ళాం కాబట్టి ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్ దేర్ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. అందరితో ఫ్రెండ్స్ తో కలిపి మంచిగా జోక్లు వేసుకోవడం, మాట్లాడుకోవడం, యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం అంతా బాగుంటుంది. అంటే డిపెండ్ ఆన్ ద క్రూజ్ యాక్టివిటీస్ ఉంటాయి. మేము వెళ్ళిన క్రూజ్ లో కిడ్స్ కి మరీ ఎక్కువ యాక్టివిటీస్ లేవు, కానీ ఉన్నాయి. ఇట్ వాజ్ రియలీ గుడ్, అంటే బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, బింగో ఉండింది, అలా మ్యాజిక్ షోస్, సర్కస్ షోస్ అలా అన్ని ఉన్నాయి. అండ్ అడల్ట్స్ కి అయితే ఏదో లయర్ అవర్ అని చెప్పి చేశారంటే అందులో ఆ అవర్ లో ఏం చేస్తారంటే ఇట్స్ ఓన్లీ అడల్ట్ ఓన్లీ షో, 18+ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. వాళ్ళిద్దరు హోస్ట్లు ఉంటారు, వాళ్ళు లైస్ చెప్తూ ఉంటారనమాట. ఎవరు లై చెప్పారో మనం కనిపెట్టాలి ఆ ఇద్దరిలో ఎవరి, అంటే ఒక స్టోరీ మేకప్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఎంత పద్ధతిగా చెప్తారంటే అది నిజంగా నీ ముందు జరిగినా కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వింటే ఓ మనమే తప్పు కనుకున్నామేమో, ఇది నిజంగానే జరిగిందేమో అన్న విధంగా అంత కన్విన్సింగ్ గా చెప్తారు. మీరు వాళ్ళిద్దరిలో ఎవరు లై చేస్తున్నారు అనేది కనిపెట్టాలన్నమాట. దాట్ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఫన్. అండ్ సర్కస్ షో ఉండింది. ఫుడ్, ఇందా చెప్పినట్టుగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫుడ్. ఒకవేళ ఎవరైనా డైటింగ్ లో ఉంటే కనుక అక్కడ వెళ్తే మీ డైట్ పోతుంది, ఎందుకంటే డెఫినెట్ గా అది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. ఫుడ్ కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఫర్ సమ్ రీజన్ నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయా, ఎందుకంటే నాకు ఆ స్పైస్ తగలలేదు అసలే. మరీ బ్లాండ్ ఉండేసరికి అబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు ఆవకాయ అన్నం తిందామా అని నాకు అలా అనిపించింది అనమాట. ఏంటి వాజ్వి అక్కడెళ్ళి కూడా ఆవకాయనా అంటే, అవి కొన్ని మనకేమంటారు పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోవు కదా అలా అనమాట. ఓకే మరి మాటలు ఎక్కువైపోయాయి కాబట్టి నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది సుష్మిత గారు ఫ్రమ్ ది మూవీ ఎవడి సుబ్రహ్మణ్యం. సో సుష్మిత గారు మీకోసం ఈ పాట.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. Masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమీ కబాబ్, పరాటా కూడా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: అమ్మా, సాటర్డే మూవీ?
7: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవిని ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, ది నెంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్ ఇన్ డాలస్ అండ్ అలాగే సౌండ్స్ లైక్ హోమ్. మరి మనమైతే రెండో గంటలకు వచ్చేసాం కాబట్టి అఫ్ కోర్స్ మన టాపిక్ అయితే ఇంకా నడుస్తూనే ఉంటుంది క్రూజ్ విశేషాల గురించి మాట్లాడడానికి. ఇప్పుడు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: Hello, my name is Sanu.
0: Sorry, what's your name, Nana?
1: My name is Sanidhi.
0: Sanidhi? Sanidhi or Sanidhi?
1: Yes.
0: Yeah, hi Sanidhi, how are you?
1: I'm good.
0: Okay, what's up? Chip, Nana. Nik, any song request?
2: Yeah, hi. Actually... we went to an Indian restaurant 2 days back.
0: Sanvi. Is it Sanvi?
2: Yeah, she's Sanvi.
0: Okay. Naaku Sanidhi annattu vinabadindi. So sorry. Sanvi, hi.
1: Hi.
0: How are you? So awesome, Sanvi, and we were so happy to have you, listener like you, and one of our teammate Neeto interact ayyaru kada, Maitri's Indian restaurant lo. So how was that? ఎలాగ అనిపించింది నీకు?
2: ఐ మీన్
0: ఆడిబుల్ అండి, కెన్ షీ హియర్ మీ?
2: యా, షీ కెన్ హియర్ యూ.
0: ఓకే, సో సాన్వి, లెట్స్ డూ వన్ థింగ్, రైట్? సో ఐల్ టేక్ యూ ఆఫ్ ఎయిర్ బికాస్ యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్, ఓకే? దాట్ వీ విల్ టాక్ ఆఫ్ ఎయిర్. ఇస్ దట్ ఓకే?
1: యా, ఇట్స్ ఓకే.
0: యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే నీలాంటి వాళ్ళు ఇంకా మాకు చాలా కావాలన్నమాట మా రేడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ పాట వచ్చినప్పుడు ఒకసారి కాల్ బ్యాక్ చేస్తారండి?
2: థ్యాంక్ యూ
0: ఫర్ ద కాల్. ఓకే, దాట్ వాజ్ సాన్వి. మొన్న మా వీకెండ్ లో మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ లో జరిగినప్పుడు మా ధీరజ్ తో ఇంటరాక్షన్ జరిగింది. సో ఐ హోప్ మీరందరూ మా సోషల్ మీడియా పేజెస్ ఫాలో అవుతున్నారు అనుకుంటా, అందులో అన్ని అప్డేట్స్ వస్తాయి. సో ద లిటిల్ సాన్వి వాజ్ వెరీ క్యూట్ అండ్ షీ వాజ్ ఫాలోయింగ్ రేడియో సురభి. షీ వాజ్ ఆడియన్స్ లిజనర్ ఆఫ్ రేడియో సురభి అంట. సో థ్యాంక్ యూ సో మచ్ సాన్వి, యూ మేడ్ ఆర్ డే. నీలాంటి వాళ్ళే మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. అదే ఒక మూవీలో బ్రహ్మానందం అంటాడు కదా, ఇంకా కావాలి. అలా మీలాంటి వాళ్ళు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మరి ఇప్పుడైతే ఒక పాట వినిద్దాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది మోక్ష. సో లిటిల్ మోక్ష, నీ కోసం ఈ పాట ఫ్రమ్ ద మూవీ గుడంబ శంకర్.

ఆల్ రైట్ మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, ఫ్రమ్ ద మూవీ కుటుంబ శంకర్. మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మణి శర్మ గారు, ఆయన పాడింది మల్లికార్జున్, బట్ ర్యాప్ వోకల్స్ వచ్చేసి ప్రేమ్ జీ గారు అనమాట. అది సంగతి. ఓకే, మరి ఇందాక నేను ఒకటి చెప్దామనుకున్నాను. మోక్ష ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకి కాల్ చేసింది అనమాట. సో అదే బనానా క్వశ్చన్ అడిగాను కదా దానికి. సో ఎంత చక్కగా తెలుగు మాట్లాడిందంటే భలే ముచ్చటేసింది అనమాట ఆ పాప తెలుగు విని. బట్ నాకు అది విన్నాక ఇంకొకటి గుర్తొచ్చింది. అంటే ఈ మధ్యలోనే ఎక్కడో చూశానులేండి, ఐ డోంట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ, అందులో ఒకరు రీల్ పెట్టారనమాట ఇండియాలో. ఇక్కడంటే అఫ్ కోర్స్ అందరికి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ వస్తేనే ఇక్కడ జాబ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ మేబీ దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ యూ నీ నాట్ నో ఇంగ్లీష్ ఫర్ సమ్ జాబ్స్, బట్ ఈ ఇది ఐటీ జాబే అనుకోండి. ఇండియాలో ఒక ఊరి నుండి వచ్చిన అతను అప్పుడే ఫ్రెష్ గా ఆఫీస్ లో జాయిన్ అవుతాడనమాట యాజ్ అ ఫ్రెషర్. సో అక్కడ ఏంటంటే హెచ్ఆర్ చెప్తారు, అంటే అఫ్ కోర్స్ ఇండియాలో మీకు తెలిసిందే కదా, ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఐటీ కంపెనీ మేబీ మీటింగ్స్ లో అలా ఉన్నా కూడా జనరల్ గా నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడేస్తూ ఉంటాం కదా లోకల్ లాంగ్వేజ్ లో. సో అప్పుడు ఆమె అంటుందన్నమాట ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి ఆఫీస్ లో, నువ్వు తెలుగులో మాట్లాడకూడదు అలా చెప్తుందన్నమాట. సో అతను పాపం వచ్చి రాని ఇంగ్లీష్ లో కొన్ని వర్డ్స్ అడుగుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. సో అది చాలా ఫన్నీ అనిపించింది. సో ఇవాళ నేను ఆ వచ్చి రాని ఇంగ్లీష్ లో ఉండే వర్డ్స్ అడుగుతాను, మీరు దాన్ని తెలుగులో ఏమై ఉంటుందో గెస్ చేయాలన్నమాట. సో సపోజ్ ఆమె అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ కర్రీ టుడే అని అడుగుతుంది, అడిగితే అతను చెప్తాడు గార్డెన్ కర్రీ అని చెప్తాడు. అది ఏదై ఉండొచ్చు, గార్డెన్ కర్రీ అంటే ఏం కూర అయి ఉండొచ్చు, తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఇవి కొంచెం సిల్లీ క్వశ్చన్స్, ఇట్స్ నాట్ లైక్ మరీ భూతద్దం పెట్టి చూడకుండా ట్రూ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ని తెలుగులోకి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అతని మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది నరసింహం గారు ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్.

బాగుంది. సో మరి నాకైతే చాలా మంది కాల్ చేసి అందరు కరెక్ట్ గా చెప్పేశారు. దీప్తి గారు, వెంకట్ గారు, శ్రీజిత, కార్తికేయ అండ్ శ్రీధర్ గారు. సో ఇంతకి గార్డెన్ కర్రీ అంటే తోటకూర. ఒక కాలర్ అయితే యాక్చువల్ గా తోటకూరని ఏమంటారో నాకు నిజంగానే ఇంగ్లీష్ వర్డ్ మర్చిపోయాను మీ దెబ్బకి అన్నారనమాట. అమరాత్ లీవ్స్ అంటారు ఇక్కడైతే. మామూలుగా మనం ఇండియా స్టోర్స్ కి, ఇండియన్ స్టోర్స్ కి వాటికి వెళ్తే అమరాంత్ లీవ్స్ అని ఉంటుంది, అది తోటకూర మరి ఇక్కడ అదనమాట. మరి ఇది విన్న ఇంకొక కొలీగ్ అంటే అబ్బాయి వాట్ ఈజ్ యువర్ కర్రీ అనగానే గార్డెన్ కర్రీ అన్నాడు కదా, అతనికి కళ్ళు బయర్లు కమ్ముతాయన్నమాట. అమ్మో అతనికి తోటకూరనే ఇలా అన్నాడు అంటే ఓకే కొన్ని పదాలు ఇచ్చి చూద్దాం ఏమంటాడు అని కొన్ని పదాలు అడుగుతాడనమాట. దానికి చెప్పింది ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో నేను తెలుగులో చెప్పను. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఇంగ్లీష్ లో రెస్పాండ్ చేస్తున్నాడో అతను చెప్పిన వర్డ్స్ చెప్తా, మీరు తెలుగులో చెప్పాలన్నమాట. సో ఆ క్వశ్చన్ అడిగిన అతను ఏమడుగుంటాడు ఇతను చెప్పిన ఆన్సర్ బట్టి మీరు చెప్పండి. సో ఆ కళ్ళు బయర్లు కమ్మిన అతను అడిగాడు ఒక వర్డ్ తెలుగులో, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో అని అడిగాడు అనమాట. అడిగితే దానికి ఈ ఇతను చెప్తాడు మన క్యాండిడేట్ హ్యాండ్ స్కూల్ అని చెప్తాడు. సో అతను ఏమని చెప్పుంటాడు, హ్యాండ్ స్కూల్ అని చెప్పగానే అతను ఒక్కసారి కళ్ళు తేలేస్తాడు ఇంకా. సో ఏమేమి క్వశ్చన్ అడుగుంటాడు మీకు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966, హ్యాండ్ స్కూల్ అని చెప్పాడనమాట. మరి ఇప్పుడు వెంకట్ గారు ఎనీ శేఖర్ కమ్ముల మూవీ సాంగ్ అడిగారనమాట. సో ఐమ్ టేకింగ్ ద అడ్వాంటేజ్ అండ్ ప్లేయింగ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్. వెంకట్ గారు, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. యాక్చువల్లీ ఈ పాట వింటుంటే మళ్ళీ బ్యాక్ ఇన్ మెమరీస్ లోకి వెళ్ళిపోయినట్టుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ టైంలో ఈ మూవీ చూసి చాలా మంది క్యాంపస్ రిక్రూట్మెంట్ లో ఓ ఇంత ఈజీగా ఉంటుందా, ఇంగ్లీష్ మాట్లాడేస్తే జాబ్ వచ్చేస్తుందా అన్న లెవెల్లో చాలా మంది ఎక్సైటెడ్ గా ఉండే. బట్ లేదు బాస్, అది మూవీ, రియల్ లైఫ్ లో అలా ఉండదు అని తర్వాత చాలా మందికి చాలా రకాలుగా అర్థమైంది. సో ఓకే, మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి అయితే నాకు శ్రీధర్ గారు, కార్తికేయ అండ్ దీప్తి గారు అందరూ కరెక్ట్ గా చెప్పేశారనమాట. అతను ఏమడిగాడు, హ్యాండ్ స్కూల్ ఏమని అడిగితే ఇతను హ్యాండ్ స్కూల్ అని చెప్పాడు అని చెప్పాడు. హ్యాండ్ స్కూల్ అంటే చేతబడి అతని మీనింగ్, బ్లాక్ మ్యాజిక్ ని తను హ్యాండ్ స్కూల్ అన్నాడు అనమాట. సో అది చేతబడి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడంటే, అంటే ఇంకా మన వాడికి అలా అందరూ ట్రై చేస్తూ ఉంటారనమాట, ఒకరే కాదు, కళ్ళు తేలేశాడు కదా అతనే కాకుండా ఇంకా మిగతా కొలీగ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇతను వచ్చేసి డొనేషన్ అంకుల్ అంటాడు. అతను ఏమడుగు ఉండొచ్చు ఇంకొకరు క్వశ్చన్. సో ఒక వర్డ్ తెలుగు వర్డ్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్ లో చెప్పు అంటే ఇతని డొనేషన్ అంకుల్ అంటాడు. సో అదే వర్డ్ అయి ఉండదు తెలిస్తే తెలిసే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు చిట్టి సాన్వికి మన జాతిరత్నాలులోంచి సాంగ్ కావాలంట. సో సాన్వి, నీ కోసం జాతిరత్నాలు నుండి ఈ సాంగ్ వచ్చేస్తుంది, మీరైతే ఆలోచించి చెప్పండి డొనేషన్ అంకుల్ అంటే అతని మీనింగ్ ఏమై ఉంటుంది. 9726361966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్?
4: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశి, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: first number one Telugu radio channel in Dallas, which sounds like home. But ippudu it's time for the traffic update anamata. So this hour traffic update brought to you by Texas One Primary Care. So ivala traffic enti ippudandri inka office nundi illakelle time kabatti obviously koncham untundi, especially mana 75 north aithe chaala కనబడుతుంది, ఎస్పెషల్లీ సౌత్ నార్త్ కన్నా కూడా సౌత్ ఈజ్ లుకింగ్ బ్యాడ్. మినిమం 17 to 19 minutes చాలా స్టాండ్ స్టిల్ ట్రాఫిక్ కనబడుతుంది. ఒకవేళ ఆ రూట్ లో వెళ్తుంటే కనుక ట్రై టు అవాయిడ్. నార్త్ ఈజ్ లిటిల్ బెటర్ కంపారిటివ్లీ, అలా అని ఓ సూపర్ అని చెప్పను కానీ మేబీ మూవింగ్ ట్రాఫిక్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే 35 సౌత్ కూడా, 35 ఈ సౌత్ రోడ్ కూడా చాలా ట్రాఫిక్ అయితే కనబడుతుంది. ర్యామ్ ఫ్రమ్ టెక్సస్ 183 దగ్గర 16 మినిట్స్ చూపిస్తుంది, మోటార్ స్ట్రీట్ దగ్గర 18 మినిట్స్ అండ్ నార్త్ స్టీమెన్స్ ఫ్రీవే దగ్గర 13 మినిట్స్. సో మేక్ షూర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ దట్ రూట్ మేక్ షూర్ యూ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి, సో దాట్ మీ వెయిట్ టైమ్ ని చిల్ చేసేసుకోవచ్చు మా రేడియో సురభితో. అండ్ అలాగే 121 సౌత్ ఈజ్ నాట్ లుకింగ్ దట్ బ్యాడ్, మూవింగ్ ట్రాఫిక్ కనబడుతుంది అండ్ ఎక్కడ కంకషన్స్ అయితే లేవు. సో ఫార్ సో గుడ్, దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ రిపోర్టెడ్. కాకపోతే అక్కడక్కడ కొంచెం స్టాండ్ ట్రాఫిక్ అయితే కనబడుతుంది. సో 12 సౌత్ లో ఉంటే గనక మరి ఎక్కువ స్టాండ్ స్టిల్ కాదు కానీ ఒక 10 to 20 మినిట్స్ మేబీ డిలే ఉంటుంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ 75 సౌత్ ఈజ్ లుకింగ్ వెరీ బ్యాడ్. సో ఇఫ్ యూఆర్ ఇన్ దాట్ రోడ్ ట్రై టు అవాయిడ్. అలాగే 635 లిండన్ బి జాన్సన్స్ ఫ్రీవే వెస్ట్ ఈజ్ ఆల్సో లుకింగ్ లిటిల్ బ్యాడ్, బట్ ఓన్లీ 16 మినిట్స్. మిగతా రూట్ పర్వాలేదు, కొంచెం స్టాండ్ స్టిల్ ట్రాఫిక్ అయితే లేదు. అండ్ అలాగే ఒక యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ అయింది, కాకపోతే ఇది 5:09 PM కి మేబీ ఇప్పటికి క్లియర్ అయి ఉండాలనే అనుకున్నా. 2 రైట్ లేన్స్ ఆర్ బ్లాక్డ్ at 183 East and Oman Carter Boulevard, backed up to FM 157 Industrial Boulevard. So, updated 15 minutes ago, kaapati maybe ippudiki koncham clear ayindani hope cheddam. Okavela meer elle route lo edaina incident jarina or emaina traffic updates unna meer maaku call cheyandi 972-636-1966. Mari ippudaithe Venkat garu, inko Venkat garu paata adigaru from the movie Kshanam. So Venkat garu mee kosam ee paata vachestundi, enjoy the song in your drive time.
1: I'm Shweta.

ఓకే, మరి ఆ సాంగ్ అయితే వినేసాం ఫ్రమ్ ద మూవీ క్షణం. ఇందాక మనము బ్రేక్ వెళ్ళక ముందు నేను డొనేషన్ అంకుల్ అనే మన క్యాండిడేట్ ఆన్సర్ చెప్పాడు అని చెప్పాను కదా, మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి. వెంకట్ గారు, కార్తికేయ అని ఇంకొక వెంకట్ గారు అందరు కరెక్ట్గా చెప్పారు. డొనేషన్ అంకుల్ అంటే చందమామ, అది చందమామకు వచ్చిన తిప్పలు అనమాట. చందమామని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే వీడు డొనేషన్ అంకుల్ అంటాడు ఏకంగా, జస్ట్ మూన్ అనే బదులు అనమాట. సో సింపుల్ కదా, ఒక్కొక్క వర్డ్ ని అలా ట్రాన్స్లేట్ చేసేస్తే మనోడు అలా చెప్పుకుంటూ పోతున్నాడు. సో ఇంకొక వర్డ్ అడుగుతారనమాట, దానికి మనవాడు ఏమాన్సర్ చెప్పాడో తెలుసా? టెన్షన్ ఫ్రూట్ అంట. అదేమై ఉంటది? టెన్షన్ ఫ్రూట్. సో వాళ్ళు ఏమడుగుంటారు, ఒకవేళ మీరు ఇప్పుడే ట్యూన్ అయితే గనక మనం ఇవాళ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా ఉంటది అనే దాని మీద మాట్లాడుతున్నాము. సో ఒక అతనికి బట్లర్ ఇంగ్లీష్ అంత బాగా రాదు. సో అతను ఒక ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్న ఒక రూల్ ఉన్నప్పుడు అతను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో వస్తూ ఉంటాడు వాళ్ళు అడిగే పదాలకి. సో ఆ పదం ఏమై ఉంటుంది తెలుగులో? అతను టెన్షన్ ఫ్రూట్ అని చెప్తాడు. మీకు ఒకళ్ళు తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. ఇండియా టుడే, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఈస్ హియర్. అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake. Every day from 4 p.m. to 7 p.m. mana detour time anamata basically. So bar snacks at just $1 and draft beers only $2.99. great bites, cold drafts, happy evening. So ivanni kuda India Today lo jarutundi. Ekkada undi ante 151 North Nolan Drive, South Lake. That is India Today for you. So if you want to some happy hour, go to India Today. Today. టుడే ఇండియా టుడే. బాగుంది కదా? ఓకే, మరి మనోడు ఇంతకీ ఆ టెన్షన్ ఫ్రూట్ అన్నాడు కదా, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

మర్నాక్ అయితే ఈ టెన్షన్ ఫ్రూట్ కి అయితే ఇంకా ఆన్సర్ రాలేదు, సో ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. టెన్షన్ ఫ్రూట్ అంటే ఏమై ఉంటుంది? పోనీ ఇంకొక భాషలో చెప్పాలంటే వరి ఫ్రూట్ అనుకోండి. సో ఏదై ఉండొచ్చు, వరి ఫ్రూట్ ఆర్ టెన్షన్ ఫ్రూట్. మనోడు ఏ పదాన్ని ఇంగ్లీష్ లోకి ఇలా చెప్పుంటాడో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఆ లోపల ఇంకొక ప్రకటన అయితే చూసేద్దాం, విచ్ ఈస్ నథింగ్ బట్ మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్. సో అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో అలాగే స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బొఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకొక పాట అయితే వినేద్దాము. ఒకవేళ టెన్షన్ ఫ్రూట్ అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి. తెలుగులో ఏమై ఉంటుంది టెన్షన్ ఫ్రూట్ అనేదాన్ని ఆర్ వరీ ఫ్రూట్ అనేదానికి మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఈ పాట తర్వాత అయితే రివీల్ చేసేస్తాను. మీరు నెంబర్ చేయాల్సిన నెంబర్ 9726361966.

0: టీవీలో మురారి సినిమాలో పెళ్లిపాటు చేశాను. అది చూస్తున్నా చెప్పు, నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా.
1: ఐఎమ్ ఆల్రెడీ మెంటలీ మ్యారీడ్ అయ్యారా?
0: ఏంటి, మనం పెళ్లి చేసుకుంటే మెండ్ వచ్చిందన్నా?
1: ఆల్రెడీ మనసులో నీతో పెళ్ళి అయినట్టు ఫీల్ అవుతున్నానని అర్థం.
0: పిచ్చా.
1: సర్లే గాని రేపు నేను అంశ క్లాస్ కు రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్లి.
0: సర్లే వెళ్ళు.
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తాను.

0: ఓకే, సో ఫైనలీ నాకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. మరి కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు అదితి, బాలాజీ గారు అండ్ కార్తికేయ. సో ఆన్సర్ ఏంటి అంటే చింతపండు. సో మన వాడు చింతపండుకు వచ్చిన తిప్పలన్నమాట, టామరిన్ ని వరి ఫ్రూట్ అని, టెన్షన్ ఫ్రూట్ అని అది అన్నాడు. ఇంకొక వర్డ్, లాస్ట్ వర్డ్ చెప్పేసి మనం ఇది ఈ సెగ్మెంట్ అయితే కంక్లూడ్ చేసేద్దాం. ఒక పర్సన్ ని రిఫర్ చేస్తారనమాట. ఈ పర్సన్ అయితే నువ్వు ఏమంటావు అంటే మనోడు స్నో మనీ అని చెప్తాడు. ఆ పేరు ఏదై ఉంటుంది? ఈవిడ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. స్నో మనీ. సో హూమ్ హీ వాజ్ రిఫరింగ్ టు తెలిస్తే కాల్ చేసేయండి. ఐ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా.
1: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా. అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు వెంకట్ గారు, ఒక్కరే కరెక్ట్ గా చెప్పారు. ఆన్సర్ వచ్చేసి ద వన్ అండ్ ఓన్లీ మంచు లక్ష్మి గారు, స్నోమణి అని. అతను ఆ పదాన్ని స్నో మనీ అని చెప్పాడనమాట, మంచు లక్ష్మి అనే పదాన్ని. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెగ్మెంట్. మరి ఇప్పుడైతే మనం టాప్ ఆఫ్ ది అవర్ లోకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక పాట వినేసి అయితే వద్దాం. ఆ పాట అయిపోగానే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ద గేమ్ యాజ్ యూజువల్. సో నెక్స్ట్ అవర్ లో ఒక గేమ్ ఉండబోతుంది, అదేంటో ఇప్పుడు చెప్పనుగా. నేను బ్రేక్ తర్వాత చెప్పేస్తా, మీరు మాత్రం వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

Welcome back to Surabhi The Chor, only on Radio Surabhi 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం బి సౌండ్స్ లైక్ హోమ్. ఈ పాట వింటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఈ మధ్యన ఏదో రియాలిటీ షోలో అనుకుంటా టీవీలో చూసాను, ఈ పాట ప్రీలియూడ్ లో ఒకటి మ్యూజిక్ అంటే ఒక హమ్మింగ్ వస్తుంది కదా, అది నిజంగా అంటే నేను ఏమంటారు ఆ రియాలిటీ షోలో విన్న తర్వాతే అబ్జర్వ్ చేశాను, నిజం కూడా అలాగే వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఇది మనం కొంచెం వెస్టర్న్ లాగా అనిపిస్తుంది కదా, బట్ మీరు క్లియర్ గా వింటే లాస్ట్ లో ఎలా వస్తుందంటే వ్యవసాయ అని వస్తుంది అనమాట. సో అది విన్నాక ఓ నిజమే కదా, నిజంగానే వ్యవసాయ అని అది కొంచెం పాష్ గా పాడతారనుకోండి అలా వినబడుతుంది. బట్ ఆ రియాలిటీ షోలో ఎవరైతే అది ఇమిటేట్ చేస్తారో అబ్బాయి చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ సాంగ్ లైక్ హిమ్, బట్ దట్ వాజ్ రియల్లీ నైస్. ఐ థింక్ అదే ఏ మూవీ ప్రమోషన్ కి ఐ గెస్ ఈ మధ్య సింగ్ గీతం అనే ఒక మూవీ వచ్చింది కదా, అందులో మొత్తం మూవీ అంతా కూడా పాటలతో ఉంటుంది. యా, ఆ పార్ట్ ఆఫ్ మూవీ ప్రమోషన్ ఐ థింక్ ఇది వచ్చింది అనమాట. బట్ ఎనీవేస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ సాంగ్. మరి ఇప్పుడైతే మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో చివరి అవర్ అంటే గేమ్ టైం కాబట్టి ఇవాళ గేమ్, అఫ్ కోర్స్ ఇంతకు ముందు కూడా ఆడాం ఈ గేమ్, చాలా మందికి నచ్చిన గేమ్. సో ఏంటి అంటే వర్డ్ కనెక్షన్. సో నేను 3 వర్డ్స్ చెప్తా, ఆ 3 వర్డ్స్ కి ఒక వర్డ్ ఎదర్ ఆ వర్డ్ కి ముందర కానీ వెనక కానీ ఉంటుంది. ఆ 3 వర్డ్స్ కి ఎదర్ ముందే ఉంటుంది ఆర్ వెనకే ఉంటుంది. సో వాట్ ఈస్ ద కనెక్షన్ ఇన్ ద 3 వర్డ్స్ మీకు తెలిస్తే కాల్ చేసేయండి. మీకు చేయాల్సిన నెంబర్ 9726361966. సో ఇంతకి ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఫాల్ లోడ్ స్టేట్స్. సో ఈ మూడిటికి కూడా ఒకటే వర్డ్ కామన్ గా ఉంటుంది, ఇద్దరు ముందుండొచ్చు ఆర్ వెనక ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు. మీకు తెలిస్తే కాల్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఫాల్ లోడ్ స్టేట్స్ FALLOADSTAIRS స్టేట్స్. సో ఫాల్ లోడ్ స్టేట్స్ ఈ మూడిటికి కామన్ గా కనెక్షన్ ఉంటే ఆ ఇంకొక వర్డ్ ఏంటి, దాట్ కుడ్ బి ఎయిదర్ ఆన్ ద ఫ్రంట్ ఆర్ ఎట్ ద బ్యాక్. 9726361966 ఈస్ ద నెంబర్ టు కాల్ ఇన్.

0: ఆల్రైట్, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదు. నేను ఇంకొకసారి అయితే మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, మేబీ అర్థం కాలేదేమో. ఏంటి అంటే గేమ్, ఇది ఒక వర్డ్ కనెక్షన్ గేమ్. ఇందులో నేను 3 వర్డ్స్ చెప్తాను, ఆ 3 వర్డ్స్ కి కూడా కామన్ గా ఒకటే వర్డ్ లింక్ అయి ఉంటుంది. ఎదర్ దట్ కుడ్ బి ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ది వర్డ్ ఆర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది వర్డ్. నేను ఆ 3 వర్డ్స్ ఇచ్చింది ఏంటి అంటే మీకోసం, ఫాల్ లోడ్ స్టేర్స్. ఫాల్ లోడ్ స్టేర్స్ కాకపోతే మీకు ఒక హింట్ ఇస్తాను, ఈ 3 వర్డ్స్ కూడా కామన్ వర్డ్ ముందర వస్తుంది, ఆ పదాలకి ముందు వస్తుంది అనమాట, వెనక కాదు. సో ఇప్పుడు ఆలోచించండి, బ్లాంక్ ఫాల్, బ్లాంక్ లోడ్, బ్లాంక్ స్టేర్స్. సో ఈ మూడు బ్లాంక్స్ లో కూడా ఒకటే వర్డ్ ఫిట్ అవుతుంది, అదేంటి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఫాల్ లోడ్ స్టేర్స్ తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ ఇంకొక పాట నేను యాక్చువల్ గా మీకు ఏ పాట వినిపిద్దామా అని చూస్తూ ఉంటే కొంచెం వెనక్కి వెళ్తే ఒకటి మంచి పాట కనబడింది. ఏంటి అంటే ఈ మూవీలో, పెళ్లి పుస్తకం మూవీలో, ఎవరడినా కూడా శ్రీరస్తు, శుభమస్తు ఆర్ పప్పు దప్పలం అవే ఆర్ చీర పాట అది అడుగుతూ ఉంటారు. కానీ ఈ ఒక్క పాట యాక్చువల్ గా ఇట్ ఈస్ సచ్ రొమాంటిక్ సాంగ్. అంటే బాపు గారు ఎంత బాగా పిక్చరైజ్ చేస్తారంటే ఈ పాటని, అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి దెబ్బ తగిలి అలా పెరట్లో పడుకుని ఉంటే దివ్యవాణి గారు వస్తారు, వచ్చి ఆయన అలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఆయన ముందు కోపంగా ఉంటారు, ఆ తర్వాత ఆవిడ్ని హత్తుకొని అలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారు. అందులో ఆయన ఎమోషన్ అంతా కూడా చూపిస్తారు. అండ్ ద వే ద కపుల్ యాక్చువల్లీ ఏమంటారు, సూదీచదు, దట్స్ రియలీ నైస్ సాంగ్. సో ఆ పాట వినేద్దాం. మరి ఇప్పుడైతే ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్, నా పేరు సర్.
0: సారీ, మీ పేరు? హలో,
1: హలో, నా పేరు సరిత.
0: సరిత గారు చెప్పండి, మీ క్యాన్సర్ తెలుసా? అబ్సల్యూట్లీ రైట్ సరిత గారు, డౌన్ ఫాల్, డౌన్ లోడ్, డౌన్ స్టేర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసమ్. మీకేమి సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: కోర్ట్ లోంచి సాంగ్ ఉంది కదండి,
0: ఇందాకే వేశానండి ఆ పాట, జస్ట్
1: ఐ మిస్ ఇట్.
0: యా, ఇంకేదన్నా పాట అడుగుతారా?
1: డు యు హావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్? ఓకే, ఎనీథింగ్ అండి, దట్స్ ఫైన్.
0: ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, తగ్గించాలండి, నాకు ఎక్కువ వస్తుంది. ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పెళ్లి పుస్తకంలోంచి ఈ పాట వినేద్దాం, ఎంజాయ్ ద సాంగ్.

సో అదన్నమాట సంగతి. ఈ పెళ్లి పుస్తకంలోంచి ఆ పాట వినేశారు కదా, మరి ఇప్పుడు ఇందాకైతే డౌన్ ఫాల్, డౌన్ స్టేర్స్ అండ్ డౌన్లోడ్, దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రింగ్ డ్రమ్ వార్మ్, రింగ్ డ్రమ్ వార్మ్. సో అది కూడా ఈ మూడు పదాలకి ముందే వస్తుంది, నేను ముందే మీకు క్లూ ఇచ్చేస్తున్నాను. సో బ్లాంక్ రింగ్, బ్లాంక్ డ్రమ్, బ్లాంక్ వార్మ్, ఆర్ఐఎన్జి డిఆర్యుఎం డబ్ల్యూఓఆర్ఎం. సో ఈ మూడు పదాలకి కామన్ గా ఫిట్ అయ్యే ఆ ఇంకో వర్డ్ ఏంటి, అన్నింటికి ముందే వస్తుంది అనమాట రింగ్ డ్రమ్ వర్డ్. మీకు ఏదైతే తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు మాకు సాంగ్ రిక్వెస్ట్ చేసింది సుగాత్రి గారు ఫ్రమ్ ద మూవీ ఉప్పెన. సో సుగాత్రి గారు మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ ద సాంగ్.

Okay, but now get the answer rale do, so I'll still keep the question intact. So in the key in kokasari question me kosam adugutanu enti ante ring drum worm. RINGDRUMWORM blank ring, blank drum, blank worm. ఈ మూడు బ్లాంక్లలో కూడా ఒకటే పదం ఫిట్ అవుతుంది, అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి 972-636-196.

0: నేచురల్. వీని నమ్ముకుంటే నీకు అసలు లైఫ్ ఉండదు. డోంట్ యు డేర్.
1: కాదు రాధిక, ఆయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పట్టుకున్నట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.
0: నాన్సెన్స్. వన్ ఇయర్ బ్యాక్.

0: Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Oi, lunch ke kadkana veldama?
6: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
7: No groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: తీరతాను.
1: ఓకే మరి ఫైనల్లీ నా పొలంలో అయితే మొలకలు వచ్చేసాయి. శ్వేత గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, కొంత ట్రై చేశారు కానీ కరెక్ట్ గా చెప్పలేకపోయారు. సో ద ఆన్సర్ ఈస్ ఇయర్ రింగ్, ఇయర్ డ్రమ్, ఇయర్ వార్మ్ అదనమాట. అమ్మయ్య కరెక్ట్ ఆన్సర్ వస్తే ఆనందమే వేరబ్బా. ఓకే మరి ఇదే ఊపుతో మనం నెక్స్ట్ క్లూలోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి మనం వర్డ్ కనెక్షన్ గేమ్ ఆడుతున్నాము. సో నేను త్రీ వర్డ్స్ ఇస్తాను, ఆ త్రీ వర్డ్స్ కి కామన్ గా ఒకటే వర్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇద్దరు అది ఆ వర్డ్ కి ముందర ఉండొచ్చు ఆర్ వెనక ఉండొచ్చు, బట్ నేను మంచిదాని కాబట్టి మీకు ఆల్రెడీ హింట్ ఇస్తున్నా ముందరుందా వెనకుందా అని కూడా. సో ఇప్పుడు ఇస్తున్న క్లూ ఏంటంటే సన్, మూన్, అవుట్. సో ఈ మూడు పదాలకు కూడా ఆ కామన్ వర్డ్ ఎండ్ లో ఉంటుంది, అంటే సన్ బ్లాంక్, మూన్ బ్లాంక్, అవుట్ బ్లాంక్. సో అదేమై ఉండొచ్చు, సన్, మూన్, అవుట్, అదేంటో కామన్ వర్డ్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ ముత్తు.

ఓకే, మరి నాకైతే ఎవరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేకపోయి ట్రై చేశారు, బట్ ట్రైయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దట్స్ ఓకే. సో ఆన్సర్ ఏంటంటే సన్షైన్, మూన్ షైన్, అవుట్ షైన్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. షైన్ లైట్ అన్నారు, ఇంకేదో అన్నారు, కానీ కాదు, సన్షైన్, మూన్ షైన్ అండ్ అవుట్ షైన్, దాట్ ఈస్ ద క్లూ. ఓకే, మరి దట్ ఈస్ ఆన్సర్, సారీ. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్లూజ్ వచ్చేసి డ్రమ్, పే, బ్రెడ్. మూడిటికి కూడా ఈ కామన్ వర్డ్ ఎండ్ లో ఉంటుంది. సో డ్రమ్ బ్లాంక్, పే బ్లాంక్, బ్రెడ్ బ్లాంక్. డిఆర్యుఎం పిఏవై బిఆర్ఈఏడి. డ్రమ్, పే, బ్రెడ్. డ్రమ్ బ్లాంక్, పే బ్లాంక్, బ్రెడ్ బ్లాంక్, ఆ కామన్ వర్డ్ ఏదై ఉంటుంది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి అలాగే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, జాయిన్ అస్ ఫర్ ద ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలీషియస్ ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. So, raffle prize including an iPhone, iPad and TVs. First 5 customers spending $150 plus each day receive a free 10-gram silver coin. Raffle entry on purchases of $200 and more. Free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. Happening August 7th, 8th, 9th at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. 5152 Quadrant Way, Fort Worth, Texas. మరి ఇంకెందుకు ఆలస్యం? గ్రాబ్ ది స్పెషల్ డీల్స్ ఎట్ ఇండియా బజార్ దిస్ వీకెండ్, 7th, 8th, 9th. మరి ఇంకొకసారి క్లూజ్ ఏంటి అంటే, డ్రమ్, పే, బ్రెడ్, ఈ మూడు పదాలు కూడా ఆ కామన్ వర్డ్ ఎండ్ లో వచ్చే వర్డ్ ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: ఓకే మరి ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. బట్ అంతకన్నా ముందు ఆన్సర్ చెప్పాలి కాబట్టి నాకైతే సాహితి గారు యోహిత గారు ఫస్ట్ చెప్పారు. యోహిత గారు అండ్ సాహితి గారు కరెక్ట్ గా చెప్పేశారు. ఇట్ ఈస్ రోల్, డ్రమ్ రోల్, పే రోల్ అండ్ బ్రెడ్ రోల్. దాట్ వాజ్ ద ఆన్సర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో యాజ్ యూజువల్ అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని కలిసే వరకు సైనింగ్ ఆఫ్. బట్ నాకన్నా నా తర్వాత ఈ ఫన్ ని నాట్ స్టాప్ ఫన్ చేసేదానికి మా సుష్మా అయితే రెడీగా ఉంది స్టూడియోలో. సో సుష్మా, హౌ ఆర్ యూ?
1: గుడ్ అక్క, చాలా రోజులు అయిపోయింది
0: కదా, రెండు వారాలకి ఎన్నో టైం అయినట్టు అనిపిస్తుంది.
1: నేను చాలా మిస్ అయ్యాను. ఐ థింక్ లిజనర్స్ కూడా అంతే మిస్ అయ్యి ఉంటారు.
0: మళ్ళీ మిస్ అవ్వాలి నెక్స్ట్.
1: అయ్యో,
0: బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఇండియా ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. సో మేబీ 2-3 weeks రాకపోవచ్చు నెక్స్ట్.
1: విల్ బి వెయిటింగ్.
0: అఫ్ కోర్స్ నేను కూడా వెయిటింగ్, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి. బట్ ఎక్కువ టైం తీసేసుకోకుండా నేనైతే ఇప్పుడు మా సుష్మాకి టేక్ ఓవర్ చేసేసుకుంటుంది మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచెత్తేయడానికి. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, వి సౌండ్ లైక్ హోమ్. మళ్ళీ వచ్చే వారం అనలేను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసే వరకు మీ ఆర్జే వాసవి. ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒకటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే వరకు సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే వాసవి. అండ్ వి ఆర్ సైనింగ్ ఆఫ్ విత్ సాంగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఓకే. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్ ప్రద్విలా, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? యా, వి నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను, క్రూజ్ వెళ్ళాము. సో దట్స్ వై
2: ఐ వాస్ ఇన్స్టాగ్రామ్
0: పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వలా, థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్
2: బాయ్.
0: ఓకే, సైనింగ్ ఆఫ్ ఫైనల్లీ విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్. ఐ మీన్ ఐ డోంట్ నో ద నెంబర్, ఈ పాట నేనైతే వినలేదు. మెహబూబా అనే మూవీలోంచి మనకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది. ఐ హోప్ సాహితి గారు ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.
3: కలుస్తామో లేదో తెలీదు, మరో జన్మ ఉందో లేదో తెలీదు, మిగిలింది రాత్రి ఒక్కటే. ప్రాణం పోతోంది, ప్రాణం పోతోంది, ప్రాణం పోతోంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
9: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మో, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. అండ్ ఈ రోజు నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మండే వచ్చేసింది కాబట్టి ఎంతమంది ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు మార్నింగ్ నుంచి, ఎంతమంది మీటింగ్స్ తో అలసిపోయి ఉన్నారు, చాలా జరుగుతూ ఉండుండొచ్చు. నేను మాత్రం ఈ రోజు ఏంటో ఫర్ ద ఫస్ట్ టైం మండే రోజు నాప్ వేసి మరీ వచ్చేసాను, అది కూడా ఒక టూ అవర్స్కి నాప్ అనరేమో, కొంచెం బాగా నిద్రపోయి వచ్చేసాను. సో అందుకే కొంచెం ఎనర్జీ వచ్చేసింది నాకు.